ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026, ఆగస్టు నెల 25 తారీఖు మంగళవారం. నిలయంలో సమయం సరిగ్గా 5:58 దాటి 45 సెకండ్లు. శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్ల

0: 503 for 9 declared in their first innings against host Sri Lanka on a rain-disrupted second day of the Colombo Test. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో శ్రీ హనుమాన్ మంజరి విందాం. గానం చేస్తున్నవారు శ్రీ టి రామచంద్రరావు.

వసుధనాంచు స్మరింతు పవన కుమారు బలము బుద్ధియు.

భక్తిరంజని కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ హనుమాన్ మంజరి విన్నారు. గానం చేసిన వారు శ్రీ టి రామచంద్రరావు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం వినదగుమాట నేటి వ్యాఖ్యాత డాక్టర్ పి రామకృష్ణారావు.
1: ప్రపంచంలో అత్యంత పురాతన మతం బౌద్ధం. దీనికి మూలం బౌద్ధ ధర్మం. గౌతమ బుద్ధుడు దీని ప్రవక్త. కాలక్రమంలో బౌద్ధం అనేక శాఖలుగా అభివృద్ధి చెంది అనేక దేశాలలో విస్తరించి ఆయా దేశాల సాంస్కృతిక వ్యవస్థలకు అనుగుణంగా మార్పు చెంది ఆచరణలో ఉన్నది. గౌతముడు బోధించిన ధర్మాలు ఈనాటి వ్యవస్థకు ఆచరణయోగ్యం అనడంలో అతిశయోక్తి ఉండదు. మతం ఏదైనా ఎవరిదైనా దానిలోని మంచిని గ్రహించటం మానవులుగా మన కర్తవ్యం. పరమజిజ్ఞాసువైన గౌతముని ఈ ప్రపంచంలోని జరామరణాది విషయాలు కలవరపరిచాయి. ఆనాటి మతాలు, ప్రచారంలో ఉన్న సిద్ధాంతాలు, అవి అందించిన జీవన విధానాలు ఆయనకు తృప్తినివ్వలేదు. సన్యాసమే తరుణోపాయమని భావించి తన 29వ ఏట తపోదీక్షకు బయలుదేరి మితాహారంతో ధ్యానం చేసి సంబుద్ధత్వాన్ని పొంది బుద్ధుడైనాడు. ఆయన ప్రబోధించిన ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గమే మనందరకు ఈనాటి వినదగు మాట. జీవిత దుఃఖాన్ని ఒక రోగంగా భావించి దానిని నిర్మాణాత్మకంగా పరిశీలించి కారణాన్ని నిర్ధారించి నివారణామార్గాన్ని గ్రహించి నిర్దేశించిన ఒక మహావైద్యుడు గౌతమ బుద్ధుడు. ప్రపంచంలో దుఃఖమున్నదని గ్రహించటం ఆర్య సత్యాలలో ప్రథమం. ఈ దుఃఖానికి కారణమున్నదని గ్రహించటం రెండవది. ఆ కారణమే తృష్ణ అని గుర్తించటం మూడవ ఆర్యసత్యం. ఆ తృష్ణను నాశనం చేసే మార్గం అష్టాంగ మార్గమని గుర్తించి అనుసరించటమే నాలుగవ ఆర్యసత్యం. అష్టాంగ మార్గాన్ని మధ్యమార్గమని అంటాడు గౌతమ బుద్ధుడు. దీనిలో 8 అంగాలు ఉన్నాయి. వీటిని అనుసరించటం ద్వారా వ్యక్తిగత సామాజిక వికాసం ఎలా సిద్ధిస్తాయో పరిశీలిద్దాం. గౌతముడు బోధించిన 4 ఆర్యసత్యాలను అర్థం చేసుకోవటం సమ్యక్ దృష్టి అంటారు. ఇది శాంతిదాయకం. మానవులందరికీ సౌఖ్యాన్ని చేకూర్చేది నిస్వార్థమైనది సమ్యక్ సంకల్పమని, ఇది సమాజాభివృద్ధికి ఎంతైనా అవసరమని అంటాడు. సమ్యక్ వచనము 3వ అంగం. అన్యోన్య సౌఖ్యదాయకమైన మాటలు, సత్య భాషణ అందరికీ మంచిది. అసత్యం, పరుషవాక్కు, పరస్పర నింద సమాజంలో అలజడిని సృష్టిస్తాయి. కావున సమ్యక్ వచనం అవసరం అంటాడు గౌతముడు. సంఘానికి హానికరాలైన హత్యలు, దొంగతనాలు, వ్యభిచారము మొదలైన క్రియలను వదలి సమాజాభ్యుదయానికి దోహదపడే క్రియలను ఆచరించాలి. అదే సమ్యక్ కర్మ అంటాడు. ఇది 4వ అంశం. దురాలోచనలను నశింపచేసుకుని సదాలోచనలతో గడిపి వాటినే అభివృద్ధిపరుచుకునే సాధన సమ్యక్ వ్యాయామము. ఇది 5వ అంగము. సంఘానికి హాని కలిగించే జీవన విధానాన్ని విసర్జించి మంచి పద్ధతిలో జీవితాన్ని గడపాలని ఆశించుటయే సమ్యక్ అజీవనము. ఇది 6వ అంగము. ఈ శరీరము అపవిత్ర పదార్థాలమయమని గ్రహించి దుష్ప్రభావాలను కలిగించే వస్తువులను విసర్జించటానికి చేసే ప్రయత్నమే సమ్యక్ స్మృతి. ఇది 7వ అంగము. చివరి అంగము సమ్యక్ సమాధి. 4 రకాలైన ధ్యాన గతులతో సంబుద్ధత్వాన్ని సాధించుటయే సమ్యక్ సమాధి. ఇది సాధించిన వానికి సర్వం సమానమని, భేదము భౌతికం మాత్రమేనని గ్రహిస్తాడు. కాలం వేరైనా ఈనాటి మానవుల సమస్యలు, సామాజిక స్థితిగతులు ఆనాటికన్నా భిన్నమైనవేవీ కావు. గౌతమ బుద్ధుని బోధ సార్వత్రికము, సార్వజనీనము. ఆర్య అష్టాంగ మార్గము ఈనాటి సమస్యలకు ఒక దివ్య ఔషధం అనడం అతిశయోక్తి కాదు.
0: వినదగు మాట విన్నారు. వినిపించిన వారు డాక్టర్ పి రామకృష్ణారావు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: ఎపిసోడ్లు. నేటి అంశం మెట్ట వ్యవసాయంలో ఉపయోగపడే యంత్ర పరికరాలు. ఈ అంశం గురించి రేకులకుంట వ్యవసాయ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్త అగ్రికల్చర్ ఇంజనీర్ డాక్టర్ ఐ భాస్కర్ రావు తెలియజేస్తారు.
1: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మనం మెట్ట వ్యవసాయంలో ఉపయోగించే యంత్రాల గురించి తెలుసుకుందాం. మనం గమనిస్తున్నట్టయితే మన రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో వర్షాధార ప్రాంతాల్లో మరియు తేలికపాటి నేలల్లో, అంటే ఎర్ర నేలల్లో, ప్రధానమైన పంటలు వేరుశనగ, కంది, ఆముదం, చిరుధాన్యాలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. అయితే ఈ మెట్ట వ్యవసాయ పంటల్లో అధిక దిగుబడిని సాధించాలన్నా లేదా వ్యవసాయాన్ని లాభసాటిగా ఉంచాలన్నా వ్యవసాయ యాంత్రీకరణ అనేది చాలా అవసరం. ఇది రైతు సోదరులు గమనించగలరు. వ్యవసాయ యాంత్రీకరణ ఆధునిక వ్యవసాయ విధానంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఎందుకంటే కొత్త వంగడాలు కానీ లేదా వ్యవసాయ పద్ధతులు ద్వారా పెరిగిన ఉత్పాదకతను చేరుకోవాలంటే, రైతులు పూర్తి లాభం పొందాలంటే గ్రామాల్లో ఉండే వ్యవసాయ కూలీల లోటు మరియు సకాలంలో చేయాల్సిన పనులు యంత్రాల ద్వారానే రైతులకు అండగా సహాయపడగలదనేసి ఈ విషయాన్ని తెలియజేసుకుంటున్నాను. ఈ యాంత్రీకరణ ముందుగా ట్రాక్టర్తో లాగబడే పనిముట్లు సరైన పద్ధతుల్లో వాడగలిగితే వ్యవసాయ పనులు సకాలంగా సమర్థవంతంగా నిర్వహించవచ్చును. ఆ రకంగా పంటల ఉత్పాదకతను పెంచడంతో పాటు వ్యవసాయానికి అయ్యే ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చు. ఇంతేకాక వ్యవసాయ కూలీలపై ఆధారపడటాన్ని మనం చాలా వరకు తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా మన వ్యవసాయ పనుల్లో మొట్టమొదటిది దుక్కి దున్నే పని. దుక్కి దున్నడానికి మన రైతాంగం ఏం చేస్తారంటే 9 లేదా 11 కర్రల కల్టివేటర్ను ఉపయోగించి దాని తర్వాత రోటవేటర్ వేస్తారు. ఆ కల్టివేటర్ ఉపయోగించడం ద్వారా దాదాపుగా 15 సెంటీమీటర్ల వరకు మాత్రమే పొలం లోపలికి దిగి దుక్కు దున్నడం అనేది జరుగుతుంది. లోపలికి దుక్కు దున్నకపోవటం వలన పంట వేళ్ళు విత్తనం పైన పడినప్పుడు పైపైన ఉండి పంట వేళ్ళు లోపలికి చేరుకోవడానికి ఆస్కారం ఉండదు. సో అందుకు ప్రత్యామ్నాయంగా పొలాన్ని దుక్కి దున్ని, అనగా సుమారుగా 30 నుండి 40 సెంటీమీటర్ల లోతుకు దున్ని, ఆ తర్వాత రోటవేటర్తో కలే దున్ని తర్వాత నాటడం వలన పంట అనేది చాలా బాగా వృద్ధి చెందుతుంది. ఇలా చేయడం వలన పోషకాలను లోతైన నేల నుండి తీసుకోవడానికి పంట దిగుబడి కూడా పెరుగుతుందనేసి ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ దిగుబడి సుమారుగా 10 నుండి 15% వరకు ఉంటుందనేసి మీకు తెలియజేసుకుంటున్నా. వేసవికాలంలో మొదటి వర్షం వచ్చినప్పుడు సబ్సాయిలర్ లేదా చిజిల్ ప్లవ్ని ఉపయోగించడం ద్వారా మనం భూమిని చాలా లోతుగా దున్నుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సుమారుగా 60 నుండి 90 సెంటీమీటర్ల లోతు వరకు దున్నుకోవచ్చు. ఈ నాగలి 1 లేదా 3 దృఢమైన కర్రలతో నిర్మించబడి ఉంటుంది. ఈ నాగలిని 3 లేదా 4 సంవత్సరాలకు ఒకసారి ఉపయోగించి దుక్కిని లోతుగా దున్నుకోవడం వలన నేల క్రింద భాగంలో గట్టి పొరను, అంటే హార్డ్ ప్యాన్, ఇది చీల్చి కొత్త మట్టిని పైకి తీసుకొస్తుంది. ఇలా చేయడం వలన ముఖ్యంగా మెట్ట వ్యవసాయంలో వర్షాధార పంటలను పండించేటప్పుడు ఈ సబ్సాయిలర్ ద్వారా దున్నటం వలన లోతైన మట్టి పొరలను బయటకు బాగా కదిలించి నేలను బాగా గుల్లబారుస్తుంది. దీనివలన వర్షం పడిన నీటిని ఎక్కువ భాగం పొలంలో లోతు పొరల్లోకి నిల్వ ఉంచేందుకు తోడ్పడుతుందన్నమాట. ఈ నీటి నిల్వ గణనీయంగా పెరగటం వలన పొలంలో పండించే పంట నీటి అద్దరి కాకుండా ఉంటుంది. ఇలా పొలాన్ని లోతుగా దున్నేందుకు కనీసం 45 HP గల ట్రాక్టర్ని ఉపయోగించుకోవాల్సి వస్తుంది. దీని ద్వారా ఒక ఎకరం పొలం 1 లేదా 1.5 గంటల్లో దున్నడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాతి పరికరం రెక్కనాగిలి. దీన్నే MB ప్లవ్ అంటారు, లేదంటే 2 రెక్కల నాగిలి అనేసి అంటారు. ఇది సుమారుగా 30 నుండి 60 సెంటీమీటర్ల లోతు వరకు పొలాన్ని దున్ని నాగిలి పరిమాణాన్ని బట్టి దుక్కి పొందవచ్చు. సో దీంతో దున్నిన దుక్కి నాణ్యత ఎడ్లతో నడిపే చెక్కనాగలతో లేదా ట్రాక్టర్తో నడపగలిగే కల్టివేటర్తో పోలిస్తే 3 నుండి 4 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇదే కాకుండా రెక్కనాగల్లో ఉండే రెక్కలను మనం అవసరాన్ని బట్టి, అనగా కలుపు బెడద ఎక్కువ ఉన్న చోట కలుపు మొక్కలను పూర్తిగా తిరగటిప్పడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ పనిముట్టు బాగా ఉపయోగించుకొని మనం ఈ నేలను తయారు చేసుకోవచ్చు. 35 HP ట్రాక్టర్తో ఈ పరికరాన్ని 2 గంటల్లో ఎకరం నుండి 1.5 ఎకరా వరకు దున్నడానికి ఆస్కారం ఉంటుంది. పొలాన్ని దున్నిన తర్వాత దాన్ని విత్తనానికి అనుగుణంగా మార్చుకోవడానికి కల్టివేటర్ ద్వారా కానీ, లేదంటే పళ్ళదంతి ద్వారా కానీ, లేదంటే రోటవేటర్ ద్వారా కానీ పొలాన్ని విత్తడానికి వీలుగా చేసుకుంటాము. అయితే ఇందులో ముఖ్యంగా

0: ఇలాంటి లేదా రోటవేటరు లేక స్ప్రింగ్ టైం కల్టివేటర్స్ని విరివిగా వాడుతూ ఉంటారు. అయితే ఈ పళ్ళదంతి దుక్కి బాగా దున్ని పొడి చేసిన తర్వాత పొలం ఉపరితలం ఎగుడు దిగుడు ఉండటం పరిపాటుగా ఉంటుంది. అయితే ఈ పళ్ళదంతి వీటన్నిటిని సరిచేస్తుంది. అదే రకంగా కలుపు మొక్కలు ఏరేసి పొలమంతా దున్ని చదును చేసేందుకు లేదా సమాంతరంగా పొలాన్ని తయారు చేసేదానికి ఈ దంతి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే మీరు చూస్తున్నట్టయితే ఈ మధ్య ట్రాక్టర్ ఉన్న ప్రతి రైతుకి రోటవేటరు తప్పనిసరిగా ఉంటుంది. ఇది ఆధునిక పరికరంలో చాలా మంచి పరికరంగా మనం చెప్పవచ్చు. ఈ పరికరం ట్రాక్టర్కు వెనక భాగంలో అమర్చిన పవర్ టేకాఫ్ సాయంతో నడుస్తుంది. దీన్ని ముఖ్యంగా నేల లోపల పండే పంటలు అనగా వేరుశనగ, ముఖ్యంగా వేరుశనగ పొలాల్లో తయారు చేయడం వలన మొక్క వేళ్ళు బాగా లోపలికి దిగి పెరుగుదలకు అనువైన పరిస్థితులు అందించి ఎక్కువ దిగుబడి పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ రోటవేటర్ కర్రులు 36 లేదా 42 కలిగి ట్రాక్టర్ పరిమాణాన్ని బట్టి పొలంలో నేల స్వభావాన్ని బట్టి ఎంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదే రకంగా ఈ ట్రాక్టరు పీటీఓ శక్తి ద్వారా నడపడానికి కొంచెం అధికంగా ఇంధనం ఖర్చు అవుతుంది. ఇంకొక ముఖ్యమైన పరికరము స్ప్రింగ్ టైం కల్టివేటర్ అంటారు. ఇది జనరల్గా మనకి రాళ్ళు పొలంలో ఎప్పుడైనా టైన్లు రాళ్ళకు తగిలినట్టయితే అది వంగిపోకుండా ఉండటానికి ఈ స్ప్రింగ్స్ కల్టివేటర్ ఉపయోగిస్తారు. ఎందుకంటే ఒకవేళ రాళ్ళు స్ప్రింగ్కి తగిలినా సరే అది ఎటువంటి నష్టాన్ని చేకూర్చకుండా యథాస్థానంలోకి వస్తూ ఉంటుంది. ఈ స్ప్రింగ్ గల కల్టివేటర్ చాలా ప్రసిద్ధి. తర్వాత సాధారణంగా కల్టివేటర్కు 2 వరుసలు టైన్లు ఉంటాయి. 5, 7, 9, 11 టైన్లు గల కల్టివేటర్, 40 HP లోపు గల ట్రాక్టర్ను మనం ఉపయోగించుకోవచ్చు. తర్వాత గుంటక దున్నిన పొలాన్ని దంతలతో బాగా పొడిచి తదనంతరం ఎత్తు పొలాలను సరిచేసి సమాంతరంగా చేయడానికి గుంటక వాడతారు. మామూలుగా ఇందులో ఒక బ్లేడు చట్రానికి అమర్చి పొలంలోని పై మట్టి కింది భాగంలో దిగి ఎత్తు పొలాలు లేకుండా చెక్కి చదును చేయడానికి ఉపయోగిస్తారు. నేల తయారీ తర్వాత ముఖ్యమైన పని ఏంటంటే విత్తనాన్ని విత్తుకోవడం. ఇది చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మన వర్షాధార ప్రాంతమైన మన ప్రాంతాల్లో 3 నుండి 4 రోజుల వరకే తేమ ఉంటుంది. సో విత్తనం విత్తడం చాలా ముఖ్యమైన ప్రక్రియ. విత్తనం ఎంత మంచిదైనా సరే తగినంత తేమ ఉన్నప్పుడు నిర్ణీత సమయంలో నిర్ణీత లోతులో విత్తినప్పుడే అధిక దిగుబడికి ఆస్కారం ఉంటుంది. సో వర్షాధార పరిస్థితుల్లో వర్షం పడిన 3 నుండి 4 రోజుల వరకే తేమ ఉంటుంది. కనుక రైతులు విత్తనాలను వర్షం పడిన 3 నుండి 4 రోజుల వరకు విత్తుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మన గ్రామీణ ప్రాంతాల్లో లభిస్తున్న ఈ దేశవాళీ పనిముట్లు లేదు అంటే ట్రాక్టర్తో లాగబడే పనిముట్లు విత్తనాన్ని తరిగా విత్తలేము. అంతేకాకుండా ఎక్కువ కూలీలు, అధిక శ్రమతో ముడిపడిన వ్యవసాయంలో కూలీల కొరత తగ్గించుకోవాలంటే ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను వాడి విత్తనాల త్వరగా విత్తుకోవచ్చు. మామూలుగా మనకి మినీ ట్రాక్టర్తో లాగబడే వేరుశనగ విత్తు పరికరాన్ని ఆవిష్కరించారు. ఈ చిన్న ట్రాక్టర్తో, అంటే చిన్న ట్రాక్టర్ అంటే 15 నుండి 20 HP లోపు ఉండే ట్రాక్టర్ని లాగే విత్తు పరికరాన్ని ఉపయోగించి 4 సార్లలో రోజుకి 8 ఎకరాల వరకు విత్తుకోవచ్చు. ఈ విత్తు పరికరం ముఖ్యంగా కూలీ అవసరం లేకుండా పైన అమర్చిన బాక్స్ ద్వారా 4 నుండి 5 సెంటీమీటర్ లోతులో విత్తుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకేసారి ఈ బాక్స్లో 25 కిలోల వరకు విత్తనం నింపుకోవచ్చు. విత్తనం విత్తిన తర్వాత ఒకటేసారి బ్లేడ్ గుంటక ద్వారా సాళ్లను మట్టితో కప్పివేయడం జరుగుతుంది. తద్వారా సాళ్ళలోని తేమ ఆవిరి అయిపోకుండా ఉంటుంది. స్ప్రింగ్ టైన్ లేదా రిజిటైన్ 2 రకముల టిల్లర్లకు ఈ విత్తన బాక్స్ను బిగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సాలుకు సాలుకు మధ్య దూరం 30 సెంటీమీటర్లు, తర్వాత విత్తనానికి విత్తనానికి మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేలా రూపొందించబడింది. అదే రకంగా అనంత విత్తు పరికరం అని ఇంకోటి ఆవిష్కరించడం జరిగింది. ఈ పరికరం రైతాంగంలోకి చాలా వరకు చొచ్చుకుపోయింది. ఈ అనంత విత్తు పరికరం ఒకటేసారి 8 సార్లలో వేరుశనగ విత్తడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పరికరాన్ని 35 అశ్వశక్తి సామర్థ్యం గల ట్రాక్టర్తో నడపవచ్చు. విత్తనం విత్తే సమయంలో ఒక్కొక్క డబ్బాలో 5 నుండి 40 కేజీల వరకు ఒకటేసారి విత్తనాన్ని నింపుకోవచ్చు.
1: సేద్యపు సిద్ధుల కార్యక్రమంలో మెట్ట వ్యవసాయంలో ఉపయోగపడే యంత్ర పరికరాలు, ఈ అంశం గురించి రేకులకుంట వ్యవసాయ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్త, అగ్రికల్చర్ ఇంజనీర్ డాక్టర్ ఐ భాస్కర్రావు తెలియజేసిన సమాచారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. కృత్రిమ మేధ వంటి నూతన సాంకేతిక

0: దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. కృత్రిమ మేధ, డిజిటల్ వెరిఫికేషన్, డేటా లేక్, బ్లాక్ చైన్ వంటి సాంకేతికతలతో ఆన్లైన్ ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అందిస్తున్న 1204 సేవలను మరింత సరళీకృతం చేయాలని అన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎల్నినో దృష్ట్యా సాగు ప్రారంభించని ప్రాంతాల్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, రైతులకు ఎప్పటికప్పుడు పంటల సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సెప్టెంబర్ 7 నుంచి శాసనసభ సమావేశాలు ఉంటాయని చెప్పారు. భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతులకు సంబంధించిన నిధులను వెంటనే మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గుంటిగొంగ సమీపంలోని శివరాంపురం పరిధిలో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ రంగ అభివృద్ది పనులకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయలతో ఉపకేంద్రాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలియజేస్తూ,
1: తాళ్లూరు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల రైతాంగానికి, అదేవిధంగా చేంకుర్తి ప్రాంతానికి అన్ని చాట్లకి ఉపయోగం కాబట్టి ఈ సబ్స్టేషన్ ఇమీడియట్ గా కంప్లీట్ చేసి వాళ్ళు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ నెల, వచ్చే నెలలో ఇట్లాంటి సబ్స్టేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక 8 సబ్స్టేషన్స్ ఓపెన్ చేయబోతున్నాము. మనం ఉత్పత్తి చేసే కరెంటు అగ్రికల్చర్ కానీ, ఇళ్లకు కానీ, షాపులకు కానీ, ఇండస్ట్రీస్కి కానీ వెళ్ళాలంటే సక్రమైన సబ్స్టేషన్స్ ఉండాలి, లైన్స్ కూడా ఉండాలని. దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా చేస్తున్నాం. బీసీలు ఎవరైతే 2 కిలోవాట్లు కలుస్తారో వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటి మీద కూడా సూర్యగారు ఎట్లా చేశాము, బీసీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దామని చెప్పి అది కూడా తొందరలోనే చేస్తాము.
0: యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువతకిచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వరుసగా 2వ ఏడాది 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని అన్నారు. గ్రూప్ 1లో 149, గ్రూప్ 2లో 673, డిఎస్సీ ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయడమే జాబ్ క్యాలెండర్ లక్ష్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అభ్యర్థులు క్యాలెండర్కు అనుగుణంగా సిద్దమై అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆధునిక వ్యవస్థలతో అమరావతి నిర్మాణాన్ని చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, అమరావతి నిర్మాణం వేగంగా కొనసాగుతోందని తెలిపారు. నీరు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థలను భూగర్భంలో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: అన్ని భూమి లోపలే యూజీడీ ఫర్ డ్రింకింగ్ వాటర్, రీయూజ్డ్ వాటర్స్, ఎలక్ట్రికల్ లైన్స్, ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ లో యాక్చువల్ గా చేస్తున్నాం. ఇది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అంతేకాకుండా అధికార భవనాలు 4,026, అందులో దాదాపు 75% పూర్తి అయిపోయినాయి. మిగతా కూడా బహుశా రాబోయే 2-3 నెలల్లో కూడా అవి పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా ఐకానిక్ టవర్స్ ఏదైతే 5 అడ్మినిస్ట్రేటివ్, అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా అసెంబ్లీ హైకోర్టు, ఇవన్నీ కూడా 2028 ఆగస్టు పూర్తి అయితే ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు
0: పోతుండారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా శెట్టిపేటలో జరుగుతున్న ప్రాజెక్టు

0: ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం కందుల దుర్గేష్ మాట్లాడుతూ, అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా రాజమహేంద్రవరంలోని హేవలాక్ బ్రిడ్జి అభివృద్ది, పుష్కర్ఘాట్ పునర్నిర్మాణం, కడియం నర్సరీల వద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం, నిర్దవోలు, కొవ్వూరు ప్రాంతాల్లో 2027 గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబి త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్లోని జలసౌదాలో కేఆర్ఎంబి సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన నిన్న జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఎల్నినో సందర్భంగా డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్ కే ప్రాధాన్యం ఇస్తూ ఇద్దరము అంగీకారం కుదిరింది. డ్రింకింగ్ వాటర్ ఎట్ ఏ టైమ్ ఇయర్ వైజ్ క్యాల్కులేట్ చేయడం కంటే మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు వచ్చేటటువంటి రిక్వైర్మెంట్ కట్టాం. మనం మొత్తం రిక్వైర్మెంట్ అనేది యాన్యువల్ గా ఇచ్చారు తెలంగాణ వాళ్ళు. మొత్తం రిక్వైర్మెంట్ ఎట్ ఏ టైమ్ కన్సిడర్ చేయడంలో కొంత ఇబ్బందులు ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ రోజుకి మళ్ళీ అది డిసైడ్ కాక 4-9 నాడు మళ్ళీ మీటింగ్ అవుదామనేది డిసైడ్ చేసుకున్నాము. అప్పుడైతే మొదటగా ఒప్పుకున్నదంటే డ్రింకింగ్ వాటర్ నీడ్స్ మాత్రం మనం మీట్ అవుదాము రిగార్డింగ్ ఇరిగేషన్ నీడ్స్ కంటే అనేది అంగీకారం కుదుర్చుకుందాం.
0: తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని భవిష్యత్ తరాలకు కూడా లాభదాయక సంస్థగా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి ప్రాతినిధ్య అధికార సంఘాల నాయకులు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఉప ముఖ్యమంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో కొత్త బొగ్గు బ్లాకులను తీసుకోకపోవడంతో పాటు ఉన్న గన్లను మూసివేయడం వల్ల సింగరేణికి నష్టం జరిగిందని అన్నారు. రాబోయే 5-6 సింగరేణి సంస్థ అవసరాల కోసం 9 బొగ్గు బ్లాకు అనుమతి పొందామని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137 సంచిక ఈ నెల 30 ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-780 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28 వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు భవిష్యత్ అవసరాలకు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్షా మండలి డీఆర్సీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. కృత్రిమ మేధ వంటి నూతన సాంకేతికతలతో ప్రభుత్వ ఆన్లైన్ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నేటి ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 హేమావతి. ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, తరువాత ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన గైనకోలాజికల్ ప్రాబ్లమ్స్.

ఈ అంశం గురించి డాక్టర్ ఎం మాధవి గారు తెలియజేస్తారు. ఇంకా రసని కొంచెం ప్రత్యేక కార్యక్రమం వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ, రచన బి శ్రీనాథరెడ్డి. 8:35 చిత్రసీమ సినీగీతాలు. 9:00 ఖగోళ వింతలపై పరిశోధన చేసిన గెలీలియో గెలీలీ రూపకం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖ కేంద్ర సౌజన్యంతో ప్రసారమవుతుంది. 9:30 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 వికసిత్ భారత్ 2047 అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 10:30 వాణిజ్య సందేశాలు. మధ్యాహ్నం 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. మధ్యాహ్నం 2:00 ఆంగ్లంలో, 2:15 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 2:30 నుంచి సాయంత్రం 5:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ సినీగీతాలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. నేటి కార్యక్రమంలో నాణ్యమైన సురక్షిత మిరప ఉత్పత్తి సమగ్ర యాజమాన్యం, లామ్ ప్రాంతీయ ఉద్యాన పరిశోధన సంస్థ స్థానం, శాస్త్రవేత్త డాక్టర్ జి క్రాంతిరేఖ గారితో పరిచయం ఉంటుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:00 జానపద సంగీత కార్యక్రమంలో ప్రసారమవుతాయి. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ. ఈ రాత్రి 10:00 హరికథా కాలక్షేపం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి నేటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం లలిత గీతం విందాం. గానం డి సురేఖామూర్తి. ఒక్కసారి ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి.

డి సురేఖామూర్తి గానం చేసిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. టొరంటోలో జరిగే పర్యటనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయస్ ఫిలిప్ షాంపెన్తో కలిసి ప్రారంభ ఆర్థిక సంభాషణల్లో పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలపై ఇరు దేశాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ చర్చా వేదిక ఉపయోగపడుతుంది. ప్రముఖ సంస్థల సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వివిధ జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎస్ఓపీలను రూపొందించడానికి మల్టీ ఏజెన్సీ సెంటర్ వేదికలపై అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విశ్లేషించాలని ఆదేశించారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రహార్ పథకాన్ని అమలు చేయడం కోసం శిక్షణ ఇవ్వడం, పరారీలో ఉన్న నిందితులను వెనక్కురప్పించి విచారణను వేగవంతం చేయాలని చెప్పారు. ఈ సదస్సు మొదటి రోజున ఉగ్రవాద వ్యతిరేక సవాళ్లకు ప్రతిస్పందన, మల్టీ ఏజెన్సీ సెంటర్ ద్వారా ఇంటెలిజెన్స్ సమ్మేళనం, విశ్లేషణ, కార్యాచరణ, మాదక ద్రవ్యాల నియంత్రణపై విజన్ డాక్యుమెంట్, అక్రమ వలసదారుల గుర్తింపు, బహిష్కరణ, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి విధాన రూపకల్పన, పాకిస్తాన్ సాగిస్తున్న ఫ్రాక్సీ యుద్ధం వంటి జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. క్రెమ్లిన్లో రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, రాబోయే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశాల ఏర్పాట్లపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమ సమావేశం సానుకూలంగా ముగిసిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు. బిష్కెక్లో జరిగే ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుణ్ణి కలిసేందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం ఆయన్ను భారత్కు స్వాగతించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు విదేశాంగ మంత్రి తెలిపారు.
1: Progress on market access, removal of tariff and non-tariff barriers, strengthening payment mechanisms, and stronger business-to-business engagement will be critical for addressing this imbalance and achieving our shared objective of $100 billion in bilateral trade by 2030.
0: Kendra Vidya Shaka Mantri Prahlad Joshi, Vishwavidyalaya Nidhula Sangham, UGC, అఖిల భారత సాంకేతిక విద్యామండలి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి మారుతున్న ప్రాధాన్యతలు, వ్యూహాలపై చర్చించారు. విద్యా సంస్థల క్రీడల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించడం, యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించడంపై దృష్టి సారించి ఖేలో భారత్ గురించి చర్చించినట్టు జోషి సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. వార్తలు వింటున్నారు. దేశంలో రసాయనిక రంగం 2040 నాటికి $1 trillion లక్ష్యాన్ని చేరుకోవాలని రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ ఆయన, అడ్డంకులను గుర్తించి సూచనలను కాలపరిమితితో కూడిన చర్యలుగా మార్చడమే లక్ష్యంగా పరిశ్రమలతో నిరంతరం వ్యవస్థీకృత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. దీనికి నిరంతర పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ది, బలమైన దేశీయ తయారీ సామర్థ్యాలు అవసరమని పేర్కొన్నారు. పెట్టుబడులు, ఆవిష్కరణలు, సుస్థిరత, దీర్ఘకాలిక వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ మాట్లాడుతూ, రసాయన, పెట్రోకెమికల్ రంగంతో సహా అన్ని రంగాల్లో తయారీని ప్రోత్సహించడం

0: దానికి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని, భవ్య రసాయన్, బొగ్గు గ్యాసిఫికేషన్, రేర్ ఎర్త్ కారిడార్లు, క్రిటికల్ మినరల్ మిషన్ వంటి పథకాలను, అలాగే పన్ను సంస్కరణలు, కార్మిక సంస్కరణలను ప్రతిబింబించిందని, ప్రారంభించిందని పేర్కొన్నారు. కేవలం నియంత్రణలకే పరిమితం కాకుండా చురుకైన వృద్ధి భాగస్వామిగా మారుతూ పరిపాలనా భారాలను తగ్గించి పెట్టుబడుల దీర్ఘకాలిక మనుగడకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పరిశ్రమలకు హామీ ఇచ్చారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆటా, మైదా, రవ్వ, ఇతర గోధుమ ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయ్యింది. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తుల ఎగుమతి విధానాన్ని ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఆదేశాలు జారీ చేసింది. దేశ ప్రజలకు తపాలా శాఖ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి డాక్ సేవా యాప్, డాక్ మిత్ర యాప్లను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో ప్రారంభించారు. అలాగే 10 రాష్ట్రాల్లోని పునరుద్ధరించిన 14 పోస్టాఫీసు భవనాలను సింధియా ప్రారంభించారు. డాక్ మిత్ర యాప్ ద్వారా గ్రామీణ డాక్ సేవకులు డిజిటల్గా సాధికారత సాధించి తమ పనులను మరింత సులభంగా, వేగంగా నిర్వహించవచ్చు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింధియా 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తపాలా సంస్థ 4,000 కోట్ల రూపాయలకు పైగా రాబడిని ఆర్జించిందని తెలియజేశారు. 2025-26 సంబంధిత త్రైమాసికంతో పోలిస్తే ఇది 22% వార్షిక వృద్ధిని నమోదు చేసిందన్నారు.
1: डाक मित्र ऐप हमारे ग्रामीण डाक सेवकों के लिए, ताकि जो सेवाएं उपभोक्ताओं को हमें देना हो वो सुगमता के साथ और सुरक्षित वातावरण में हम लोग दे पाएं. पहले अनेक सेवाओं के लिए अलग अलग सिस्टम्स को फॉलो करना पड़ता था, अब सारे प्रोसेसेस को एक ही ऐप में केंद्रित कर हमारे उपभोक्ताओं के लिए सुगमता देने के लिए ये ग्रामीण डाक सेवकों के हाथों में ये ऐप दिया गया है.
0: छत्तीसगढ़, बिहार, ओडिशा, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. సమయం 7:15.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతి ప్రభాత సంచికకు స్వాగతం పలుకుతున్నది మంగు మరుసూధన కృష్ణ. నేటి కార్యక్రమంలో సమాచార వేదిక, తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన గైనకలాజికల్ సమస్యలు, ఈ అంశం గురించి డాక్టర్ ఎం మాధవి గారి ప్రసంగం, ఇంకా రసని కుంజం ప్రత్యేక కార్యక్రమం, వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. కార్యక్రమాలు విందాం. ముందుగా ఒక పాట.

0: పాట విన్నారు.
1: ముఖాన మొటిమల, గజ్జా బొబ్బలా.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
5: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
7: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
8: Up to 85% LTVతో మనపురం IGL గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
7: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
8: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
7: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
9: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
5: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
10: సమాచార వేదిక. విద్యార్థుల కంటిచూపు పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో స్కూల్ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రాం కింద పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలల్లో గత నెల 15 నుంచి నేత్ర పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి 6 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు బాలబాలికలకు పరీక్షలు చేస్తోంది. సమస్యలు ఉన్నవారిని గుర్తించి అవసరమైన వారికి కళ్లజోళ్లు అందిస్తోంది. తీవ్ర సమస్యలు ఉన్నవారికి ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా శస్త్రచికిత్సలు కూడా చేయిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మేర యువభారత్ ఆధ్వర్యంలో ఈ నెల 27 ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ మైభారత్ పోర్టల్ ద్వారా వర్చువల్ విధానంలో క్రీడాకారులతో చర్చించనున్నట్లు SKU వైస్ ఛాన్సలర్ ఆచార్య జ్యోతికుమార్ పేర్కొన్నారు. సోమవారం SKUలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా 1600 కళాశాలలు, 8 లక్షల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. జిల్లాలో SKU, ఇంజనీరింగ్, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలు ఎంపిక కావడంతో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలియజేశారు.

ప్రమాదాల్లో మృతి చెందిన ముగ్గురు విద్యార్థుల కుటుంబాలకు బాలల బీమా పథకం కింద 25,000 చొప్పున చెక్కులు అందజేశారు. సోమవారం జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ తన కార్యాలయంలో చెక్కులు అందించారు. వజ్రకరూర్ మండలం కొత్తకోటకు చెందిన 8వ తరగతి విద్యార్థి అరుణ్ తేజ, బ్రహ్మసముద్రం మండలం రాయలప్ప దొడ్డికి చెందిన 8వ తరగతి విద్యార్థి మణికంఠ చౌదరి, బెడగుప్ప మండలం శ్రీరంగాపురానికి చెందిన 2వ తరగతి విద్యార్థి ప్రణయ్లు ప్రమాదాల్లో మృతి చెందారు. ఏటా 1 నుంచి

0: పదవ తరగతి విద్యార్థులు 5 రూపాయలు ప్రకారం ప్రీమియం చెల్లిస్తే బాలల బీమా పథకం వర్తిస్తుందని అధికారులు చెప్పారు. జిల్లా పాఠశాలల క్రీడా ఛాంపియన్షిప్ 2026 టీషర్టులను కలెక్టర్ ఆనంద్ ఆవిష్కరించారు. సోమవారం తన కార్యాలయంలో వాటిని పరిశీలించారు తాడిపత్రి ఆదిత్య బిర్లా అల్ట్రాటెక్ సిమెంట్ సంస్థ. సిఎస్ఆర్ నిధి కింద 3 లక్షల రూపాయలు ఖరీదైన టీషర్టులను అందజేసిందని ఆయన తెలిపారు. అలాగే 2 లక్షలు 20 హోసెస్ పైపులను జిల్లా అగ్నిమాపక శాఖకు అందించారు. నగరంలో సోమవారం రాత్రి కురిసిన గాలులతో కూడిన వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అలాగే అత్యవసర లోడ్ రిలీఫ్ పేరుతో దాదాపు అరగంట పాటు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అంధకారం అలంకొంది. వర్షం గాలులు తగ్గిన తరువాత నగరంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చట్టపరిధిలో త్వరితగతిన న్యాయం అందించాలని ఎస్పీ పి జగదీష్ పోలీసులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఆయన పాల్గొని ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. మొత్తం 92 పిటిషన్లను స్వీకరించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నియోజకవర్గం నిడుమానూరు పాఠశాల తరహాలో జిల్లాలో ఎంపిక చేసిన 8 లీప్ పాఠశాలలో అంతర్జాతీయ హంగులతో కూడిన సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్దేశిత పాఠశాలల హెచ్ఎం ఎంఈఓలతో ప్రత్యేక సమావేశాన్ని ఆయన నిర్వహించారు. వీరికి బెంగళూరు నుంచి వచ్చిన ఐఎల్పీ ప్రతినిధులు, విలువల బడి ప్రతినిధి లెనిన్ బాబు తగిన తర్ఫీదు ఇచ్చారు. ఉపాధ్యాయుల కొరత ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇతర బడుల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులు సర్దుబాటు చేశారు. సర్దుబాటు చేసినప్పటికీ ఇంకా పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత నెలకొంది. ఆయా పాఠశాలల్లో తాత్కాలికంగా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 401 పోస్టులకు సుమారు 1769 దరఖాస్తులు వచ్చాయి. రాయదుర్గం మండలంలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లకు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. సోమవారం నుంచి దరఖాస్తుల పరిశీలన ఆరంభమైంది. వీలంత త్వరగా దరఖాస్తులు పరిశీలించి ఈ నెలాఖరులోపు నియామక ఉత్తర్వులు అందజేయనున్నారు. వర్షాభావ పరిస్థితులతో తక్కువ నీటితో మల్బరీ సాగు చేసి అధిక దిగుబడులు పొందవచ్చని పట్టు పరిశ్రమ శాఖ రాష్ట్ర అదనపు సంచాలకులు అరుణకుమారి పేర్కొన్నారు. సోమవారం రాప్తాడు సమీపంలోని పట్టు పరిశ్రమ ప్రాంతీయ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం రెడ్డిపల్లిలో మేరా రేషం మేరా అభియాన్ 2.0 అవగాహన కల్పించారు. మొక్కల పెంపకంతో పాటు ఇతర పరికరాలకు రాయితీ అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
7: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
8: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
7: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల

0: హక్కు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
5: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన గైనకలాజికల్ సమస్యలు, ఈ అంశం గురించి డాక్టర్ ఎం మాధవి తెలియజేస్తారు.
6: స్త్రీలలో చాలామందికి ప్రధానమైనటువంటి సమస్య వచ్చి తెల్లబట్ట అవ్వడము. తెల్లబట్టకు కారణాలు పలు రకాలు. ఒకటి మామూలు కారణాలు అనగా ఫిజియలాజికల్, పెథలాజికల్. ఫిజియలాజికల్ అంటే సహజ సిద్ధమైనవి, పెథలాజికల్ అంటే రోగ సంబంధమైనవి. సహజ సిద్ధంగా వచ్చేటువంటిది, ఇప్పుడు మనిషి పెద్ద మనిషి అయినప్పుడు, గర్భం ధరించినప్పుడు, ముట్టు వచ్చే ముందు తెల్లబట్ట మామూలుగా కొంచెం ఎక్కువ అవుతుంది. అట్లా కాకుండా పెథలాజికల్ అన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వలన తెల్లబట్ట ఎక్కువ అవుతుంది. పెథలాజికల్గా ఇప్పుడు ఈ గర్భం దగ్గర యోనిలో స్రావాలు ఎక్కువైనప్పుడు, అంటే వెజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఎక్కువగా తెల్లబట్టే అవకాశం ఉంది. వెజనల్ ఇన్ఫెక్షన్స్లో కూడా పలు రకాలు ఉంటాయి. దాంట్లో బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అని, క్యాండిడా ఇన్ఫెక్షన్ అని, నెక్స్ట్ ట్రైకోమోనాస్ అని ఇన్ఫెక్షన్, ఇవన్నీ ఉంటాయి. దీనివలన మెయిన్గా తెల్లబట్ట అయ్యేటప్పుడు ఎక్కువ తెల్లబట్టతో పాటు మనిషికి ఎక్కువ వాసన రావడం కానీ, దురద పెట్టడం కానీ, అవి రోగకు సంబంధమైనటువంటివి. ఈ ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి ఒక్కొక్కసారి గర్భం ఇప్పుడు ఇంట్లో కాన్పులు అయినప్పుడు కానీ, లేకపోతే అబార్షన్స్ దాయిలతో అట్లా చేయించుకున్నప్పుడు కానీ ఇన్ఫెక్షన్ అనేటువంటిది గర్భసంచికి ఎంటర్ అయ్యి గర్భసంచి ద్వారం దగ్గర, అంటే సర్విక్స్ అంటారు, అక్కడ ఏమైనా అక్యూములేట్ అయినా అది క్రానిక్ సర్వీసైటిస్గా మారినప్పుడు కూడా ఎక్కువగా తెల్లబట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాకుండా పెరిమెనోపాజల్ పీరియడ్, అంటే ముట్లు పోయే సమయంలో కొంతమందికి క్యాన్సర్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. క్యాన్సర్ వచ్చే అవకాశాల్లో కూడా ఏమవుతుందంటే, అక్కడ గర్భసంచి ముఖద్వారం దగ్గర, సర్విక్స్ దగ్గర చిన్న పుండు ఏర్పడి ఆ పుండు నిదానంగా పెరుగుతూ వచ్చి అది ఇన్ఫెక్షన్ గురి అయ్యి దాని నుండి కూడా తెల్లబట్ట వచ్చి, తెల్లబట్టతో పాటు మధ్య మధ్యలో ఎరుపు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఒక్కొక్కసారి గర్భం లోపలే, అంటే గర్భసంచికి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశంలో ఉన్నప్పుడు కూడాను తెల్లబట్ట ఎర్రబట్ట కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకసారి ఫైబ్రాయిడ్స్ అనే గడ్డలు, సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అని, అంటే గర్భసంచికి లోపలి భాగంలో సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అని వస్తాయి. అవి కూడా ఏమైనా పెద్దగా పెరిగి ఇన్ఫెక్షన్స్ వలన కూడా ఈ ఎక్కువగా తెల్లబట్ట అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా పక్కన క్రానిక్ పిఐడిస్ అనేసి గర్భసంచి పక్కన ఉన్నటువంటి ట్యూబ్స్కి కానీ ఓవరీస్కి కానీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా ఎక్కువ పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తెల్లబట్ట కొంచెం ఎక్కువ అవుతూ మామూలుగా అప్పుడప్పుడు కనిపిస్తూ దురద కానీ వాసన కానీ లేనంత వరకు ప్రాబ్లం లేదు. అట్లా కాకుండా ఒక ఏజ్ దాటిన తర్వాత తెల్లబట్ట అవుతూ వాసన దురద ఉంటే యూజువల్గా వెజైనాకు సంబంధించినవి, అవన్నీ కూడా చిన్న చిన్న మాత్రలతోనూ ట్రీట్మెంట్తోనూ తగ్గిపోతుంది. అట్లా కాకుండా పెరిమెనోపాజల్ అంటే పీరియడ్స్ అయిపోయే దశలో, 40 ఇయర్స్ నుండి 50 ఇయర్స్ టైంలో ఎవరికైనా ఇట్లాగా తెల్లబట్టతో పాటు ఎర్రబట్ట కలిసి వస్తే కనుక కంపల్సరీగా స్క్రీనింగ్ టెస్ట్, ప్యాప్స్మీర్ అని చేస్తారు. ఆ టెస్ట్ చేయించుకొని అది సర్విక్స్ బాగుందా, ఒక్కోసారి డిఎన్సి కూడా చేయించుకొని లోపల ఎండోమెట్రియం అంతా కూడా నార్మల్గా ఉందా లేదనేటువంటిది చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ స్క్రీనింగ్ టెస్ట్ వలన క్యాన్సర్స్ అనేటువంటివి ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోసిస్ చేసి దాన్ని మనము చాలా తొందరగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఈ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో కనుక్కోగలిగితే దానికి ట్రీట్మెంట్ రేడియోథెరపీ. రేడియోథెరపీ వచ్చేసి అంటే కరెంటు పెట్టి ఆ ఉన్నటువంటి ఆ భాగం వచ్చినటువంటి భాగాన్ని కాలుస్తారు. ఆ విధంగా దాన్ని అరికట్టవచ్చు. లేట్ స్టేజెస్కి పోయినా కూడా కొన్ని కేసెస్ డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ ఒక్కోసారి రేడియోథెరపీ, ఒక్కోసారి సర్జరీ ఇట్లా జరుగుతూ ఉంటుంది. కానీ వీలైనంత మటుకు ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఎర్లీగా డయాగ్నోసిస్ చేసి దాన్ని మొదట్లోనే తుంచి వేసేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్. తెల్లబాటు

అనేటువంటి దాన్ని నెగ్లెక్ట్ చేయాల్సి చేయకుండా, కొంతమంది ఏమంటే ఈ ఏజ్ పెరిగిన వాళ్ళు కొంచెం సిగ్గుతోనో ఇట్లా డాక్టర్ దగ్గర పోకుండా ఎర్లీ స్టేజెస్లోనే దాన్ని చూపించుకోకుండా ముదిరిపోయి చేయి దాటిపోయే పరిస్థితికి పోనీయకుండా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి స్క్రీనింగ్ చేయించుకోవటం వల్ల వీటిని ముందునే అరికట్టుకోవచ్చు. ఇప్పుడు స్త్రీ గర్భం ధరించిన తర్వాత ఇక్కడ మన అనంతపురం జిల్లాలో రక్తహీనతతో బాధపడేటువంటి స్త్రీ శాతం చాలా ఎక్కువగా ఉంది. నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పనిచేయడం వలన ఇటువంటి సమస్యతో బాధపడుతున్నటువంటి స్త్రీలను చాలామంది చూసినాను. చాలామంది స్త్రీలు 6 గ్రాములు, 4 గ్రాములు, 2 గ్రాములతో కూడా కాన్పుకి హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా వీళ్ళు రావడానికి కారణం ఏమిటంటే వాళ్ళల్లో వచ్చేసి రక్తహీనత ఎక్కువగా ఉండడం. రక్తంలో హీమోగ్లోబిన్ అనేటువంటిది ఉంటుంది. ఆ హీమోగ్లోబిన్ అది నార్మల్గా వచ్చేసేసి గర్భం ధరించినప్పుడు 12 నుండి 14 గ్రాములు% అంటారు, అంతవరకు ఉండాలి. అటువంటిది వాళ్ళు 5 గ్రాములు, 4 గ్రాములు, 2 గ్రాములతో వస్తే ఇప్పుడు కాన్పు అయ్యే టైంకి వాళ్ళు రక్తం లేనప్పుడు గర్భము ప్రసవించే టైంలో ఇంకా కొంచెం రక్తం పోతుంది. దానివల్ల మనిషి షాక్లోకి వెళ్ళిపోయి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంత దారుణమైనటువంటి పరిస్థితికి ప్రజలు వెళ్తున్నారంటే వారు సరిగ్గా రక్తం వృద్ధి చెందేటువంటి మాత్రలు వేసుకోకపోవడం ఒక కారణము, సరి అయినటువంటి ఆహారం తీసుకోకపోవడం మరి ఒక కారణము. కొంతమంది ఫుడ్ ట్యాబుస్ వలన కానీ వాళ్ళు ఆహారంలో పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం తీసుకోకుండా మన కొంత పేదరికం వలన కూడాను సరిగ్గా తీసుకోవడం లేదు. అందువల్ల గవర్నమెంట్ వాళ్ళు పిహెచ్సిస్లో సబ్ సెంటర్స్ ఇవన్నీ ఏర్పరిచి ప్రతి ఒక్క ఏఎన్ఎం దగ్గర పిహెచ్సిస్లో కూడా ఈ ఐరన్ సప్లిమెంటేషన్ అన్నీ కూడా టాబ్లెట్స్ ఇస్తున్నారు. వాటిని ప్రజలకు ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని సరిగా వినియోగించుకోకుండా ఈ మాటలు ఏం పనిచేస్తాయిలే అని చెప్పేసేసి పక్కన పడివేసి వాటిని సరిగ్గా తీసుకోని పరిస్థితులు కూడా నేను కొన్నిసార్లు చూసినాను. అట్లా కాకుండా ఇచ్చిన టాబ్లెట్స్ను కరెక్ట్గా రోజుకు ఒక మాత్ర కనీసము గర్భం ధరించిన టైంలో 280 రోజుల్లో మధ్య అండ్ 3 నెలలు దాటిన తర్వాత రోజుకు ఒక టాబ్లెట్ చొప్పున 100 రోజులు వేసుకున్నా వారికి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉండదు. దీనికి తోడు మంచి ఆహారం అంటే చాలా ఏదో గొప్పగా కొంతమంది మేము యాపిల్ తినొచ్చా ఇంకోటి తినొచ్చా ఇంకోటి అంటారు. యాపిల్ అనేటువంటిది ఎక్కువ కాస్ట్తో కూరుకుంది. ఈవెన్ జామ పండు తిన్నా కూడాను దానిలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఆ విటమిన్ సికి ఈ ఐరన్ని అబ్జార్బ్ చేసుకునేటువంటి గుణం కూడా ఎక్కువ ఉంటుంది. అట్లాగా పండ్లు తీసుకుంటూ దాంతోపాటు బెల్లము ఉత్త బెల్లం రోజుకు ఒక గడ్డ చొప్పును తింటూ ఈ పప్పు ఉండలు బెల్లంతో చేసిన ఉంటే అవి తింటూ ఆకుకూరలు సింపుల్ ఫుడ్స్తోనే వాళ్ళ యొక్క హిమోగ్లోబిన్ స్టేటస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా మామూలుగా పొడి వేసుకోవడము లేకపోతే చట్నీ వేసుకొని అట్లా తినే హ్యాబిట్ మార్చుకొని వాళ్ళు అట్లా కాకుండా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు 3 ట్రైమిస్టర్స్ అంటారు. మొదటి 3 నెలలు, మధ్యలో తర్వాత 3 నెలలు, లాస్ట్ చివరి 3 నెలలు ప్రతిసారి డాక్టర్ దగ్గరికి పోయి వాళ్ళ హిమోగ్లోబిన్ బాగుందా లేదా ఇవన్నీ చూపించుకుంటూ రావాలి. ఈ ఒకవేళ వాళ్ళకి హిమోగ్లోబిన్ 10 గ్రాములు ఉంటే కనుక దాన్ని మైల్డ్ ఎనీమియా అంటాము. అట్లాంటప్పుడు రోజుకు 1 టాబ్లెట్ బదులు రోజుకు 2 టాబ్లెట్స్ పొద్దుట ఒకటి రాత్రి ఒకటి చొప్పున వేసుకుంటూ పోయినా వాళ్ళ యొక్క హిమోగ్లోబిన్ లెవెల్ పెరుగుతుంది. 7 గ్రాముల నుండి 10 గ్రాములు అంటే మోడరేట్ ఎనీమియా. అట్లాంటప్పుడు వాళ్ళు ఈ ఐరన్ సప్లిమెంటేషన్ టాబ్లెట్స్తో పాటు ఇంజెక్టబుల్స్ కూడా, అంటే ఐరన్ ఇంజెక్షన్స్ రూపంలో కూడా దొరుకుతుంది. అది టెస్ట్ చేయించుకొని వాళ్ళకి సూట్ అవుతుందా లేదని టెస్ట్ చేయించుకొని ఆ ఇంజెక్షన్స్ డాక్టర్ సూపర్విజన్లో కొన్ని వేయించుకుంటే కనీసం 6 నుండి 8 వేయించుకుంటే వాళ్ళ యొక్క హిమోగ్లోబిన్ స్టేటస్ ఇంప్రూవ్ కావచ్చు. వాళ్ళకి రక్తం 6 గ్రాముల కంటే తక్కువ ఉంటే కనుక కంపల్సరీగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరం ఉంటుంది. 6 గ్రాములతో వాళ్ళు కనుక కాన్పుకు వెళ్తే కనుక చాలా తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా ప్రాణాపాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఒక్కొక్కసారి 8 గ్రాములు హీమోగ్లోబిన్ ఉన్నా కూడాను వాళ్ళకి కడుపులో కమలపిల్లలు ఉన్నా లేదంటే కనుక ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చేటువంటి బీపీ ఎక్కువగా అవుతుంది కొంతమందికి. అట్లాంటి పరిస్థితుల్లో కూడా కాన్పు అయిన తర్వాత ఎక్కువ మైలపోయే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నా కూడా వాళ్లకు రక్తస్రావం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి 8 గ్రాములు ఉన్నా కూడా ఇట్లాంటి కండిషన్స్లో ఎక్కువ రక్తస్రావం అయితే పేషెంట్ మళ్ళీ షాక్లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క హీమోగ్లోబిన్ మోర్ దాన్ 12 గ్రామ్స్ ఆర్ అట్లీస్ట్ ఇట్ షుడ్ బి అరౌండ్ 12 గ్రామ్స్ ఉండేటట్లు మెయింటైన్ చేసుకుంటే వాళ్ళు డెలివరీ అయినప్పుడు ఎటువంటిదైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఎక్కువ బ్లీడింగ్ అయినా కూడా శరీరము దాన్ని తట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది.
కొంతమంది 8 గ్రాములకే రక్తం ఎక్కించండి, ఆ 8 గ్రాములకి యూజువల్గా రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉండదు. అది డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ అండ్ సిచ్యువేషన్ ఆఫ్ ద పేషెంట్ కండిషన్స్ ఒక్కొక్కసారి ట్రాన్స్ఫ్యూజన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ట్రాన్స్ఫ్యూజన్ అనేటువంటిది ఇవ్వడం వల్ల దాని యొక్క నష్టాలు దాని యొక్క కష్టాలు కూడా ఉన్నాయి.

0: సిక్స్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్ ఉన్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తుంది. అదే దానితో పాటు బాగా ప్రోటీన్ రిచ్ ఫుడ్. ప్రోటీన్ అంటే కోడిగుడ్డు తినొచ్చు, నెక్స్ట్ ఈ మన వేరుశనకాయ గుండ్లు, పప్పులు, వీటన్నిటిలో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అటువంటి పదార్థాలు కూడా తీసుకుంటే కనుక వాళ్ళలో దాంతోపాటు ప్రోటీన్తో పాటు ఐరన్ కూడా బాగా వాళ్ళ శరీరానికి అందుతుంది, కాబట్టి వాళ్ళ యొక్క స్టేటస్ ఇంప్రూవ్ అవుతుంది. దీంతోపాటు కొంచెం నార్మల్ ఫిజికల్ ఎక్సర్సైజ్, అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏం ఎక్సర్సైజ్ అనేది కాదు, సింపుల్ వాకింగ్, వాళ్ళు రెగ్యులర్గా చేసుకునేటువంటి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా బాడీ యొక్క ఫిజిక్ డెవలప్ అయ్యి హెల్దీగా ఉంటారు. సరి అయినటువంటి నిద్ర రెస్ట్ అవసరము.
1: ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన గైనకోలాజికల్ సమస్యలు, ఈ అంశం గురించి డాక్టర్ ఎం మాధవి తెలియజేసిన సమాచారం విన్నారు.
2: ఏయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
1: రసని కుంజం ప్రత్యేక కార్యక్రమం విందాం. వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక.

0: రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం.
1: వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక.
0: వినండి రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం.

శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి లేదా రక్షాబంధన్ పండుగ అనేది అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ల పండుగ. పురాణాల ప్రకారం ఈ పండుగను కృతయుగం నుంచి ఆచరిస్తున్నారు. అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగే రాఖీ పండుగ. ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశాలలోని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడు సుఖసంతోషాలతో ఉన్నతంగా ఉండాలని కోరుకుంటూ రాఖీ కట్టి ఎప్పుడూ అండగా ఉంటానని చెబుతుంది. అలాగే సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన సోదరుడు తానెప్పుడూ చెల్లికి లేదా అక్కకు రక్షగా ఉంటానని తెలియచెప్పడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశ్యమని పండితులు చెబుతున్నారు.

హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో జరుపుకునే ఈ పండుగను దేశవ్యాప్తంగా సోదరులు సోదరీమణులు తమ మధ్య ఉన్న ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకుంటారు. సోదర సోదరీమణుల మధ్య ఉండే అనుబంధానికి ఆప్యాయతలకు అద్దం పట్టే పండుగ రాఖీ పండుగ కావడంతో మానవ సంబంధాల మెరుగుదలకు విచక్షణకు ఈ పండుగ దోహదం చేస్తుంది.

వ్యాస భగవానుడు రాసిన విష్ణు పురాణం ప్రకారం రాఖీ పౌర్ణమిని బలేవా అని కూడా పిలుస్తారు. ఇందుకు ఒక కారణం ఉంది. బలిచక్రవర్తి మహావిష్ణు భక్తుడు. బలిచక్రవర్తి తన అపారమైన భక్తితో విష్ణుమూర్తిని తన వద్దే ఉంచేసుకున్నాడట. దాంతో విష్ణుమూర్తి లేని వైకుంఠం వెలవెలబోయింది. ఇందుకు ఏమి చేయాలా అని ఆలోచించి శ్రీ మహాలక్ష్మి శ్రావణ పౌర్ణమి రోజు బలిచక్రవర్తికి రాఖీ కట్టిందట. లక్ష్మీదేవి రాఖీ కట్టగానే బహుమతిగా ఏమి కావాలో కోరుకోమన్నాడట బలిచక్రవర్తి. అప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తిని తనతో వైకుంఠానికి పంపించమని అడుగగానే బలిచక్రవర్తి విష్ణుమూర్తిని లక్ష్మీదేవితో వైకుంఠానికి పంపించాడట. అలా అప్పటినుంచి రాఖీ కట్టే సంప్రదాయం మొదలైందని ఒక కథనం. మరో పురాణం ప్రకారం రాక్షసులకు దేవతలకు దాదాపు 12 సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. ఆ సమయంలో ఇంద్రుని ఇంటిపై ఓ రాక్షసి దాడి చేసి ఆక్రమించుకుంది. అప్పుడు ఇంద్రుని సతీమణి సచీదేవి తనకు సహాయం చేయాలని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వేడుకుంది. అప్పుడు ఇంద్రుణ్ణి కాపాడటానికి విష్ణువు తన మణికట్టు చుట్టూ పత్తితో తయారు చేసిన ఓ పవిత్రమైన దారాన్ని కట్టాలని సూచించాడు. అప్పుడు సచీదేవి కోరిక మేరకు విష్ణుదేవుడు ఆ రాక్షసిని అంతమొందిస్తాడు. ఆ తరువాత ఇంద్రుడు త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. అలా సచీదేవి రక్షాబంధన్ పండుగను ప్రారంభించగా నేటికీ అది కొనసాగుతోంది. ఇక మహాభారతంలో ఒకసారి కృష్ణుడి వేలికి గాయం కావడంతో ద్రౌపది తన చీర కొంగులోని కొంత వస్త్రాన్ని చింపి కృష్ణుడి వేలికి కడుతుంది. దానికి ప్రతిగా కృష్ణుడు ద్రౌపదిని రక్షిస్తానని మాట ఇస్తాడు. అలా రాఖీ పండుగకు ఈ సంఘటన నాంది పలికిందని పురాణాలు పేర్కొంటున్నాయి.

ఇక చారిత్రకంగా గ్రీకు రాజు అలెగ్జాండర్ తన వద్ద సైన్యంతో భారతదేశంపైకి దండెత్తి వస్తాడు. ఈ క్రమంలో జీలం నది ఆవల ఉన్న రాజ్యాన్ని పరిపాలిస్తున్న పురుషోత్తముడితో యుద్ధానికి తలపడతాడు అలెగ్జాండర్. అయితే పురుషోత్తముడి శక్తి సామర్థ్యాల గురించి విన్న అలెగ్జాండర్ భార్య రుక్సానా తన భర్త క్షేమం కోసం పురుషోత్తముడిని శరణు కోరి అతనికి రాఖీ కడుతుంది. రుక్సానాను సోదరిగా భావించిన పురుషోత్తముడు యుద్ధంలో అలెగ్జాండర్ ఓడిపోయినా అతనిని చంపకుండా వదిలేస్తాడు. ఈ విధంగా రాఖీ పండుగ ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. రాఖీ పౌర్ణిమ రోజు కట్టే రాఖీలో రక్షణ, అసామాన్యమైన శక్తి ఉంటుందన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసం.

రాఖీ అంటే రక్షణ అని, రక్షాబంధన్ అంటే రక్షణతో కూడుకున్న బంధం అని అర్థం. తోబుట్టువులు చేసుకునే ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. ప్రతి సోదరి తన సోదరుడికి రాఖీ కడుతూ ఈ శ్లోకాన్ని పఠించాలి. ఏన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలహ తేన త్వాం అనుబధ్నామి రక్షమాచల మాచల. ఏన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలహ తేన త్వాం అనుబధ్నామి రక్షమాచల మాచల. అంటే అత్యంత శక్తిమంతుడైన గొప్ప రాక్షసరాజు బలిని ఏ రక్షాతంతువుతో బంధించారో అదే రక్షాతంతువుతో నేను నిన్ను బంధిస్తున్నాను. ఓ రక్షాతంతువు, దృఢంగా ఉండు, దృఢంగా ఉండు అని ఈ శ్లోకానికి అర్థం. ఈ విధంగా సోదరి చేత కట్టబడిన రక్షాబంధనం సకల అరిష్టాలను తొలగిస్తుంది. తమ సోదరులకు ఎలాంటి ఆపదలు, అవాంతరాలు లేకుండా జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని కోరుకుంటూ ప్రతి ఆడపడుచు తన అన్నదమ్ములకు కట్టే రక్షను రాఖీ అంటారు. తమ శ్రేయస్సును, అభ్యున్నతిని కోరుకునే అక్కచెల్లెమ్మలకు రాఖీ పండుగ శుభ సందర్భంగా అన్నదమ్ములు కానుకలిచ్చి సంతోషపెట్టడం ఆనవాయితీగా వస్తుంది.

0: రాఖీ పౌర్ణమిని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో జరుపుకుంటారు. ఉత్తర భారతంలో రక్షాబంధన్గా పిలిచే ఈ పండుగను సావని, సలోనా అని కూడా అంటారు. గుజరాత్లో పవిత్రోపన, మహారాష్ట్రలో నారాళి పూర్ణిమ అని, దక్షిణ భారతదేశంలో నారికేళ్ల పౌర్ణమి అని పిలుస్తారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలలో ఝలన్ పూర్ణిమగా జరుపుకుంటారు. ఇక ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో శ్రావణ పౌర్ణిమ, జంధ్యాల పౌర్ణిమ అని పిలుచుకుంటారు. రాఖీ పండుగను రక్తం పంచుకుని పుట్టిన సోదర సోదరీమణుల మధ్య జరుపుకోవాలని మాత్రమే లేదు, ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా సోదరుడు సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షాబంధనాన్ని కట్టి వారి క్షేమాన్ని కోరుకోవచ్చు. ఆత్మీయుల మధ్య అనుబంధాలకు, ఐకమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా రక్షాబంధనం నిలుస్తుంది.
1: రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం విన్నారు.

0: Hey, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో చివరిగా ఒక పాట విందాం.

ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: పెట్టుకుందని తెలిపారు. జిల్లా ప్రజల తలసరి ఆదాయాన్ని 30 లక్షల రూపాయలకు పెంచే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. పారిశ్రామిక రంగంతో పాటు మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత పులివెందుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.1% రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు చెప్పారు. బీసీలకు అవకాశం కల్పించడం, నిర్ణయాధికారంలో వారిని భాగస్వామ్యం చేయడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి సవిత స్పష్టం చేశారు. విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలను ముందుకు తీసుకువెళ్లడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సవిత పేర్కొన్నారు. యువతలోని సృజనాత్మక ఆలోచనలకు ప్రోత్సాహం అందించి ఉద్యోగాలు వెతికే స్థాయి నుంచి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా స్టార్టప్ కడప ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కడప ఆర్ట్స్ కళాశాల మైదానం వద్ద నిర్మిస్తున్న స్టార్టప్ కడప భవన నిర్మాణ పనులను కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సబ్ కలెక్టర్ భావనతో కలిసి పరిశీలించారు. ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్టప్ అనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా ఈ కేంద్రాన్ని రూపొందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. యువతలో కొత్త ఆలోచనలను ప్రోత్సహించి వాటిని వ్యాపార అవకాశాలుగా మలిచేందుకు అవసరమైన శిక్షణ, మార్గదర్శకత్వం, సహకారాన్ని స్టార్టప్ కడప అందిస్తుందని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధి పొందాలనుకునేవారు, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు స్టార్టప్ కడప ఒకే వేదికగా ఉపయోగపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్యానెల్ స్పీకర్లుగా ఎంపికైన 6 శాసనసభ్యులలో జిల్లాకు చెందిన ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డికి చోటు దక్కింది. శాసనసభ కార్యకలాపాలను సజావుగా నిర్వహించడంలో శాసనసభాపతికి సహకరించేందుకు 6 ఎమ్మెల్యేలను ప్యానెల్ స్పీకర్లుగా ఎంపిక చేశారు. ఈ జాబితాలో మండలి బుద్ధప్రసాద్, కోళ్ల లలిత కుమారి, జ్యోతుల నెహ్రూ, విష్ణుకుమార్ రాజు, నంద్యాల వరదరాజుల రెడ్డి, దాసరి సుధా ఉన్నారు. ప్యానెల్ స్పీకర్ల జాబితాలో వరదరాజుల రెడ్డికి స్థానం లభించడంపై ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట మంత్రులు సవిత, బీసీ జనార్దన్ రెడ్డి పులివెందుల్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నల్లపురెడ్డిపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలను మంత్రులు సందర్శించారు. మధ్యాహ్న భోజన నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి మంత్రులు మధ్యాహ్న భోజనం చేశారు. తర్వాత పులివెందుల్లోని నగరిగుట్ట వార్డు సచివాలయాన్ని మంత్రులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పింఛన్లు వంటి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా అని అధికారులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లాలో రహదారుల నిర్మాణం, మరమ్మత్తు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాపై అర్హులైన పౌరులు తమ అభ్యంతరాలు నిర్ణీత గడువులోగా దాఖలు చేసేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఈ మేరకు సినిమా థియేటర్లలో ప్రతి సినిమా ప్రారంభానికి ముందు, అలాగే విరామ సమయంలో ఓటరు అవగాహనకు సంబంధించిన వీడియోలు, ప్రచార చిత్రాలను ఈ నెల 30వ తేదీ వరకు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ది సంస్థను కోరినట్లు తెలిపారు. ఆ మేరకు జిల్లాలు ఇప్పటికే సమాచార, రెవెన్యూ అధికారుల ద్వారా సంబంధిత సినిమా థియేటర్ యాజమాన్యాలకు సూచనలు అందించామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, ఆకాశవాణి వైఎస్ఆర్ కడప జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: మీరు ఇంతవరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచారాలకు విన్నారు. రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి, ఆకాశవాణి.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్జ్ పై కార్యక్రమాలు వింటున్నారు. సమయం 8:35. చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

0: హాయ్ సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: హే, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
6: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
5: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
6: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
5: బంగారం ధర తగ్గితే?
6: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
7: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
8: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
9: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
8: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
9: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
8: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
10: మాయల వెల్పు చిత్రం కోసం పి లీలా, ఎస్ జానకి పాడిన దాశరథి గీతం, సంగీతం జికె వెంకటేష్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హే, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
5: చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత లాయర్ సుహాసిని చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వీయ స్వరకల్పనలో ఎస్ జానకితో పాడిన పాట. ఈ పాటకు సాహిత్యం వేటూరి సుందరరామ్మూర్తి.

0: భావన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: గుండమ్మ కథ చిత్రం కోసం ఘంటసాల స్వీయ సురకల్పనలో పి సుశీలతో పాడిన పాట. ఈ పాటకు సాహిత్యం పింగళి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా

0: కార్యక్రమంలో చివరిగా మీరు విన్న పాట సుందరి సుబ్బారావు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం. అది ఆ పాటకు సంగీతం సత్యం. చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఈ ప్రసారంలో 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వినవచ్చు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 9:00. ఇప్పుడు విందాం ఖగోళ వింతలపై పరిశోధన చేసిన గెలీలియో గెలీలీ రూపకం. వినబోయే ముందు
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఖగోళ వింతలపై పరిశోధన చేసిన గెలీలియో గెలీలీ రూపకం. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ. నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు.

ఖగోళ వింతలపై పరిశోధన చేసిన గెలీలియో గెలీలి రూపకం, రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. వినండి ఖగోళ వింతలపై పరిశోధన.

0: నీ గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను. నీ ముక్కుసూటి మనస్తత్వం నీకు శత్రువులను పెంచుతుంది.
1: నాన్నగారు, మీరు చెప్పే జాగ్రత్తలు పాటించాలని నాకు కూడా ఉంటుంది, కానీ సమయం వచ్చేసరికి నా స్వభావాన్ని మార్చుకోలేకపోతున్నాను.
0: నేను సంగీత కళాకారుణ్ణి. అందరూ నా సంగీతం విని మెచ్చుకొని అభినందించేవారే. కానీ అది నా కుటుంబాన్ని పోషించలేదు కదా. నాలాగ నువ్వు కూడా పేదరికంలో బ్రతకకూడదు, అందుకే వ్యాపారంలో పెట్టాను.
1: నాకు వ్యాపారం చేయడం రాలేదు. ఎంత ప్రయత్నించినా ఆ రంగంపై నాకు దృష్టి నిలవడం లేదు.
0: నా సంగీత విద్య నీకు అబ్బింది, అంతేకాదు చిత్రలేఖనం కూడా నీకు బాగానే అలవడింది. కానీ ఈ రెండూ బ్రతకడానికి కావలసిన సంపదను సమకూర్చలేవు.
1: మరి నన్నేం చేయమంటారు?
0: మనకు దగ్గరలో ఉన్న క్రైస్తవ సన్యాస మఠంలో నిన్ను చేరుస్తాను. అక్కడ విద్యను అభ్యసించు.
1: సరే, మీరు చెప్పినట్లే చేస్తాను.
2: కొన్నాళ్ల తర్వాత కొడుకును ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆ సంస్థ నుండి బయటకు తీసుకొచ్చేశాడు.
0: నువ్వు మతాధిపతిగా మారాలనేది నా అభిమతం కాదు. నువ్వు మంచి చదువు చదువుకొని బోలెడంత సంపాదనతో బ్రతకాలి. నాలా నిరుపేద జీవితం గడపకూడదు.
1: మీరు ఎలా చెప్తే అలా వింటాను నాన్నగారు.
0: నిన్ను పైసా విశ్వవిద్యాలయంలో వైద్య విద్య అభ్యసించేందుకు చేరుస్తాను. బాగా చదువుకో.
1: సరే, మీ ఇష్టం.
3: ఆ తండ్రి పేరు విన్సెంట్ జియో, కొడుకు గెలీలియో గెలీలి. పైసా విశ్వవిద్యాలయంలో చేరిన గెలీలియో వయసు 18 సంవత్సరాలు. అతని ఆలోచనా రీతి ఇతరుల ఆలోచనా రీతికి భిన్నంగా ఉండేది. అందుకే తోటి విద్యార్థులతో వాదోపవాదాలకు దిగేవాడు. గెలీలియోకు గణితం అంటే ఎక్కువగా ఇష్టం ఉండేది. రిక్సీ అనే గణిత శాస్త్రజ్ఞుడు క్రిస్మస్ నుండి ఈస్టర్ వరకు పైసాలో గడిపేవాడు. ఆ సమయంలో అతడు విద్యార్థులకు గణితంపై ఉపన్యాసాలు ఇచ్చేవాడు. అతని ఉపన్యాసం విన్న గెలీలియో తన జీవితాన్ని మలుపు తిప్పేసుకున్నాడు.
2: వైద్య విద్య కోర్సు పూర్తయింది, కానీ డిగ్రీ అతని చేతికి రాలేదు. గణితంలో కావలసినంత కృషి చేశాడు, అయినా దానికి సంబంధించి ఎటువంటి అర్హత సర్టిఫికేట్ను అతను సంపాదించలేదు. తండ్రికి ప్రథమ సంతానంగా గెలీలియో 1564 15వ తేదీన జన్మించారు. గెలీలియోకు 2 చెల్లెళ్ళు 1 తమ్ముడు ఉన్నారు.
3: కొడుకులిద్దరూ పేరు సంపాదించుకోలేదు, ధనము సంపాదించలేకపోయారు. తండ్రి ఎంతో అసంతృప్తికి గురయ్యాడు. వారి గురించి దిగులు నిరాశల కారణంగా 1591లో తండ్రి మరణించాడు.
2: గెలీలియో ప్రతిభను గుర్తించి అతనికి పైసా విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర బోధకునిగా ఉద్యోగమిచ్చారు. సిలబస్ ప్రకారం అరిస్టాటిల్ సిద్ధాంతాలను బోధించాలి.
4: మై డియర్ స్టూడెంట్, బరువైన వస్తువును తేలికైన వస్తువును జారవిడిస్తే ఏ వస్తువు తొందరగా నేలను తాకుతుంది?
5: బరువైన వస్తువే ముందు నేలను తాకుతుంది. ఆ విషయం మన పాఠ్యపుస్తకంలో ఉంది కదా.
4: అది తప్పు, అరిస్టాటిల్ సిద్ధాంతం అది. నేను ఒక విషయం స్పష్టంగా గమనించాను.
5: ఏమిటి గమనించారు మాస్టరు?
4: నా చిన్నతనంలో వడగండ్ల వాన చూశాను. వడగండ్లు పెద్దవైనా చిన్నవైనా ఒకేసారి నేలను తాకటం గమనించాను. అందుకే అరిస్టాటిల్ సిద్ధాంతం తప్పని చెప్తున్నాను.
5: మీ పరిశీలనలో మాకు సంబంధం లేదండి, పాఠ్యపుస్తకంలో ఉన్న విషయాలు చెప్పండి.
3: విద్యార్థితో వాదనకు దిగక గెలీలియో తన దృష్టిని గమన శాస్త్రంపై కేంద్రీకరించి అనేక ప్రయోగాలు చేశాడు. ఒకరోజున గెలీలియో ప్రయోగం చేస్తుంటే,
5: మళ్ళీ కొత్త ప్రయోగం చేస్తున్నారు? ఏమిటి మాస్టారు ప్రయోగం?
4: మనకు కాలాన్ని కొలవగల పరికరం ఏదీ లేదు, అందువల్ల అటువంటి పరికరం తయారు చేస్తున్నాను.
5: నాకు కొంచెం వివరంగా చెప్పండి మాస్టారు.
4: ఇది చిన్న చిల్లు ఉన్న నీటి బ్యారెల్. దీని కింద పాత్రను ఉంచాను. ఈ పాత్రలోకి బ్యారెల్ నుండి నీరు చుక్కలు చుక్కలుగా ఒకే వ్యవధిలో పడే విధంగా అమర్చాను. అందులో చేరే నీటిలో కొంత భాగాన్ని ఒక టైం యూనిట్గా తీసుకున్నాను.

0: మరి టైం ఎలా తెలుస్తుంది?
1: ఎంత నీరు పాత్రలోకి చేరింది చూసి టైంను కొలుస్తాను.
0: ఇది ఎందుకు ఉపయోగిస్తారు మాస్టరు?
1: చెప్తాను. ఒక బంతిని తీసుకుని ఏటవాలు ఉపరితలం మీద జాలు వారే విధంగా జార విడిచాను. జార విడిచే ఎత్తులు మారుస్తూ ప్రయోగం చేశాను. బంతి ప్రయాణం చేసే దూరమంతా ఒకే వేగంతో ప్రయాణం చేయడం లేదు. ఎలాగంటే బంతి ప్రయాణ మార్గంలో నేను గుర్తించిన స్థానాలు చేరడానికి వేరువేరు కాలాలు తీసుకుంటోంది.
0: మరి దీనివల్ల మీకు తెలిసిన కొత్త విషయం ఏమైనా ఉందా?
1: వస్తువు కిందకు నిటారుగా కానీ ఏటవాలుగా కానీ ఎంత ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వస్తే అంత ఎక్కువ వేగాన్ని ఒక్కొక్క టైం యూనిట్లో పొందుతుందని నేను తెలుసుకున్నాను. నేను కనుగొన్న విషయంలో అరిస్టాటిల్ చెప్పిన సిద్ధాంతం తప్పని స్పష్టమైంది.
0: అరిస్టాటిల్ సిద్ధాంతాలను పైసా విశ్వవిద్యాలయం ప్రామాణికంగా పరిగణిస్తుంది. ఈ మాస్టారు అరిస్టాటిల్ సిద్ధాంతాలు తప్పని ప్రకటిస్తూ ప్రమాదాలను ఆహ్వానించుకుంటున్నారు.
1: స్టూడెంట్, నేను మరొక విషయంలో అరిస్టాటిల్ సిద్ధాంతం తప్పు అని భావిస్తున్నాను.
0: అలాగా, అదే విషయం?
1: ఒక వస్తువు ప్రక్షేపించినప్పుడు ప్రక్షేపణ శక్తితో కొంత దూరం తిన్నగా పోయి ఆ శక్తి శూన్యమైనప్పుడు మరలా ప్రక్షేపణ చెందిన ప్రదేశానికే వచ్చి పడుతుందని, ఆ వస్తువుపై ఏ సమయంలోనైనా సరే ఒకే శక్తి పనిచేస్తుందని అరిస్టాటిల్ సిద్ధాంతం.
0: అని ఎలా చెప్పగలరు?
1: చెప్తా. నేను ప్రయాణం చేస్తున్న ఓడపై నుండే స్తంభం నుండి ఒక రాయిని విసిరాను. దానిపై విసిరిన శక్తి మాత్రమే పనిచేస్తున్న పక్షంలో అది తిన్నగా పోయి మళ్ళీ అది ఎక్కడి నుండి విసరబడిందో అక్కడికే వచ్చి పడాలి. ఓడ ప్రయాణం చేస్తోంది కాబట్టి విసిరిన ప్రదేశం వెనకెక్కడో ఉంది కాబట్టి అక్కడే పడాలి. కానీ రాయి కూడా ముందుకు ప్రయాణించి ఓడ స్తంభం మొదలు వద్ద పడింది.
0: కొంచెం వివరంగా చెప్పండి మాస్టరు.
1: అంటే వస్తువుపై విసిరిన శక్తి మాత్రమే కాక మరొక శక్తి కూడా పనిచేస్తుందని తెలుస్తోంది. ఆ శక్తి ఓడ గమన శక్తి.
2: గెలీలియో చెప్పిన ఈ విషయం సైన్యానికి ఎంతో ఉపయోగపడింది. ఒక వస్తువును విసిరినప్పుడు అది వేరే ప్రదేశంలో పడుతుంది అన్నది వారికి బాగా ఉపయోగపడింది. ఇది క్షిపణి ప్రయోగాల్లో ఉపయోగపడుతుంది. ఒక వస్తువు లేదా క్షిపణి మనం గాలిలోకి విసరడాన్ని ప్రక్షేపించడం అంటాం. దీని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ప్రాక్షేపిక శాస్త్రం అంటారు.
3: నేడు సైన్యం ఉపయోగించే ప్రాక్షేపిత క్షిపణులు, గాలిలోకి ప్రయోగించే క్షిపణులు, అంతర్ఖండ క్షిపణులు, భూమి మీద నుండి మరలా భూమి మీదకు వాడే క్షిపణులు ఈ సిద్ధాంతం ప్రకారమే పనిచేస్తాయి. వీటిని ఒక యంత్రం నుండి గాలిలోకి పేలుస్తారు. అవి ఎంతో దూరంలో ఉన్న లక్ష్యాలను చేరుకుంటాయి. ఆ విధంగా గెలీలియో సిద్ధాంతం ప్రాక్షేపిక శాస్త్ర సిద్ధాంతం యొక్క ముఖ్య సూత్రాలలో అనూహ్యమైన మార్పులకు నాంది పలికింది.
2: ఇలా ప్రక్షేపణ చెందిన వస్తువుల గమనం తిన్నగా ఉండక పరావలయంగా ఉంటుందని గెలీలియో చెప్పాడు. దీనికి కారణం దానిపై రెండు శక్తులు పనిచేయడమే అని చెప్పాడు. అందులో ఒకటి ప్రక్షేపణ శక్తి, రెండవది భూమ్యాకర్షణ శక్తి.
3: ఒక వస్తువు ఎక్కువ దూరం పరావలయాత్మకంగా ప్రయాణించాలంటే దానిని 45 డిగ్రీల కోణంలో ప్రక్షేపించాలని నిరూపించాడు. ఇది మిలిటరీకి ఎంతో ఉపయోగపడుతుందని వెనిస్ మిలిటరీ అధికారులు అతడి ప్రతిభను ఉపయోగించుకోవాలని ఆశించారు.
2: గెలీలియో పరిశోధనలు అతనికి ఆర్థికంగా సహాయపడలేదు. అతనికి తన పరిశోధనలను వ్యాపారంగా మార్చుకోవటం తెలియదు. కానీ అతను చర్చి అధికారులకు కన్నెర్ర అయ్యాడు. అతడిలోని నిర్భయత్వం, తన పరిశోధనా సారాంశాన్ని ప్రజలకు నిస్సంకోచంగా వివరించడం వారికి మింగుడు పడలేదు.
3: జనరల్ మాంటే, అతని సోదరుడు గిడోబోల్డో మొదలైన ముఖ్యులు గెలీలియో పేరును సిఫారసు చేసి పాదువా విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్రంలో ప్రొఫెసర్గా నియామకం జరిగేటట్లు చేశారు. కాకపోతే అతని జీతం అంతకుముందు ఉండేదానికి 3 రెట్లు ఎక్కువగా ఉండేటట్లు చేశారు.
2: 1592 గెలీలియో పాదువాకు వచ్చి కొంతకాలం పినెల్లి అనే వ్యక్తి ఇంట్లో ఉన్నాడు. అతడింట్లో ఉన్న అనేక పుస్తకాలు గెలీలియోను ఎంతో ఆకట్టుకున్నాయి. గెలీలియో పరిశోధనలు, పుస్తకాలు పినెల్లి ఇంటికి వచ్చే అతిథులను అతనికి స్నేహితుల్ని చేశాయి.

0: ఈ స్నేహితులు సమాజంలో పేరున్నవారు, గొప్పవారే కాక పోప్కు సన్నిహితులైన వారు కూడా ఉన్నారు. వారిలో బెల్లార్మిన్ అనే వ్యక్తి గెలీలియో గురించి పోప్కు ఎంతో గొప్పగా చెప్పాడు. గెలీలియో తన పరిశోధనలను సిద్ధాంతాల వరకే పరిమితం చేయకుండా దిక్సూచిని తయారు చేశాడు. అది మిలిటరీ వారికి ఎంతో ఉపకారి అయ్యింది.
1: గెలీలియో మహాశయ, మీరు చేస్తున్న పరిశోధనలు భౌతిక శాస్త్రానికి సంబంధించినవేనా, లేక మరే రంగంలోనైనా కూడా మీ పరిశోధనలు కొనసాగిస్తున్నారా?
2: నేను ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పరిశోధనలు కూడా చేస్తున్నాను.
1: మీరు చేసిన పరిశోధనల్లో కొత్త విషయాలు ఏమైనా వెలుగులోకి వచ్చాయా?
2: ఇంతకాలం అరిస్టాటిల్ సిద్ధాంతాలు బాగా ప్రచారంలో ఉన్నాయి. వాటిని నేను ఆమోదించలేకపోతున్నాను. ఉదాహరణకు, అరిస్టాటిల్ సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వానికి కేంద్రం భూమి. భూమి చుట్టూ సూర్యుడు, తదితర నక్షత్రాలు, మిగిలిన గ్రహాలు తిరుగుతున్నాయి. ఈ గ్రహాలు గుండ్రని ఆకారాన్ని, నున్నటి ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. భూమి మాత్రం స్థిరంగా ఉంటుంది. ప్రతి గ్రహం భూమి చుట్టూ వర్తులాకార మార్గంలో తిరుగుతూ ఉంటుంది. తోకచుక్కలు భూమిపై ఉండే వాతావరణ ప్రభావం వల్ల పుడతాయి.
1: మహాశయ, అరిస్టాటిల్ సిద్ధాంతాలని ప్రామాణికంగా తీసుకుని మతాధికారులంతా తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఈ విశ్వం అంతా భగవంతుని సృష్టి అని, మొత్తం విశ్వానికి భూమి కేంద్రంగా అని వారి సిద్ధాంతం.
2: కావచ్చు, కానీ మిత్రమా, ఆ సిద్ధాంతం తప్పు. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి, భూమి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది నేను చెబుతున్న సిద్ధాంతం.
1: మీ సిద్ధాంతానికి ఆధారం ఏమిటి?
2: 1608 హాలెండ్కు చెందిన హ్యాన్స్ విపరే అనే శాస్త్రవేత్త తొలి టెలిస్కోప్ను తయారు చేశాడు, అంటే దూరదర్శిని. కానీ అందులో ప్రతిబింబాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. నేను దానిని బాగా అభివృద్ధిపరిచి స్పష్టమైన ప్రతిబింబాలు కనిపించేటట్టు తయారు చేశాను. నేను తయారు చేసిన టెలిస్కోపు ఒక వస్తువును 10 రెట్లు పెద్దదిగా చేసి చూపుతుంది. అప్పటి నుంచి ఖగోళంలో జరిగే వింతలు పరిశోధించడం మొదలుపెట్టాను.
1: ముందుగా మీ టెలిస్కోప్తో సాగించిన పరిశోధనల వల్ల ఏమి తెలిసింది?
2: ముందుగా చంద్రుణ్ణి నేను నిర్మించిన టెలిస్కోప్ ద్వారా పరిశీలించసాగాను. చంద్రుని ఉపరితలం నున్నగా లేదు. దానిపై కూడా పర్వతాలు, కొండలు, లోయలు, అగాధాలు వంటివి ఉన్నాయి. మన భూమి మీద ఉన్న విధంగానే చంద్రుని మీద కూడా ఉన్నాయి.
1: ఇంకా చంద్రునికి సంబంధించి ఏం తెలుసుకున్నారు?
2: చంద్రుని ఉపరితలంపై ఉన్న పర్వతాల నీడల పొడవును బట్టి వాటి ఎత్తులను కొలిచాను. నా లెక్క ప్రకారం చంద్రునిపై ఉన్న పర్వతాలు మన భూమిపై ఉన్న పర్వతాల కన్నా ఎత్తైనవి. కొన్ని నెలల పాటు ఈ పరిశోధనలు చేశాను.
1: ఖగోళ పరిశోధనలు కేవలం చంద్రుడిపైనే చేశారా, లేక ఇంకా వేటిపైన చేశారా?
2: చంద్రుడి తర్వాత నా పరిశోధనలో గురుగ్రహం మీద చేశాను. మన సౌర కుటుంబంలో అన్ని గ్రహాల కన్నా పెద్ద గ్రహం గురుగ్రహం. ఇది కుజ, శని గ్రహాల మధ్యన ఉండి సూర్యుని చుట్టూ తిరుగుతోంది. ఇది చాలా కాంతివంతంగా ఉంది. దాని మీద కొన్ని మచ్చలు కనిపించాయి. వాటిని లెక్కించడానికి ప్రయత్నించాను. 4 మాత్రమే లెక్కించగలిగాను. కొన్ని మచ్చలు కనిపిస్తూనే మాయమవుతున్నాయి. నేను లెక్కించిన 4 గురుగ్రహానికి గల 4 చందమామలు, అంటే గురుగ్రహానికి గల ఉపగ్రహాలు. నేను వీటికి మెడిసియన్ స్టార్స్ అని పేరు కూడా పెట్టాను.
1: ఖగోళంలో మీరు కనుగొన్న వింతలు ఇంకా ఏమైనా ఉన్నాయా?
2: గురుగ్రహం తర్వాత శుక్రగ్రహంపై పరిశోధనలు మొదలుపెట్టాను. శుక్రగ్రహం విషయంలో ఒక విచిత్రమైన విషయాన్ని గమనించాను. మన భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నప్పుడు అనేక మార్పులు మనకు కనిపిస్తాయి. అంటే చంద్రుడు పరిమాణం తగ్గుతూ చివరకు కనిపించకుండా అదృశ్యమవుతాడు. ఆ రోజునే మనం అమావాస్యగా పరిగణిస్తాం. ఆ తర్వాత నెమ్మదిగా

0: చంద్రుడి పరిమాణం పెరిగి పూర్ణచంద్రుడు కనిపిస్తాడు. ఆ రోజునే మనం పౌర్ణమిగా వ్యవహరిస్తాం.
1: అవును, నిజమే. మన చంద్రుడికి శుక్రగ్రహానికి సంబంధం ఏమిటి?
0: సూటిగా సంబంధం ఉందని కాదు, చంద్రునిలో మనం గమనిస్తున్న మార్పులే శుక్రగ్రహంలో కూడా కనిపించాయి. అలా ఎందుకు కనిపిస్తున్నాయి అనే విషయంపై తరచి ఆలోచించి పరిశోధనలు చేశాను. శుక్రగ్రహంలో ఈ రకమైన మార్పులకు అరిస్టాటిల్ మద్దతుదారులు చాలా అన్యాయమైన వివరణలు ఇచ్చారు. భూమి చుట్టూ చంద్రుడు తిరిగినట్లే శుక్రగ్రహం కూడా తిరుగుతోందని, అందుకే చంద్రునిలో కనిపించే మార్పులే శుక్రగ్రహంలో కూడా కనిపిస్తున్నాయి అనేది వారి వాదన.
1: భలేవారే, మీరు అరిస్టాటిల్కి వ్యతిరేకం కాదు, ఆయన సిద్ధాంతాలను ఆమోదించరు అంతే కదూ.
0: ప్రజలకు ఊహాజనిత విషయాలు చెప్పకూడదు, యథార్థతకు నిలబడే విషయాలు చెప్పాలి. అందుకే శుక్రుని ప్రతి దశకు పట్టే కాలాన్ని గణించాను. చంద్రుని విషయంలో పూర్ణబింబం ఒకసారి కనిపించి మరలా పూర్ణబింబం కనిపించాలంటే నెల రోజులు పడుతుంది. శుక్రుని విషయంలో అలా కనిపించాలంటే 1.5 సంవత్సరం పడుతుంది.
1: ఆహా, దీనివల్ల మీరు ఏమి చెప్పదలుచుకున్నారు?
0: అంటే సూర్యుని చుట్టూ శుక్రుడు తిరిగే కక్ష చాలా పెద్దది, కానీ భూమి కన్నా శుక్రుడు సూర్యునికి దగ్గరగా ఉన్నాడు. శుక్రగ్రహం, చంద్రుడి విషయాల్లో సంభవిస్తున్న మార్పులు ఒకే విధంగా ఉన్నా అవి తిరిగే కేంద్రాలు వేరు.
1: ఎలాగా? మరి కొంచెం వివరంగా చెప్పండి.
0: భూమి చుట్టూ చంద్రుడు తిరిగేటప్పుడు సూర్యుని కాంతి చంద్రుడిపై పడే విధంగా ఉంటే ఆ కాంతిని చంద్రుడు భూమి వైపు పరావర్తనం చెందిస్తాడు. చంద్రుడు భూమి చుట్టూ తిరిగే క్రమంలో సూర్యకాంతి చంద్రునిపై పడే కోణంలో మార్పు వస్తుంది. దీని ప్రకారం మనకు కనిపించే చంద్రుని పరిమాణంలో మార్పులు వస్తాయి. అమావాస్య అంటే చంద్రబింబం పూర్తిగా మాయమయ్యే నాటికి చంద్రుడు సూర్యునికి పూర్తిగా ఎదురుగా వస్తాడు. ఆ విధంగా వచ్చినప్పుడు భూమి చంద్రునికి ఇవతల వైపు ఉంటుంది, అందువల్ల చంద్రుడు మనకు కనిపించడు. పౌర్ణమి నాటికి చంద్రుడు సూర్యునికి ఎదురుగా వస్తాడు, కానీ అప్పుడు భూమి చంద్రునికి సూర్యునికి మధ్యలో ఉండడం వల్ల భూమి మీద ఉన్న మనకు చంద్రుని పూర్ణ బింబం కనిపిస్తుంది.
1: అయితే శుక్రగ్రహం విషయంలో కూడా అదేవిధంగా జరుగుతుందంటారా?
0: చాలా బాగా ఊహించారు. శుక్రుడు సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు సూర్యుడు, శుక్రుడు, భూమి ఒకే వరుసలో రావడం వల్ల శుక్రుడు కనిపించడు.
1: అది సరే మిత్రమా, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్న విషయం మీకంటే ముందు ఎవరు ప్రస్తావించలేదా?
0: ఎందుకు ప్రస్తావించలేదు? భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోందని ప్రాచీన భారత ఖగోళ శాస్త్రవేత్తలు క్రీస్తు పూర్వమే ప్రకటించారు. కానీ వారి గ్రంథాలు క్రీస్తు శకం 13వ శతాబ్దం వరకు ప్రపంచానికి అందుబాటులోకి రాకపోవడం వలన వారికి ప్రపంచంలో తగినంత గుర్తింపు రాలేదు.
1: ఇంకో విషయం, మీరు 19 సంవత్సరాల ప్రాయంలోనే లోలకాన్ని నిర్మించినట్లు విన్నాను, దానికి ప్రేరణ ఏమిటి, అది ఎలా సాధ్యమైంది?
0: చెప్తాను. 1583లో ఒక ఆదివారం ఎప్పట్లాగే చర్చికి వెళ్ళాను. అనుకోకుండా చర్చిలో వేలాడదీసిన దీపం గాలికి అటూ ఇటూ ఊగుతూ కనిపించింది. ఆ దీపం ఎంత సమయంలో ఒకసారి ఊగటం పూర్తి చేస్తుందో చూడాలనుకున్నా. ఆ రోజుల్లో గడియారాలు లేవు, సమయాన్ని ఎలా పరిశీలించడం అని ఆలోచించి నా పల్స్ రేటుతో లెక్క కట్టడం మొదలుపెట్టాను. దీపం ఒక్కొక్కసారి ఎక్కువ దూరం, ఒక్కొక్కసారి తక్కువ దూరం ఊగుతోంది. కానీ ఎంత ఎక్కువ దూరం ఊగినా తక్కువ దూరం ఊగినా ఒకసారి ఊగటానికి తీసుకుంటున్న సమయంలో ఎటువంటి తేడా లేదు. ఈ విషయం నేను గమనించాను.
1: ఆ తర్వాత ఏమి ఆలోచించారు?
0: నేను నా గదికి వెళ్ళిన తర్వాత ఒక తాడుకు రకరకాల బరువులు గల వస్తువులను ఉంచి దీపం ఊగినట్లు ఊపి ఒకసారి ఊగటానికి పట్టిన సమయం తెలుసుకున్నాను. దారం పొడవును స్థిరంగా ఉంచి ఎక్కువ దూరం ఊగేటట్లు చేస్తూ ఒకసారి ఊగటానికి పట్టిన సమయం తెలుసుకున్నాను.
1: ఇంతకీ మీ ప్రయోగాల సారాంశం ఏమిటో?
0: నేను తయారు చేసిన లోలకం ఒకసారి ఊగటానికి తీసుకునే సమయం

0: మారడానికి బరువుతో నిమిత్తం లేదని, బరువు స్థిరంగా ఉండి లోలకం పొడవును మారుస్తూ ఉంటే ఒకసారి ఊగటానికి తీసుకునే సమయం లోలకం యొక్క పొడవు వర్గమూలంపై ఆధారపడి ఉంటుందని కనుగొని ప్రకటించాను.
1: గెలీలియో లోలకం తరువాత కాలంలో గడియారాలు తయారు చేయడానికి ఉపయోగపడింది. అంతేకాదు, పల్స్ కొట్టుకునే రేటును కొలిచేందుకు పల్సిలోజియా అనే పరికరాన్ని గెలీలియో రూపొందించాడు. గెలీలియో నిర్మించిన టెలిస్కోప్ను తనకు ఇస్తే చక్కని బహుమతిని ఇవ్వగలనని వెన్నిస్ నగరాధిపతి వాగ్దానం చేశాడు. కానీ అతను తన మాటను నిలబెట్టుకోలేదు.
2: గెలీలియో తన పరిశోధనలను పుస్తక రూపంలోకి తీసుకువచ్చాడు. గెలీలియో సమకాలీనులు చాలా విమర్శలు గుప్పించారు. ఆ పుస్తకంలోని అంశాలను ప్రస్తావిస్తూ కొంతమంది గెలీలియోకి మద్దతుగా నిలిచిన మత ఛాందసుల కబంధ హస్తాల నుండి తప్పించుకోలేకపోయాడు. మతం ఎప్పుడూ మనిషిని శాసిస్తూనే ఉంది. ఆ రోజుల్లో మతం మనిషిని ఎదగనివ్వకుండా అడ్డుపడే విధంగా ఉండేది. అయితే తప్పు మతానిది కాదు, కట్టుబాట్లను ఏర్పరిచే మత ఛాందసులది. ఆ రోజుల్లో వారి మాటను కాదన్నా, కట్టుబాట్లను మీరినా శిక్ష కఠినంగా ఉండేది. ఆ శిక్ష ఒక్కొక్కసారి మరణానికి కూడా దారితీసేది. రాజులు సైతం మతాధికారులకు తలవంచేవారు. గెలీలియో రాసిన పుస్తకం ద స్టార్ మెసెంజర్ ఎంతో పేరు తెచ్చిపెట్టింది. కానీ అది మతాధికారుల విచారణకు గురయ్యేలా చేసింది.
1: గెలీలియోకు శాస్త్రవేత్తగా గుర్తింపు రావడం చర్చి అధికారులు, మత పెద్దలు సహించలేకపోయారు. అరిస్టాటిల్ సిద్ధాంతాన్ని గెలీలియో ఖండించడం పట్ల మతాధికారులు అతడిపై ఆగ్రహంతో ఊగిపోయారు. నిజానికి గెలీలియోకు బైబిల్ అంటే ఎంతో విశ్వాసం, దేవుని పట్ల ఎంతో భక్తి ఉండేవి. ఈ విషయం నిరూపించాలని గెలీలియో సాయశక్తులా కృషి చేశాడు. అతని ప్రయత్నం ఫలించలేదు.
2: అరిస్టాటిల్ సిద్ధాంతం సరైనదేనని ఒప్పుకుంటూ తాను ఆ సిద్ధాంతాలను సమర్థిస్తున్న విషయాన్ని స్పష్టం చేస్తూ ఒక పుస్తకం రాయమని గెలీలియోను పోప్ ఆదేశించారు.
1: స్నేహితులు, శ్రేయోభిలాషుల బలవంతం మీద ఇష్టం లేకపోయినా గెలీలియో ఆ పుస్తకం రాశాడు. అయితే ఆ పుస్తకం కోపర్నికస్ సిద్ధాంతాలను బలపరిచే విధంగా ఉందని గెలీలియోపై దండయాత్ర జరిగింది.
2: చివరకు అది పోప్ సమక్షంలో విచారణకు దారితీసింది. పోప్కు గెలీలియో వాదన న్యాయబద్ధంగా ఉందని అనిపించినా, అనుచరుల ఇష్టాలను గౌరవించవలసిన ప్రధానమైన పదవిలో ఉండటం వల్ల తన బాధ్యతను నిర్వహించవలసిన పరిస్థితి ఏర్పడింది.
1: గెలీలియోకు మరణశిక్ష విధించాలని మతాధికారులు గట్టిగా పట్టుబట్టారు. కానీ గెలీలియోలోని నిజాయితీ, వ్యక్తిత్వం పట్ల గౌరవం గల పోప్ గెలీలియోకు జీవిత ఖైదును శిక్షగా విధించాడు.
2: అతని జీవిత ఖైదు శిక్ష రోమ్లోని టస్మాన్ ఎంబసీలో ఉన్న పోప్ ఇంటిలోనే మొదలు కావాలని ఆదేశించారు. ఆ తర్వాత సియనా ఆర్చ్ బిషప్ ఆధీనంలోకి గెలీలియోను పంపారు. అతడికి గెలీలియో పట్ల అమితమైన గౌరవం ఉండటం వల్ల అక్కడ్నుండి అతన్ని స్వంత ఇంటిలోకి మార్చారు.
1: మామూలు ఖైదీకి ఉన్న నిబంధనలే ఇతడికి వర్తిస్తాయి. అతడి పుస్తకాలు అమ్మడానికి, చదవడానికి వీలు లేదని ఆదేశించారు. అతడిని చూడాలంటే ప్రత్యేకంగా అనుమతి పొందాల్సిందే.
2: ఒంటరితనం మనిషిని డిప్రెషన్కు గురిచేస్తుంది. ఎప్పుడూ పరిశోధనలతోనూ, దాని తాలూకా పరిశీలన ప్రతుల రాయడంలోనూ నిమగ్నమై ఉండేవారు. అదే పనిగా బయటవారితో కబుర్లాడరు. అయినా వారికి మనసు ప్రశాంతంగా ఉంటే వారు చేసే పనులకు సహకరిస్తుంది. వారిపై ఎటువంటి ఆంక్షలు ఉండవు. అదే ఆంక్షలకు, శిక్షలకు గురైన వారికి మనసు ప్రశాంతత లోపిస్తుంది. ఏ పరిశోధనల మీద దృష్టి పెట్టలేరు. ఒంటరితనం మనసును దేనిమీద లగ్నం చేయనివ్వదు. అలాంటి సమయంలో కూడా గెలీలియో నిబ్బరంగా ఉన్నాడు.
1: గెలీలియో పరిస్థితులతో పోరాడాడు. అతడి పోరాటం తన జీవితం గురించి కానే కాదు, ప్రజల్లో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టి శాస్త్ర పరిజ్ఞానం కలిగించడానికే అతని పోరాటం అంతా. దిక్సూచి గురించి, లోహాల సాంద్రత గురించి వివరించిన పుస్తకం రాశాడు. ఇది సైన్యానికి, ఇంజనీర్లకు, శాస్త్రవేత్తలకు ఎంతో ప్రయోజనకరం. వారికి స్ఫూర్తి

0: దాయకంగా కూడా ఉంటుంది. ఈ పుస్తకం లేదా అతను రాసిన పుస్తకాలు కనీసం బాల సాహిత్యమైనా కానీ ముద్రించడానికి వీలు లేదని పోప్ ఆదేశం. కానీ గెలీలియో స్నేహితులు వాటిని ముద్రించడం, ముద్రించిన వెంటనే అవి అనూహ్యంగా అమ్ముడు కావడం కూడా జరిగింది.
1: 1638 ఈ పుస్తకాలు ముద్రించిన సమయానికి గెలీలియో కళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చి అతను దృష్టిని కోల్పోవడం జరిగింది. అంధత్వంలో 8 ఏళ్లు ఒక ఖైదీ జీవితాన్ని గడిపాడు. జీవితం చివరి దశ వరకు అతను చురుగ్గానే ఉన్నాడు. అంతటి గొప్ప వ్యక్తి 1642 జనవరి 8 తుదిశ్వాస విడిచారు. అప్పటికీ అతని వయసు 78.
0: ఒక మేధావి జీవితం చాలా దారుణమైన హేయమైన రీతిలో ముగిసింది. నిజం చెప్పినందుకు శిక్ష పడింది. చివరి దశలో ఒంటరితనం పీడించింది. ఒక శాస్త్రవేత్త తాను కనుగొన్న విషయాలు ఎవరికీ చెప్పకుండా ఉండటం అన్నది ఎంతో కఠినమైన శిక్ష. అతను కూడా అందరిలాగే మామూలు జీవితం గడిపి ఉంటే ఇంకా ఎన్నో విషయాలు ప్రపంచానికి తెలియజెప్పేవాడు, ఎన్నో పరికరాలు కూడా తయారు చేసి ఉండేవాడు.

మీరింతవరకు ఖగోళ వింతలపై పరిశోధన చేసిన గెలీలియో గెలీలి రూపకం విన్నారు. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. ఇందులో పాల్గొన్నవారు చిన్నప్పటి గెలీలియో శ్రీమతి వి హారిక, తండ్రి శ్రీ తేతల దిలీప్ కుమార్ రెడ్డి, గెలీలియో శ్రీ చలసాని కృష్ణప్రసాద్, విద్యార్థి శ్రీ పివి రామ్గోపాల్, స్నేహితుడు శ్రీ బొబ్బా ధవళేశ్వరరావు, వ్యాఖ్యాతలు శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు, శ్రీమతి ఏఎల్ ప్రసన్న.

శ్రోతలు ఇంతవరకు ఖగోళ వింతలపై పరిశోధన చేసిన గెలీలియో గెలీలీ రూపకం విన్నారు. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖ కేంద్ర సౌజన్యంతో ప్రసారమైంది. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 9:30. అభిలాష, ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం అనంతపురం 1వ రోడ్ నుండి కోరుతున్న శ్రోతలు సుజాత, మమత, సౌజన్య, అపర్ణ, రుక్మిణి, మనస్విని, శశాంక్, దిలీప్, మాధవ్, సాత్విక్, కృష్ణభారతి. వీరంతా కోరుతున్న పాట అందరికంటే మునగాడు చిత్రం కోసం వాణిజయరాం బృందం పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డికి, తనకి సంగీతం కెవి మహాదేవన్. వీరికోసం ఈ పాట.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: తర్వాత ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి కోరుతున్న శ్రోతలు అనుమళ్ళ నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట నాది ఆడజన్మే చిత్రం కోసం పి సుశీల పాడిన దాశరథి గీతానికి సంగీతం కెవి మహాదేవన్. వీరికోసమే పాట

0: ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
0: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: GRT గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై GRT జ్యువెలర్స్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఈ ఉత్తరం అనంతపురం జిల్లా సింగనమల నుండి కోరుతున్న శ్రోతలు ఎం లక్ష్మీనారాయణ, ఎం నాగమనెమ్మ, ఎం రవికుమార్, ఎం భారతి వీరంతా కోరుతున్న పాట పెద్దరికం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన భువనచంద్ర గీతానికి సంగీతం కోటి. వీరికోసమే పాట

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జీఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
6: అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. తర్వాత ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హాతినూర మండల్ చిద్దుల నాగారావు నుండి కోరుతున్న శ్రోతలు దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, ప్రవళిక, దుర్గారావు. వీరంతా కోరుతున్న పాట రౌడీ అల్లుడి చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రాధికా పాడిన భువనచంద్ర గీతానికి సంగీతం బప్పీలహరి. వీరికోసం ఈ పాట.

అభిలాష కార్యక్రమం చివరిగా ఈ ఉత్తరం. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుండి కోరుతున్న శ్రోతలు, భారతీలాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విక్షృత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. వీరంతా కోరుతున్న పాట రాజకోట రహస్యం. చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డికి, తనకి సంగీతం విజయ కృష్ణమూర్తి. వీరికోసం ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ 2047, అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు, ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. మరి కాసేపట్లో సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.

0: ప్రకటించిన అంశం మరికొన్ని క్షణాల్లో.
1: వికసిత్ భారత్ 2047 అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం అనేది నేడు దేశం ముందున్న అతిపెద్ద జాతీయ లక్ష్యాల్లో ఒకటి. ఈ లక్ష్యమే వికసిత్ భారత్ ఎట్ 2047. ఇది కేవలం ఒక కాలపరిమితితో కూడిన అభివృద్ధి కార్యక్రమం కాదు. భారతదేశం ఎలా ఉండాలి, ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడాలి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత స్థానం ఎలా ఉండాలి, యువతకు ఎలాంటి అవకాశాలు కల్పించాలి, వ్యవసాయం, పరిశ్రమలు, సాంకేతికత, విద్య, వైద్యం, మౌలిక వస్తువులు, పర్యావరణం, ఇలా ప్రతి రంగంలో భారత్ ఎలాంటి మార్పు సాధించాలి అనే అంశాలకు సమగ్ర సమాధానమే వికసిత్ భారత్ ఎట్ 2047. వికసిత్ భారత్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
3: ఆజ్ భారత్ నే భీ ఏక్ బహుత్ బడా సపనా దేఖా ఔర్ వో సపనా హై జబ్ ఆజాదీ కే 100 సాల్ హోంగే 2047 మే హమ్ వికసిత్ భారత్ బనా కే రహెంగే 140 కరోడ్ దేశవాసియో కే పుర్సార్థ్ సే ఇస్ లక్ష్య కో హమే హాసిల్ కర్నా.
2: భారత ఆర్థిక వ్యవస్థ గత కొన్నేళ్లుగా వేగంగా విస్తరిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ జీడిపి వృద్ధి 7.6% అంచనా వేయబడింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని ప్రదర్శించడం దేశ సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

0: తయారీ రంగం, సేవారంగం, నిర్మాణ రంగం, మౌలిక వస్తులు, పెట్టుబడులు, దేశీయ వినియోగం, ఇవన్నీ భారత ఆర్థిక ప్రగతికి చోదక శక్తులుగా మారుతున్నాయి. భారత్ కేవలం ప్రపంచ మార్కెట్లో వినియోగదారుగా కాకుండా ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మేక్ ఇన్ ఇండియా నుంచి మేక్ ఫర్ ది వరల్డ్ వరకు దేశీయ తయారీని పెంచుతూ ఎగుమతులను విస్తరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.
1: ఇన్ని దేశవాసియో కా ప్రయాస్ కా పరిణామ హై కి హమ్ కభీ ఫ్రెజైల్ ఫైవ్ మే గిరే జాతే థే. 12 సాల్ కే భీతర్ భీతర్ హమ్ ఏక్ మేజర్ ఎకానమీ మే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ బన్ గయే హై.
0: ఒకప్పుడు బ్యాంకింగ్ సేవల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి, ఇప్పుడు చేతిలోని మొబైల్తోనే క్షణాల్లో లావాదేవీలు. ఇది డిజిటల్ విప్లవం తీసుకొచ్చిన మార్పు. యూపీఐ, ఆధార్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వ్యవస్థలు భారతదేశాన్ని డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ముందంజలో నిలబెట్టాయి. చిన్న వ్యాపారి నుంచి పెద్ద సంస్థ వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు డిజిటల్ చెల్లింపులు ప్రజల దైనందిన జీవితంలో భాగమయ్యాయి. భారత్ రూపొందించిన డిజిటల్ పరిష్కారాలను ఇతర దేశాలు కూడా పరిశీలిస్తున్నాయి. ఇదే డిజిటల్ ఇండియా నుంచి డిజిటల్ లీడర్గా ఎదుగుతున్న భారత్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి సెమీకండక్టర్ల వరకు భవిష్యత్ ప్రపంచాన్ని నిర్ణయించబోయే రంగాల్లో సాంకేతికత అత్యంత కీలకం.
1: హమ్నే పిచ్లే దినో ఏఐ ఇంపాక్ట్ సమిట్ కియా థా. ఏఐ కా విస్తార్ బహుత్ తేజీ సే బఢ్ రహా హై. లాల్ కిలే సే మే దేశ్ కే నౌజవానో కే లియే ఘోషణా కర్నా చాహతా హూం. హమ్నే తయ్ కియా హై కి ఆనే వాలే ఏక్ వర్ష్ మే ఏక్ కరోడ్ యువాఓ కో ఏఐ స్కిల్ కే లియే ట్రైనింగ్ దేనే కా హమ్ కామ్ కరెంగే.
0: కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్, రోబోటిక్స్, డ్రోన్లు, అంతరిక్ష సాంకేతికత వంటి రంగాల్లో భారత్ తన సామర్థ్యాన్ని వేగంగా పెంచుకుంటోంది. కృత్రిమ మేధస్సును కేవలం సాంకేతిక రంగానికే పరిమితం చేయకుండా వ్యవసాయం, వైద్యం, విద్య, పరిపాలన, రవాణా, పరిశ్రమలు వంటి విభిన్న రంగాల్లో ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సెమీకండక్టర్ తయారీ రంగంలో పెట్టుబడులు, దేశీయ చిప్ తయారీ సామర్థ్యాన్ని పెంచే చర్యలు భవిష్యత్తులో భారతదేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సరఫరా గొలుసులో మరింత కీలక భాగస్వామిగా నిలబెట్టే అవకాశముంది.
1: ఆత్మనిర్భర్ హోనే కి దిశా మే అప్నా సెమీకండక్టర్ ప్లాంట్ బడా సెమీకండక్టర్ ప్లాంట్ ఇన్ సెమీకండక్టర్ ప్లాంట్ షురూ హో చుకే.
0: యువశక్తి వికసిత్ భారత్ కు ప్రధాన బలం. భారత్ కు ఉన్న అతిపెద్ద బలం యువ జనాభా. దేశ జనాభాలో పెద్ద సంఖ్యలో యువత ఉండటం ఒక అపారమైన అవకాశంగా మారింది. ఈ యువతకు నాణ్యమైన విద్య, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, స్టార్టప్లకు ప్రోత్సాహం, పరిశోధన, ఆవిష్కరణలకు అవకాశాలు కల్పించటం వికసిత్ భారత్లో కీలకంశాలు. స్టార్టప్ సంస్కృతి దేశంలోని చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడటమే కాకుండా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలన్నదే కొత్త భారత్ ఆకాంక్ష. ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, అంతరిక్షం, కృత్రిమ మేధస్సు, రక్షణ, సాంకేతికత, ఫిన్టెక్ వంటి రంగాల్లో యువ భారతం కొత్త ఆలోచనలతో ముందుకు వస్తోంది. వికసిత్ భారత్ అంటే కేవలం మహానగరాల అభివృద్ధి కాదు. గ్రామం అభివృద్ధి చెందితేనే భారత్ అభివృద్ధి చెందుతుంది. గ్రామీణ రహదారులు, విద్యుత్, త్రాగునీరు, ఇంటర్నెట్, ఆరోగ్యం, విద్య, ఉపాధి, వ్యవసాయ మౌలిక వస్తులు, ఇలా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అంశాలపై దృష్టి పెరుగుతోంది. గ్రామీణ ఉపాధిని జీవనోపాధితో అనుసంధానించటం, ఉత్పాదక ఆస్తులను సృష్టించటం, స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయటం వంటి అంశాలకు కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. గ్రామం నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు అనే దిశగా గ్రామీణ ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు కల్పించటం వికసిత్ భారత్లో మరో ముఖ్యమైన అడుగు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి ప్రత్యేక స్థానముంది. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో పాటు డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాలు, సెన్సార్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, డిజిటల్ మార్కెట్లు వంటి ఆధునిక సాంకేతికతను వ్యవసాయంలోకి తీసుకురావడం ద్వారా రైతుల ఉత్పాదకతను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పంట ఉత్పత్తి నుంచి నిల్వ, ప్రాసెసింగ్, రవాణా, మార్కెటింగ్ వరకు

0: మొత్తం విలువ గొలుసును బలోపేతం చేయడం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచే అవకాశాలు ఏర్పడుతున్నాయి. అన్నదాతను కేవలం ఉత్పత్తిదారుడిగా కాకుండా వ్యవసాయ వ్యాపారవేత్తగా తీర్చిదిద్దడం భవిష్యత్ వ్యవసాయానికి కొత్త దిశ. అభివృద్ధి చెందుతున్న దేశానికి బలమైన మౌలిక వస్తువులు అవసరం. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలు, ఆధునిక రైల్వేలు, మెట్రో రైళ్లు, విమానాశ్రయాలు, పోర్టులు, లాజిస్టిక్ పార్కులు వంటి మౌలిక వస్తువుల విస్తరణ కొనసాగుతోంది. పీఎం గతిశక్తి వంటి కార్యక్రమాలు వివిధ రవాణా మార్గాలను సమన్వయం చేస్తూ సరుకు రవాణా సమయం, వ్యయాన్ని తగ్గించే దిశగా పనిచేస్తున్నాయి. మౌలిక వస్తువుల అభివృద్ధి అంటే కేవలం రోడ్లు నిర్మించడం కాదు, అది పెట్టుబడులకు మార్గం, పరిశ్రమలకు ప్రోత్సాహం, ఉద్యోగాలకు అవకాశం, ప్రాంతీయ అభివృద్ధికి బాట. పచ్చని భారత్, సుస్థిర భారత్. అభివృద్ధి ఎంత వేగంగా జరిగినా పర్యావరణ పరిరక్షణను విస్మరించలేం. అందుకే గ్రీన్ ఎనర్జీ, సోలార్ పవర్, విండ్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాలపై భారత్ దృష్టి సారిస్తోంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఆర్థిక అభివృద్ధితో పాటు పర్యావరణ సమతుల్యతను సాధించాలనే ప్రయత్నం కొనసాగుతోంది. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన గాలి, స్వచ్ఛమైన నీరు, ఆరోగ్యకరమైన పర్యావరణం అందించడం కూడా వికసిత్ భారత్లో భాగమే.
1: ఎనర్జీ సెక్యూరిటీ హమారి సమయ కి మాంగ్ హై ఔర్ ఇసిలియే హమ్నే పెహలే సే హీ ఉస్ దిశా మే ఏక్ కే బాద్ ఏక్ మజబూత్ కదమ్ ఉఠాయే హై. ఎనర్జీ సెక్యూరిటీ కా ఏక్ బడా మాధ్యమ హై పరమాణు ఊర్జా, న్యూక్లియర్ ఎనర్జీ. హమ్నే పార్లమెంట్ మే శాంతి ఏక్ట్ పాస్ కర్ కర్ కే ఏక్ నయే లక్ష్య తరఫ్ జానే కా రాస్తా తయ్ కర్ లియా హై. 2047 తక్ హమ్ 100 గిగావాట్ న్యూక్లియర్ పవర్ కా లక్ష్య లేకర్ కే చల్ రహే హై.
0: అభివృద్ధి చెందే దేశానికి ఆరోగ్యవంతమైన ప్రజలు అవసరం. ప్రాథమిక ఆరోగ్య సేవల నుంచి అత్యాధునిక వైద్య సదుపాయాల వరకు ఆరోగ్య రంగంలో మౌలిక వస్తువులను బలోపేతం చేయటం, డిజిటల్ హెల్త్ సేవలను విస్తరించటం, వైద్య విద్యా అవకాశాలను పెంచటం వంటి చర్యలు కొనసాగుతున్నాయి. ఆరోగ్యమే సంపద అనే భావనను కేవలం నినాదంగా కాకుండా ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండే నాణ్యమైన ఆరోగ్య సేవలుగా మార్చటం వికసిత భారత్లో ముఖ్యమైన లక్ష్యం. వికసిత భారత్కు మరో ప్రధాన పునాది జ్ఞానం. 21వ శతాబ్దపు ఉద్యోగ మార్కెట్కు అనుగుణంగా విద్యా వ్యవస్థలో నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యం పెరుగుతోంది. పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మకత, సమస్యా పరిష్కార సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించడం ద్వారా భవిష్యత్ తరాలను సిద్ధం చేయాల్సిన అవసరముంది. జ్ఞానమే శక్తి, నైపుణ్యమే అవకాశానికి తలుపు, ఆవిష్కరణే భవిష్యత్తుకు బాట. అంతరిక్షంలో కొత్త శిఖరాలు అధిరోహించిన భారత అంతరిక్ష రంగం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. చంద్రయాన్ విజయాలు, సౌర పరిశోధన, అంతరిక్ష ప్రయోగాలు, ప్రైవేటు రంగ భాగస్వామ్యం భారత అంతరిక్ష సామర్థ్యాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తున్నాయి. భవిష్యత్తులో అంతరిక్ష రంగం పరిశోధనకే పరిమితం కాకుండా కమ్యూనికేషన్, వాతావరణ అంచనాలు, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, రక్షణ, నావిగేషన్ వంటి అనేక రంగాల్లో కీలక పాత్ర పోషించనుంది. వికసిత భారత లక్ష్యం దేశీయ అభివృద్ధితో పాటు ప్రపంచ వ్యవస్థలో భారతదేశ పాత్రను కూడా విస్తరించటం. భారత్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వామిగా ఎదుగుతోంది. వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, అంతరిక్షం, ఆరోగ్యం, ఇంధనం, దౌత్యం, ఇలా అనేక రంగాల్లో భారతదేశం తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. వసుధైక కుటుంబం అనే భారతీయ ఆలోచనతో ప్రపంచంతో భాగస్వామ్యాలను బలోపేతం చేస్తూ ప్రపంచ సమస్యలకు పరిష్కారాల్లో భాగస్వామిగా నిలవాలన్నది భారతదేశం ఆకాంక్ష. ప్రతి పౌరుడి భాగస్వామ్యమే విజయానికి మూలం. వికసిత భారత్ను ప్రభుత్వం ఒక్కటే నిర్మించలేదు. ప్రభుత్వాలు విధానాలు రూపొందించవచ్చు, మౌలిక వస్తువులు కల్పించవచ్చు, పెట్టుబడులకు ప్రోత్సాహం ఇవ్వవచ్చు, కానీ దేశాన్ని నిర్మించేది ప్రజలే. రైతు తన పొలంలో ఉత్పాదకత పెంచడం ద్వారా, యువత కొత్త ఆలోచనతో స్టార్టప్ ప్రారంభించడం ద్వారా, విద్యార్థి కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం ద్వారా, వ్యాపారి నాణ్యతను పెంచడం ద్వారా, ఉద్యోగి తన పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా, ప్రతి పౌరుడు పర్యావరణాన్ని కాపాడటం ద్వారా దేశ నిర్మాణంలో తనవంతు పాత్ర పోషించవచ్చు. 2026 నుంచి 2047 వరకు ఉన్న కాలం భారతదేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక దశ.
1: కోయి భీ రాష్ట్ర తమ్ మహాన్ బన్తా హై జబ్ అప్నే సప్నో అప్నే సంక్

0: अपने सामर्थ्य के दम पर आगे बढ़ता है। बड़े सपने हमारी सोच को विस्तार देते हैं, हमारे संकल्प दृढ़ होने चाहिए। जब संकल्प दृढ़ होता है तो कठिनाइयों से, आपदाओं के बीच से रास्ते निकालने का सामर्थ्य अपने आप उभर करके आता है।
1: ప్రపంచం వేగంగా మారుతోంది. కృత్రిమ మేధస్సు కొత్త ఉద్యోగాలను సృష్టిస్తోంది. వాతావరణ మార్పులు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. ప్రపంచ సరఫరా గొలుసులు పునర్వ్యవస్థీకృతమవుతున్నాయి. సాంకేతిక పోటీ పెరుగుతోంది. ఈ మార్పుల మధ్య భారత్ తన యువశక్తిని, ఆర్థిక సామర్థ్యాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రజాస్వామ్య బలాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరముంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ అంటే ఆర్థికంగా బలమైన భారత్, సాంకేతికంగా అగ్రగామి భారత్, ఆరోగ్యవంతమైన భారత్, నైపుణ్యవంతమైన యువత కలిగిన భారత్, ఆధునిక వ్యవసాయంతో ముందుకు సాగే భారత్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కలిగిన భారత్, సుస్థిరమైన పచ్చని భారత్, అందరికీ సమాన అవకాశాలు కల్పించే భారత్, ప్రపంచానికి నాయకత్వం వహించే భారత్, ఇదే వికసిత్ భారత్ ఎట్ 2047 లక్ష్యం. స్వాతంత్ర శతాబ్ది వేడుకల నాటికి ఒక కొత్త భారతాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్న సంకల్పం నెరవేరాలంటే అభివృద్ధి వేగం పెంచాలి, ఆవిష్కరణలను ప్రోత్సహించాలి, యువశక్తిని వినియోగించాలి, గ్రామీణ భారతాన్ని బలోపేతం చేయాలి, ప్రతి పౌరుడి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి. అప్పుడు మాత్రమే వికసిత్ భారత్ ఎట్ 2047 ఒక లక్ష్యం నుంచి వాస్తవంగా మారుతుంది. నేటి సంకల్పం రేపటి వికాసం, నేటి కృషి రేపటి సమృద్ధి, నేటి యువశక్తి రేపటి మహాశక్తి. 2047 వైపు భారత్, అభివృద్ధి వైపు భారత్, వికాసం వైపు భారత్, వికసిత్ భారత్ వైపు భారత్.
2: వికసిత్ భారత్ 2047, అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన డాక్టర్ గూడవల్లి రాంబాబు, వ్యాఖ్యానం ఎల్లాప్రగడ బాలకృష్ణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

తక్కనైనవి ఆడపిల్ల పూల తీగే మొక్కలాగే అంద కోరుకుంటాయి అందమైన.

రామతిలక అజోడి బూడే కొమ్మ మీద గోరువంక రామతిలక ముద్దు పెట్టుకున్నాయి ఆహా.

0: వస్తావా వస్తావా మురిపిస్తావా పంపిల్లా.
1: ఈనాటి రావే తిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుండి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి, మరి వీరు కోరుతున్నారు బాలనాగమ్మ చిత్రం నుంచి ఘంటసాల, జిక్కి పండు పాట, గీతరచన సముద్రాల సీనియర్, మరి వీరి కోసం ఈ పాట.

ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు పాప వినాశనం నుండి గురుప్రసాద్, సుకన్య, రవి, మధు మరి వీరందరూ కోరుతున్నారు. దేవుడు చేసిన మనుషులు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండు పాట. మరి వీరి కోసం ఈ పాట

0: అలాగా
1: రావేతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుండి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశం, శ్రీనివాస్ మరి వీరందరూ కోరుతున్నారు తల్లి కొడుకుల అనుబంధం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన వేటూరి మరి వీరి కోసం ఈ పాట

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10:30.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
5: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
5: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే
5: పొదుపు చేసిన

0: మొత్తానికి సమానంగా నగలు.
1: జిఆర్టి గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
0: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే
0: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
1: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు మరికాసేపట్లో.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

రెండు బ్యూటిఫుల్ సాంగ్స్ వినేశారు కదా, కబాలి ఫిలిం అలాగే హీరో రామ్ నటించిన ఫిలిం నుంచి కందిరీగా నుంచి కూడా వినేశారు. ఇంకా టైం ఎగ్జాక్ట్లీ 10:41 అయిపోయింది. మనమైతే హరివిల్లు ప్రోగ్రాంలో ఉన్నాం, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక నేను అడిగాను 2026 కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల లాంగ్ జంప్లో మురళి శ్రీశంకర్ ఏ పథకాన్ని గెలుచుకున్నాడు. సో మనం వార్తలు కనుక ఫాలో అయిపోతే ఈజీగా తెలిసిపోతుంది ఆన్సర్ అయితే. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందీపూర్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ఇక ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారనమాట, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ ఫ్రమ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మిడ. ప్రీవియస్ క్వశ్చన్కి ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంజాబ్ అంటూ

పెట్టారు. ఇక రేణుకా గోపరాజు గారు ఫ్రమ్ కడప, ఓకే, ఏ మెడల్ గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ నిఖిల్ మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, కోట సుజాత, సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇంతకీ మెడల్ మెడల్ ఏది అది క్లారిటీగా పెట్టలేదు మీరు. ఇక మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి మెసేజ్ పంపించారు, పాలెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడనా, కరెక్ట్ ఆన్సర్ అండి. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, కరెక్ట్ ఆన్సర్. ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, బట్ రాంగ్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. ఎంవి నందకుమార్ సున్నిపేట శ్రీశైలం టౌన్షిప్ అంటూ నంద్యాల మండలం నుంచి మెసేజ్ పంపించారు, నంద్యాల డిస్ట్రిక్ట్ అంటున్నారు. ఓకే ఓకే, ఆన్సర్ ఏది? మెడల్ పేరు చెప్పలేదు మీరు. నేను ఆల్రెడీ లాంగ్ జంప్ని లాంగ్ జంప్ అని నేనే అడిగా. సో పురుషుల లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్ ఏ పథకాన్ని గెలుచుకున్నారు? సో ఆన్సర్ ఇంకా నెక్స్ట్ ఆన్సర్. శ్రీను గారు ఐరాల నుంచి మెసేజ్ చేశారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. చెల్లపంది రామర్ అండ్ మోనిషా ఫ్రమ్ మధురై తమిళనాడు, కరెక్ట్ ఆన్సర్. మురళి శ్రీశంకర్ అని చెప్తూ చాలా వివరంగా ఏ మెడల్ గెలుచుకున్నారో కూడా చెప్తూ, శ్రావ్యశ్రీ, అరుణ, జ్యోత్స్న, మున్నేష, కావ్య, కార్తిక్ అండ్ అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ పంపించారనమాట, కరెక్ట్ ఆన్సర్స్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధనరావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి, త్రివర్ణ పథకమా? మీరు కొత్తగా త్రివర్ణ పథకం ఒకటి యాడ్ చేశారా? రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుంచి నగేష్ అండ్ లక్ష్మీ, లావణ్య, హర్షవర్ధన్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజశేఖర్ బాబు గారు, రాజశేఖర్ రాజు, నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అన్నీ కూడా ఇవే. ఇంకా ఇంతకీ ఆన్సర్ ఏంటంటే సిల్వర్ మెడల్. సో మురళి శ్రీశంకర్ పురుషుల లాంగ్ జంప్లో గెలుచుకున్న మెడల్ ఏంటి? సిల్వర్ మెడల్. అండ్ ఇంకొక మెసేజ్ ఇప్పుడే అలా వచ్చింది. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం మరి.

సో ఇప్పుడు చాలా ఈజీ క్వశ్చన్, ఇండియా గేట్ దగ్గర వెలిగే జ్యోతిని ఏ పేరుతో పిలుస్తారు? సో ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని. ఇండియా గేట్, ఇండియా గేట్ వద్ద వెలిగే జ్యోతిని ఏ పేరుతో పిలుస్తారు? సో ఆన్సర్ తెలిస్తే పంపిస్తూ ఉండండి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

పెద్ద ఫిలిం నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, మరి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మోహిత్ చౌతన్ వాయిస్ లో, చౌహాన్ వాయిస్ లో వినేశాము. ఇక నేను అడిగాను హరివెల్లు ప్రోగ్రామ్ లో ఒక క్వశ్చన్, ఇండియా గేట్ వద్ద వెలిగే జ్యోతిని ఏ పేరుతో పిలుస్తారు? మరి ఆన్సర్స్ ఎవరు పంపించేశారు చూసేద్దాం. 32 మెసేజ్లు వచ్చాయి. నమస్తే అండి అంటూ ఆన్సర్ పంపించారు కరెక్ట్గా ఎర్రమల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. నెక్స్ట్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది అని చెప్తూ సిల్వర్ మెడల్ అని చెప్తున్నారు. మీరు కొంచెం లేట్గా మెసేజ్లు చేస్తున్నారు. నిజామాబాద్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. ఇక మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి, హరినాథపురం నుంచి ప్రసాద్ గారు, కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. ఎస్ కరెక్ట్ ఆన్సర్తో సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి మెసేజ్ పంపించారు. చల్ల పంతిరామర్ గారు అలాగే మోనిష మధురై తమిళనాడు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ అండి. ఎం నరేష్, మెర్సీ విజయ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. కోట శ్రీమన్నారాయణమూర్తి గారు, కోట సుజాత, సాయిప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, తర్వాత అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుంచి నాగేష్ అండ్ లక్ష్మి, లావణ్య, హర్షవర్ధన్ కరెక్ట్ ఆన్సర్. ఎం చంద్రశేఖర్ గారు ఫ్రమ్ కడప కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. బండారు త్రిమూర్తుల గుప్తా గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం మండలం నుంచి మెసేజ్ పంపించారు ఎన్టీఆర్ కాలనీ అంటూ. ఆన్సర్ కరెక్ట్గా కరెక్ట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం నుండి సిరిగిరి రామ్ప్రసాద్ గారు కరెక్ట్ ఆన్సర్. ఎస్వి రమేష్ బాబు గారు తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎంవి నందకుమార్ గారు సున్నిపేట శ్రీశైలం టౌన్షిప్ అండ్ ప్రాజెక్ట్ అంటూ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేశారండి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద, జానకిరాజు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. తిరుపతమ్మ ఇబ్రహీం ఖాన్ విజయవాడ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు కరెక్ట్ ఆన్సర్. మస్తాన్ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ అమన్ అంటూ, గుడ్ మార్నింగ్, ఓకే. అనంతపురం నుంచి మస్తాన్ అండ్ ఫ్యామిలీ మెసేజ్ చేశారనమాట కరెక్ట్ ఆన్సర్తో. బీవీ నగర్ నెల్లూరు నుంచి రాజశేఖర్ రాజు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు మెసేజ్ చేశారు కరెక్ట్గా. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాళ్యం నుంచి చేశారు కానీ రాంగ్ అండి. తేజు ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్గా మెన్షన్ చేశారు. అరుణ, జ్యోత్స్న, మున్నేస, నరేష్ అండ్ శ్రీనివాస్ అండ్ కావ్య కార్తిక్ అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి. నెక్స్ట్ జయరామ్ గారు పాకాల మండలం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్.

పెద్ద నరసింహ, కె పెద్ద నరసింహ, పద్మబాయి శ్రీవాణి అండ్ జగదీష్ శివరాణి కరెక్ట్ ఆన్సర్. నిఖిల్ గారు కరెక్ట్ ఆన్సర్. పూజారి ధనుంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ దగ్గర నుంచి మెసేజ్ చేశారు, నాకు తెలియదండి అంటున్నారా. సరే ఇట్స్ ఓకే, నేను చెప్తాను. సో ఇంతకీ ఆన్సర్ ఏంటంటే,

సో ఇండియా గేట్ వద్ద వెలిగే జ్యోతిని ఏ పేరుతో పిలుస్తారు? అమర్ జవాన్ జ్యోతి. సో యుద్ధంలో చనిపోయిన మన సైనికుల జ్ఞాపకార్థం అమర్ జవాన్ జ్యోతి అనే పేరుతో పిలుస్తారనమాట. అక్కడ వెలుగుతూ ఉంటుంది ఎప్పటికీ కూడా ఒక జ్యోతి. సో ఇది అనమాట ఆన్సర్ అయితే. ఇండియా గేట్ దగ్గర ఉండేది అమర్ జవాన్ జ్యోతి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన వాళ్ళందరూ కూడా కరెక్ట్గా మెన్షన్ చేశారు. సో ఇదండి ఇవాళ మన హర్వెల్లు ప్రోగ్రామ్. నెక్స్ట్ మళ్ళీ మరొక షోలో మళ్ళీ కలుద్దాం. సో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే తేజు సైనింగ్ ఆఫ్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: भारती एफएम न्यूज हेडलाइंस।
1: వివిధ భారతీయ న్యూస్ హెడ్లైన్స్ తో నమస్కారం. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకగా నిలుస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. 46.1% మందికి ఉపాధినిస్తోందని, 55% మంది జనాభాకు ఇదే జీవనాధారమని వివరించారు. ఈ ప్రయాణంలో రైతుల కృషి ఎంతో ఉందని, వారి విజయగాథలు ప్రపంచానికి తెలియచేయాలని ఆకాంక్షించారు. విదేశీ హైబ్రిడ్ విత్తనాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించి స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత, స్వయం సమృద్దిని సాధించడం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం మొందా తుపాను ప్రభావంతో 2025 అక్టోబర్లో ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాలకు ప్రభుత్వం 1.02 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అనకాపల్లి జిల్లాకు 8.86 లక్షలు, కర్నూలుకు 3.52 లక్షలు, నంద్యాలకు 65.53 లక్షలు, ప్రకాశానికి 24.40 లక్షలు చొప్పున మంజూరు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజన సంక్షేమ గురుకులాల విద్యాలయాల సంస్థ పరిధిలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు 2022 జనవరి 1 నుంచి వర్తించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా MyGOV.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. రాష్ట్రంలో 67 పట్టణాల్లో వీధి వ్యాపారుల జీవనోపాధి పరిరక్షణ, వ్యాపార నియంత్రణకు సంబంధించిన ప్రణాళికలను ప్రభుత్వం ఆమోదించింది. పట్టణ స్థానిక సంస్థలు, పట్టణ వెండింగ్ కమిటీలు తీసుకున్న నిర్ణయాలను చట్ట ప్రకారం నోటిఫై చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే 51 పట్టణాల్లో వీధి వ్యాపారుల నిర్వహణ ప్రణాళికలను ప్రభుత్వం 4 జూలై నుంచి ఆమోదించింది. జల్జీవన్ మిషన్ 2.0 అమల్లో భాగంగా రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ంది 11 అంశాలతో కూడిన సంస్కరణల అమలు వంటి వాటిని కమిటీ పర్యవేక్షించనుంది. తాగునీటి సరఫరాలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న విధానాలు గుర్తించడం, వాటి పరిశీలన వంటివి కమిటీ ప్రధాన బాధ్యతలని ప్రభుత్వం తెలిపింది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో గుడ్ మార్నింగ్ నమస్తే, మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై విత్ యువర్ ఆర్జే సమత. మరి 11:16 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం, అండ్ మరి మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. మరి ఈ రోజు సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఏ సినిమాల గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే, దానికంటే ముందు మనకి సినిమా అంటే కేవలం ఒక 2.5 అవర్స్ వినోదం మాత్రమే కాదండి. కొన్ని సినిమాలు మనల్ని నవ్విస్తాయి, కొన్ని కన్నీళ్లు పెట్టిస్తాయి, మరికొన్ని మాత్రం మన జీవితాన్ని ఆలోచనలతో ముంచేస్తాయన్నమాట. అంటే మనం చేసే పనులు కరెక్ట్ చేస్తున్నామా లేదా అంటూ మరొకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకునేలా చేస్తాయి. ఒక మనిషి జీవితంలో ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ తప్పులు చేయకూడదు, డబ్బు విజయం కంటే మనుషులు ముఖ్యమా, లేదంటే

0: కష్టాలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గిపోవాలా, లేకపోతే మరింత ముందుకు సాగిపోవాలా బలంగా? సో ఇలాంటి ఎన్నో జీవిత సత్యాలను మనకు చెప్పినటువంటి సినిమాలు ఎన్నో ఉన్నాయన్నమాట. మరి ఈరోజు మనం అలాంటి కొన్ని తెలుగు సినిమాల గురించి ఈరోజు అనైతే మనం మాట్లాడుకుందాం అండ్ తెలుసుకుందాం. అంతేకాకుండా ఆ కథల్లో దాగి ఉన్నటువంటి జీవిత పాఠాలను కూడా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు, మరి మన షోను అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంతకీ ఏంటి ఆ సినిమాలు అనేది కూడా తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఎస్, మరి మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. అలాగే మనకి జీవిత పాఠాలని నేర్పించేటువంటి సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి ఇప్పుడు మీరు విన్నారు పాట అర్జున్ సినిమాలది. సో మరి అర్జున్ సినిమా అనుకోగానే ఏం గుర్తొస్తుంది? మరి మన ప్రిన్స్ మహేష్ బాబు అయితే గుర్తొస్తారు. అయితే ఈ రోజుల్లో సొంత తోబుట్టులతోనే ఆస్తుల కోసం గొడవ పడేటువంటి రోజులను మనం చూస్తున్నాం. కానీ ఈ సినిమాలో తన ట్విన్ సిస్టర్ కోసం తన ప్రాణాల మీదకు వస్తే ఒక అన్నగా తమ్ముడిగా అర్జున్ నిలబడినటువంటి తీరు ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిలేలా చేస్తుంది. అంతేకాదు, సో వీరిద్దరి మధ్య ఉండేటువంటి ఒక రిలేషన్ ఏదైతే ఉంటుందో అది తన సిస్టర్ కోసం, అలాగే తన బ్రదర్ గురించి ఆలోచించేటువంటి ఇలాంటి ఒక మంచి రిలేషన్ మనకైతే చూపిస్తారు. అంతేకాకుండా సమస్యల్లో అండగా నిలబడడం అండ్ వీళ్లతో పాటు వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ ఏదైతే ఉంటుందో, మధ్యతరగతి కుటుంబ విలువలు, ఒక బాధ్యతాయుతమైనటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని సెంటిమెంట్ జోడించి మనకి ఈ సినిమాలో అయితే చూపించారు. అండ్ సో ఇలా ఎన్నో యాంగిల్స్లో మనకి ఈ సినిమా అర్థమవుతుంది. అలాగే

నెక్స్ట్ ఇంకొక సినిమా గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. జీవిత విలువలను నేర్పించేటువంటి సినిమా అంటే నాకు ముఖ్యంగా గుర్తొచ్చేది మహానటి. సావిత్రి జీవితం ద్వారా విజయం వచ్చినప్పుడు కూడా మనల్ని మనం కోల్పోకూడదు అనేటువంటి పాఠమైతే మనం తెలుసుకోవచ్చు. మనకు ఎంత ప్రతిభ ఉన్నా, పేరు వచ్చినా, డబ్బు వచ్చినా కూడా వ్యక్తిగత జీవితంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఎంతో ముఖ్యమని ఈ సినిమా మనకు తెలియజేస్తుంది. సో విజయాన్ని ఆస్వాదిస్తూనే కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతికి విలువ ఇవ్వాలి. కీర్తి, డబ్బు కోసం మన వ్యక్తిత్వాన్ని, మనశ్శాంతిని త్యాగం చేయకూడదు అని మనకు చెప్తుంది ఈ మహానటి సినిమా. అంతేనా, మన మీద మనకి ఆత్మవిశ్వాసం ఉండాలి. మగవారి ఆధిక్యం ఎక్కువగా ఉండేటువంటి రోజుల్లోనే తన నటనతో సావిత్రి గారు ఒక సూపర్ స్టార్గా ఎదిగారు. అండ్ స్టార్ హీరోస్తో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఎక్కువగా అందరినీ నమ్మకూడదు, బ్లైండ్గా నమ్మకూడదు అనేటువంటి ప్రాక్టికల్ పాఠాన్ని కూడా మనకి ఈ సినిమాలో చూపిస్తుంది. అండ్ ఎమోషనల్ రెసిలియన్స్ అంటే ఎక్కువగా వ్యసనాలకు దూరంగా ఉండాలి. జీవితంలో కష్టాలు రావడం కామన్, బంధాల్లో మోసాలు ఎదురైనప్పుడు కానీ, ఇలా మానసికంగా కృంగిపోయినప్పుడు చాలామంది ఇలాంటి దారులు వెతుక్కుంటుంటారు కదా. అలా సావిత్రి గారు కూడా మద్యానికి బానిసలై తన జీవితాన్ని ఎలా ముగించుకున్నారు, ఇలాంటి విషయాలని మనకైతే చెప్తుంది ఈ సినిమా. మరి ఇలాంటి మరికొన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ మహానటి.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 11:45.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వివిధ్ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

సినిమా కబుర్ల ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని రిలేషన్స్ గురించి మనం చూపించినటువంటి సినిమా సీతమ్మ వాకిట్లు సిరిమల చెట్టు. ఈ సినిమా చూసుకుంటే కుటుంబం, అనుబంధాలు, మనుషుల మధ్య ప్రేమ విలువలను మనకి గుర్తు చేస్తుంది ఈ సినిమా. జీవితంలో మనం ఎంత సంపాదించినా మనతో నిలబడేటువంటి మనుషుల విలువలను మర్చిపోకూడదు. కుటుంబంతో మాట్లాడి అనుబంధాలని కాపాడుకోవాలి. చిన్న చిన్న అపార్థాల కోసం బంధాలను దూరం చేసుకోకూడదు అంటూ మనకి ఒక మంచి మెసేజ్ అయితే ఇస్తుంది ఈ సినిమా. అండ్ ఇంకా మరిన్ని సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం.

అలాగే సాధారణ మనుషుల జీవితాల్లో కూడా ప్రేమ, ఆశలు, బాధలు, కలలు ఉంటాయని చూపించినటువంటి సినిమా కేర్ ఆఫ్ కంచరపాలెం. ఇది మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. మనిషిని అతని డబ్బు, వృత్తి, స్థాయి చూసి అంచనా వేయకూడదు. ప్రతి మనిషిని గౌరవంగా చూడాలి. సామాజిక స్థాయి ఆధారంగా మనుషుల్ని తక్కువగా చూడకూడదు అని మనకు చెప్తుంది ఈ సినిమా కేర్ ఆఫ్ కంచరపాలెం. అండ్ అంతేకాదు, మనకి డ్రీమ్స్ ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి కూడా ఆకాశమే నీ హద్దురా అనేటువంటి సినిమా చూపిస్తుంది. కళలు పెద్దవిగా ఉండాలి, వాటిని సాధించడానికి అడ్డంకులు ఎన్ని వచ్చినా కూడా ప్రయత్నాన్ని ఆపకూడదు అని చెప్పేటువంటి కథ ఈ ఆకాశమే నిహద్ర. లక్ష్యాన్ని స్పష్టంగా పెట్టుకుని పట్టుదలతో మనం ముందుకు సాగాలి. ఇది అసాధ్యం అని ఎవరు చెప్పినా కూడా అక్కడితో మీ లక్ష్యాన్ని వదులుకోకూడదు అని మనకు నిరూపిస్తుంది ఈ సినిమా. సో మనకు నచ్చినటువంటి సినిమా ఏదైనా కావచ్చు, కానీ ఆ సినిమాలో మన జీవితానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి మాట కానీ, ఒక మంచి ఆలోచన కానీ, ఒక మంచి పాఠం కానీ మనం తీసుకోగలిగితే అదే మనం ఆ సినిమాకు ఇచ్చేటువంటి నిజమైన గౌరవం. ఏమంటారు? సో సినిమాలు చూద్దాం, అలాగే వాటి నుంచి కూడా మంచి విషయాలనే మనం నేర్చుకుందాం. సో ఇది వాళ్ళ మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్. అండ్ ఎప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఫ్యామిలీ స్టార్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. దేశంలో రసాయన రంగం 2040 నాటికి $1 ట్రిలియన్ లక్ష్యాన్ని చేరుకోవాలని రసాయన ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సీఓ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అడ్డంకులను గుర్తించి సూచనలు కాలపరిమితితో కూడిన చర్యలుగా మార్చడమే లక్ష్యంగా పరిశ్రమలతో నిరంతరం వ్యవస్థీకృత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆట, మైదా, రవ్వ, ఇతర గోధుమల ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి
2: ప్రతినిధి అజిత్ డోభాల్ నే ఆ చీన్ కే ఉపరాష్ట్రపతి హాన్ చెంగ్ సే ములాఖాత్ కీ. पेचिंग स्थित भारतीय दूतावास ने सोशल मीडिया पर बताया कि 25वें दौर की विशेष प्रतिनिधि वार्ता से पहले दोनों पक्षों ने सीमा क्षेत्रों में शांति और स्थिरता बनाए रखने के तरीकों पर चर्चा की. दोनों देशों के नेताओं के बीच आर्थिक, राजनीतिक और बहुपक्षीय मंचों पर द्विपक्षीय संबंधों को और मजबूत करने के उपायों पर भी विचार किया गया. वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल ने आज जापान के प्रमुख वित्तीय तथा निवेश संस्थानों के प्रतिनिधियों के साथ वार्ता की. इसमें पूंजी प्रवाह और निवेश साझेदारी को मजबूत करने तथा भारत की विकास यात्रा में जापान की भागीदारी बढ़ाने पर चर्चा की गई. इस दौरान भारत की आर्थिक संभावनाओं, उभरते निवेश अवसरों और जापानी संस्थागत निवेश को और सुगम बनाने के उपायों पर विचार विमर्श हुआ. वित्त और कॉरपोरेट कार्य मंत्री निर्मला सीतारामन ने कल नई दिल्ली में ब्रिटिश वर्जिन आइलैंड्स के वित्त मंत्री नतालियो डी वीटली से मुलाकात की. दोनों के बीच वित्तीय सेवाओं, डिजिटल बदलाव, निवेश को बढ़ावा देने और क्षमता निर्माण के क्षेत्रों में सहयोग की संभावनाओं पर चर्चा हुई. सरकार ने शुल्क मुक्त आयात की गई कच्ची चीनी के प्रसंस्करण और बिक्री की समय सीमा में बदलाव किया है. अब आयातकों को बिल ऑफ एंट्री दाखिल करने की तारीख से 2 महीने के भीतर कच्ची चीनी को सफेद चीनी में बदलकर घरेलू बाजार में बेचना होगा. बिल ऑफ एंट्री वह घोषणा पत्र है जो

ఇప్పటికే 12:10 అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం, అండ్ మరి మనమైతున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి. అయితే ఆరోగ్యంగా ఉండడానికి పెద్ద పెద్ద జిమ్లు, ఖరీదైన డైట్లు ఇవన్నీ అవసరమా? కాదు. ప్రపంచంలోని కొన్ని దేశాల ప్రజల జీవన శైలిని చూస్తే ఆరోగ్యం అనేది ఒక ప్రత్యేకమైన పని కాదు, రోజువారీ జీవితంలో సహజంగా కలిసిపోయిన అలవాటు అని అర్థమవుతుంది. ప్రపంచంలో ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించేటువంటి దేశాలు అనే విషయాన్ని మాట్లాడుకున్నప్పుడు ఎక్కువ ఆయుష్ అంటే దీర్ఘాయువు, ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక చురుకుదనం, సామాజిక సంబంధాలు, జీవన విధానం అనే అంశాల మీద ఆధారంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లిస్టులో సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, ఐస్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్, స్వీడన్, స్పెయిన్, ఇటలీ ఇలాంటి ఎన్నో దేశాలు హెల్తీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో ముందున్న దేశాలుగా కనిపిస్తున్నాయి. మరి ఇదంతా బాగానే ఉంది, ఈ దేశాలు మాత్రమే ఎందుకు ఆ లిస్టులో స్థానం సంపాదించుకున్నాయి అనే విషయాలు మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం ఈరోజు మన మీకు తెలుసా ప్రోగ్రాంలో.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 12:15.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ.

0: टोल फ्री नंबर 1800-420-2233।
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. మరి ఇందాక నేను చెప్పినటువంటి దేశాలన్నీ కూడా హెల్దీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో ముందున్న దేశాలు. మరి ఆ దేశాలు ఆ లిస్టులో ఎలా స్థానం సంపాదించాయో తెలుసా? మరి జపాన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే, జపాన్ ప్రజల ఆహారంలో చేపలు, కూరగాయలు, సోయా ఆధారిత పదార్థాలు, అన్నం ఇలాంటి సాంప్రదాయ ఆహారాలు ముఖ్యమైనవిగా కనిపిస్తాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా జపనీస్ డైట్ను ఆరోగ్య ప్రయోజనాలతో అధ్యయనం చేసినటువంటి సంప్రదాయ డైటరీ ప్యాటర్న్లో ఒకటిగా పేర్కొంది. అలాగే జపాన్ ప్రజలు పోషన్ అవేర్నెస్, అలాగే వైవిధ్యమైన ఆహారం, చురుకైన జీవితం అంటే చురుకైన జీవనశైలి ఇలాంటి అంశాలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్గా ఈ విషయాల్ని కన్సిడర్ చేస్తారన్నమాట. మన సాంప్రదాయ ఆహారాన్ని సమతుల్యంగా తీసుకుంటే అది ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఖచ్చితంగా భాగం అవుతుంది అని మనకు నిరూపిస్తుంది జపాన్.

0: అలాగే ఇటలీ, స్పెయిన్ ఈ దేశాల్లో కూడా కూరగాయలు, పండ్లు, పప్పులు, హోల్ గ్రెయిన్స్, నట్స్, చేపలు ఇలాంటి ఆహారాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వీరు అంటే ఇటలీ ప్రజలు ఆహారాన్ని తీసుకోవడం మాత్రమే దృష్టి కేంద్రీకరించడంలో భోజనాన్ని నెమ్మదిగా బాగా నమిలి తినాలి అనేటువంటి విషయాన్ని, అలాగే అందరితో కలిసి ఎక్కువగా తినడం ఇలాంటి వాటిని ఆస్వాదించడం అనేది కూడా వారి సంస్కృతిలో భాగంగా చేసుకున్నారన్నమాట. సో ఇలాంటి పద్ధతుల ద్వారానే ఈ దేశాలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో హెల్తీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో ముందున్నాయన్నమాట. సో మరి ఇంకా మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం మనకు చక్కటి పాట అయితే విన్న తర్వాత. అండ్ దానికంటే ముందు ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా? ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. భారత్ చైనా సరిహద్దు సమస్యపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో కలిసి బీజింగ్లో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. సరిహద్దు సమస్యతో పాటు ఇతర ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నాయకులు చర్చిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అజిత్ దోవల్ చైనా ఉపాధ్యక్షులు హాంగ్ జెంగ్ను కూడా కలుసుకుంటారు. చైనాలో జరిగే 2 రోజుల పర్యటన నిమిత్తం జాతీయ భద్రతా సలహాదారు నిన్న బీజింగ్ చేరుకున్నారు. దోవల్ వాంగ్ చర్చలకు ముందు చైనాతో మంచి సంబంధాలు కొనసాగాలంటే సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంతత అత్యవసరమని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పునరుద్ఘాటించారు. భారత్ చైనా సరిహద్దు వివాదాన్ని సమగ్రంగా పరిష్కరించేందుకు 2003లో ఏర్పాటు చేసిన సరిహద్దు చర్చల యంత్రాంగంలో దోవల్ వాంగ్ ఇద్దరూ ప్రత్యేక ప్రతినిధులుగా ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. టొరంటోలో జరిగే పర్యటనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపైన్తో కలిసి ప్రారంభ ఆర్థిక సంభాషణల్లో పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలపై ఇరుదేశాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ చర్చావేదిక ఉపయోగపడుతుంది. ప్రముఖ సంస్థల సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. పార్లమెంటు సమావేశాలకు పదే పదే అంతరాయాలు కలిగించిన ప్రతిపక్ష పార్టీలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే, నిరసన తెలిపే, ఓటు వేసే హక్కును రాజ్యాంగం కల్పించిందే తప్ప పార్లమెంటును అడ్డుకోవడానికి లేదా తమ రాజకీయ డిమాండ్లు నెరవేరనప్పుడు పార్లమెంటును స్తంభింపజేయడానికి ప్రతిపక్ష పార్టీలకు ఎటువంటి హక్కు

ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈరోజు ఒక ఆంగ్ల దినపత్రికకు రాసిన వ్యాసంలో ఆయన, పార్లమెంట్ అనేది రాజకీయ పార్టీలకు చెందింది కాదని, దేశ ప్రజలదని స్పష్టం చేశారు. తమ నియామక దేశాల్లో అట్టడుగు స్థాయి భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని, ఆయా దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేయాలని యువ డిప్లొమాట్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. 2025వ బ్యాచ్కు చెందిన భారత విదేశీ సేవల ఆఫీసర్ ట్రైనీలతో సంభాషిస్తూ మోదీ, సాంప్రదాయ దౌత్య సర్కిళ్లకు మించి తమ నెట్వర్క్లను విస్తరించుకోవాలని, ప్రజలతో భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని మోదీ కోరారు. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆటా, మైదా, రవ్వ, ఇతర గోధుమ ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయ్యింది. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తుల ఎగుమతి విధానాన్ని ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న విశ్వవిద్యాలయ నిధుల సంఘం, యూజీసీ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి మారుతున్న ప్రాధాన్యతలు, వ్యూహాలపై చర్చించారు. విద్యా సంస్థల క్రీడల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించడం, యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించడంపై దృష్టి సారించి ఖేలో భారత్ గురించి చర్చించినట్టు జోషి సామాజిక మాధ్యమ పోస్టులో తెలియజేశారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2016 ఆగస్టు 25న ప్రారంభించిన యూపీఐ లావాదేవీల పరిమాణంలో దాదాపు 13,000 రెట్లు ముందుకెళ్లింది. వార్షిక లావాదేవీల పరిమాణం 2016-17లో కేవలం 1.78 కోట్ల లావాదేవీల నుండి 2025-26 నాటికి 24,162 కోట్లకు పైగా లావాదేవీలకు విస్తరించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో లావాదేవీల విలువ కూడా 7,000 కోట్ల నుండి దాదాపు 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ ప్రపంచ వేదికగా కూడా అవతరించిందని, ప్రస్తుతం ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, భూటాన్, శ్రీలంక, నేపాల్, సింగపూర్, మారిషస్, ఖతార్, కంబోడియా, గ్రీస్, మాల్దీవుల్లో అందుబాటులో ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం చెల్లింపు వ్యవస్థగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ దీనిని గుర్తించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలు దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. యూపీఐని భారతదేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఒక పెద్ద మలుపుగా మోదీ అభివర్ణించారు. తమ యూపీఐ అనుభవాలను పంచుకోవాలని దేశ ప్రజలను కోరుతూ, యూపీఐ సాధించిన అపారమైన పరిమాణం, విస్తృతి ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని మోదీ అన్నారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వివిధ జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎస్ఓపీలను రూపొందించడానికి మల్టీ ఏజెన్సీ సెంటర్ వేదికలపై అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విశ్లేషించాలని ఆదేశించారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రహార్ పథకం అమలు కోసం శిక్షణ ఇవ్వడం, పరారీలో ఉన్న నిందితులను వెనక్కు రప్పించి విచారణను వేగవంతం చేయాలని అన్నారు. ఈ సదస్సు మొదటి రోజున ఉగ్రవాద వ్యతిరేక సవాళ్లకు ప్రతిస్పందన, మల్టీ ఏజెన్సీ సెంటర్ ద్వారా ఇంటెలిజెన్స్ సమ్మేళనం, విశ్లేషణ, కార్యాచరణ, మాదక ద్రవ్యాల నియంత్రణపై విజన్ డాక్యుమెంట్, అక్రమ వలసదారుల గుర్తింపు, బహిష్కరణ, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి విధాన రూపకల్పన, పాకిస్తాన్ సాగిస్తున్న ఫ్రాక్సీ యుద్ధం వంటి జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ 3వ రోజున లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక జట్టు మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో
9 వికెట్ల నష్టం.

0: దానికి 503 పరుగులు చేసింది. భారత్ తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో విజయం సాధించి రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. రెండవ టెస్టును కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తుండగా సిరీస్ను సమన్ చేయాలని శ్రీలంక లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 పూర్తి చేసుకుంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు జీవనలహరి. ఈనాటి జీవనలహరి కార్యక్రమంలో నా నట ప్రస్థానం డాక్టర్ కె వెంకటాచార్యులు గారితో పరిచయం వింటారు.
2: కావ్యేషు నాటకం రమ్యం అన్నారు మన ఆర్యులు. చతుషష్ఠి కళల్లో నాటకం చాలా గొప్పది. వివిధ కళల సమాహారం నాటకం. అటువంటి నాటక రంగంలో రాణిస్తూ జీవనాన్ని గడుపుతున్నటువంటి డాక్టర్ కొట్టే వెంకటాచార్యులు గారు

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఎస్ ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనమైతున్నాం, మీకు తెలుసాలో అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, కొన్ని దేశాల్లో ప్రజలు హెల్తీ లైఫ్ స్టైల్ తో ఉంటున్నారనమాట. మరి దానికి కారణం ఏంటి అనేటువంటి విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే నార్డిక్ కంట్రీస్ అంటే స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ ఇలాంటి దేశాల్లో హోల్ గ్రెయిన్స్, బెర్రీస్, వెజిటబుల్స్, లెగ్యూమ్స్, ఫిష్ ఇలాంటి ఆహారాలు ముఖ్యమైనవిగా తీసుకుంటారనమాట. అంతేకాకుండా వారు రోజువారీ జీవితంలో శారీరక చురుకుదనం, అలాగే బయట సమయం గడపడం, ప్రకృతితో అనుసంధానమై ఉండడం ఇలాంటి అలవాట్లకు కూడా ఇలా వీళ్లు హెల్దీగా ఉండడానికి ప్రధాన కారణాలుగా గుర్తించారు. అండ్ సింగపూర్ విషయానికి వస్తే ఆరోగ్యం అనేది కేవలం వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదండో, ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక చురుకుతనం, ప్రజారోగ్య విధానాలు, ఆరోగ్య సేవలు అలాగే ఇవన్నీ కలిసి ప్రభావం చూపుతాయి. సో ఇలా ఈ దేశం పాటిస్తున్నటువంటి సూత్రం అయితే ఇది. మరి ఆరోగ్యం కోసం ఏ దేశాలో వెళ్లాల్సిన అవసరం లేదు, మంచి అలవాట్లను మన ఇంట్లో మన ఆహారంలో మన రోజువారీ జీవితంలోకి తీసుకురావడమే ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ అని నేనంటాను. మరి మీరేమంటారు? అండ్ మీరేమనుకుంటున్నారు, మరి హెల్దీగా ఉండాలంటే ఇంకా ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి మన లైఫ్ స్టైల్లో అనేటువంటి మీకే బాగా తెలుస్తుంది కాబట్టి. సో మరి ఈట్ హెల్దీ అండ్ అలాగే స్టే ఫిట్. సో ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ. ఒక ఊరిలో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

ఆరతి, ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భర్తీ న్యూస్ హెడ్లైన్స్ తో మస్తన్వి. దేశ ప్రజలకు తపాలా శాఖ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి డాక్ సేవ యాప్, డాక్ మిత్ర యాప్లను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఢిల్లీలో ప్రారంభించారు. అలాగే 10 రాష్ట్రాల్లోని పునరుద్ధరించిన 14 పోస్టాఫీసు భవనాలను సింధియా ప్రారంభించారు. డాక్ మిత్ర యాప్ ద్వారా గ్రామీణ డాక్ సేవలు డిజిటల్గా సాధికారత సాధించి తమ పనులను మరింత సులభంగా, వేగంగా నిర్వహించవచ్చునని మంత్రి తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి కెనడా, అమెరికాలో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆడిటింగ్ పరిధిలోకి రాని వ్యాపార, వృత్తిపరమైన ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు గడువు సమీపిస్తోంది. 2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి రిటర్నులు సమర్పించేందుకు ఆగస్టు 31 తేదీ వరకు గడువు ఉందని ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. ఈ వ్యవధిలోపు రిటర్నులు సమర్పించాలని కోరింది. విశాఖలోని ఇందిరాగాంధీ జులాజికల్ పార్కులో 12 రకాల జంతువులు, పక్షులకు చెందిన మొత్తం 128 కొత్త జీవాలు జన్మనివ్వడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ప్రతి కొత్త జీవం మనలో కొత్త ఆశలు నింపుతుందని, ఒక జాతిని కాపాడమంటే ప్రకృతి సంపదను కాపాడుకోవడమేనని చెప్పారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 27 దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా సంవాద్, ఖేల్ కీ బాత్, పీఎంకే సాత్ కార్యక్రమం నిర్వహించబడుతోందని రాష్ట మై భారత్ డైరెక్టర్ ఉజ్వల్ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి వర్చువల్ ద్వారా క్రీడాకారులు యువతతో చర్చించడం జరుగుతుందని అన్నారు. క్రీడలు, ఫిట్నెస్, యువత నేతృత్వంలోని దేశ నిర్మాణం అనే జాతీయ దార్శనికతతో యువతను అనుసంధానించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యమని తెలిపారు. తిరుపతిలో 2వ రోజు అమరావతి ఛాంపియన్షిప్ రాష్టస్థాయి పోటీలు కొనసాగుతున్నాయి. అథ్లెటిక్స్, చెస్, యోగా, కబడ్డీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, బాస్కెట్బాల్, హాకీ, ఖోఖో, ఆర్చరీ క్రీడా పోటీల్లో క్రీడాకారులు పాల్గొని అద్భుతమైన ఆట తీరును ప్రదర్శిస్తున్నారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయిన మేరా యువ భారత్, మై భారత్ యువ వాలంటీర్ల కోసం దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 27, 2026 ప్రకటించింది. దేశవ్యాప్త నమోదు కార్యక్రమం నేషనల్ యూత్ కార్ప్స్ ఫ్రేమ్వర్క్ కింద జాతీయ అభివృద్ది, సామాజిక సంక్షేమ పథకాల్లో చురుగ్గా పాల్గొనడానికి యువ నాయకులకు ఒక ప్రత్యేక అవకాశం అందిస్తోంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు. Thank you.

ఎస్ ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి ఈ రోజు ధీరా ప్రోగ్రామ్ లో మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అలాగే అది మన ఇంట్లో ఉండేటువంటి ఒక అందమైన ప్రపంచం గురించి మాట్లాడుకుందాం. అదే మహిళలు. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు ఉంటారు, అంటే అమ్మమ్మ, అమ్మ, కూతురు. కానీ ఈ ముగ్గురి ఆలోచనలు, జీవితాన్ని చూసేటువంటి కోణం చాలా వేరుగా ఉంటుంది. తరాలు మారుతున్న కొద్దీ మహిళల ఆలోచనల్లో ఎలాంటి విప్లవం వచ్చింది అనే గురించి మనమైతే మాట్లాడుకుందాం ఈరోజు మన ధీర ప్రోగ్రాంలో.

మొత్తం మూడు తరాల మహిళలు అంటున్నాం కదా, మరి ఇందులో మొదటి తరానికి వస్తే మన అమ్మమ్మలు, నాయనమ్మలు, బామ్మలు, మామలు ఈ తరం అనమాట. అంటే వీళ్ళందరూ కూడా ఒక 1950s 1970s ఈ కాలానికి చెందిన. సో వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉండేదో తెలుసా? మహిళలకు, అంటే ఆ తరం మహిళలకు కుటుంబమే సర్వస్వం, ఓర్పు, సహనం, త్యాగం అనేవి వీరి ప్రధాన పదాలు. సో అలాగే మనం సినిమాల పరంగా ఉదాహరణలు చూసుకోవాలి అంటే గోరింటాకు, ముత్యాల మొగ్గు, సో ఇలాంటి సినిమాలు చూస్తే ఈ తరం అంటే మొదటి తరం వాళ్ళు మనకి చక్కగా కనిపిస్తారు అప్పట్లో ఎలా ఉండేవారు అనేది. సో అలాగే వీళ్ళ ఆలోచన విధానం కూడా ఎలా ఉండేదంటే వాళ్ళ సొంత ఇష్టాలను, కలలను ఎప్పుడూ బయటికి చెప్పుకునేవారు కాదు. భర్త సంతోషం, పిల్లల భవిష్యత్తే వారి జీవిత ఆశయంగా మెలిగేవారు. నాలుగు గోడల మధ్య ప్రపంచం అనుకున్న ఇంటిని నడపడంలో మాత్రం వీరే సూపర్గా నిర్వహించేవారు అన్నమాట. సో ఇలా ఉండేవారు మొదటి తరం మన అమ్మమ్మలు, నాన్నమ్మలు వీళ్ళందరూ అనమాట. అలాగే ఈ తరం వాళ్ళకి నా కోసం, నా ఇష్టం అనేటువంటి పదాలే లేవు. వాళ్ళలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. సో ఉమ్మడి కుటుంబాల భారాన్ని మోస్తూ ఎంతటి కష్టాన్నైనా చిన్న చిరునవ్వుతో దాచేసుకునేవారు. భర్తే దైవం, పిల్లలే సర్వస్వం అనమాట. అలాగే వీళ్ళకి సమస్య వస్తే బయట పెట్టుకోవడం తెలీదు, సర్దుకుపోవడమే తెలుసు. ఆర్థిక స్వేచ్ఛ లేకపోయినా ఇంట్లో వారందరినీ కూడా ఒకే తాటిపై నడిపించేటువంటి ఒక సైలెంట్ లీడర్షిప్ వీరిది అని చెప్పొచ్చు. మరి నెక్స్ట్ తరాల వాళ్ళు ఎలా ఉన్నారు, మరి ఈ మార్పులు దేనికి సంకేతం అనేటువంటి విషయాల గురించి కూడా మనమైతే మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత అండి, ప్రతి మీ అందరి కోసం కార్తీక దీపం ఈ చిత్రం నుంచి ఒక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: తీర ప్రాంతాల పరిరక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట యువజన క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే జనవరిలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. రాష్ట లోకాయుక్తగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. తీర ప్రాంతాలకు సహజ రక్షణ కవచం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందులో భాగంగా తాటివనాల ఏర్పాటు ప్రక్రియకు అటవీశాఖ శ్రీకారం చుట్టిందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమంలో రెండవ దశలో తాటివనాలను అభివృద్ది చేయనున్నామని, తుఫాన్లు తీవ్ర గాలుల సమయంలో తాటి చెట్లు సహజ గాలి నిరోధక వ్యవస్థగా పనిచేసి తీర ప్రాంత గ్రామాలకు రక్షణ కల్పిస్తాయని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా తీర ప్రాంతం వెంబడి 5499 హెక్టార్లలో తాటివనాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. స్థానిక ప్రజలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పవన్ కళ్యాణ్ కోరారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట యువజన క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. 10060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ 2026ను ప్రభుత్వం విడుదల చేసిందని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. 4 దశల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నామని, సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని తెలిపారు. గ్రూప్ 1 గ్రూప్ 2తో పోలీసు, ఫైర్, జైళ్లు, అటవీ, పశుసంవర్ధక, ఎక్సైజ్, ఇంజనీరింగ్, విద్యుత్ తదితర శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలను gov.ap.gov.in వెబ్సైట్లో తెలిపారు. వచ్చే జనవరిలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాజధాని అమరావతిలో పర్యటించిన మంత్రి క్వాంటమ్ కంప్యూటింగ్ భవన నిర్మాణ పనులను ఈరోజు పరిశీలించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ జర్మన్ సాంకేతికతతో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాజధాని అమరావతిని నాలెడ్జ్ హబ్గా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఈ రాష్ట్రంలో దీని ఒక నాలెడ్జ్ హబ్ గా చేయాలని, క్వాంటమ్ కంప్యూటర్ ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి దీని ఒక క్వాంటమ్ వ్యాలీగా దీని నామకరణం చేయడం జరిగింది. దానికి సంబంధించి 45216 చదరపు అడుగుల్లో బిల్డింగ్ ఎంతో వేగవంతంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. భూమి నుంచి వెలువడే సిస్మిక్ శబ్దాలు, పరిసర ప్రాంతాల్లో వచ్చే ట్రాఫిక్ శబ్దాలను తాకుండా జర్మన్ టెక్నాలజీ దీన్ని రూపొందిస్తున్నారు. ఎలక్ట్రిసిటీ నిరంతరంగా ఉండటం కోసంగా డ్యూయల్ యాక్టివ్ ఫీడల్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటర్ ని యూజ్ చేసేది ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు, వాటిలో మన ఆంధ్రప్రదేశ్ కూడా నెంబర్ 1 కాబోతుంది.
0: పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు సూచించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మంత్రి ఈరోజు ఆకస్మికంగా పర్యటించి ప్రధాన రహదారులపై పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న చెత్త సేకరణ పనులను పరిశీలించిన మంత్రి పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మిగనూరులో ఎప్పటికప్పుడు

0: శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట లోకాయుక్తగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ జస్టిస్ మల్లికార్జునరావుతో లోకాయుక్తగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎంకే సాత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మై భారత్ రాష్ట డైరెక్టర్ ఉజ్వల్ తెలిపారు. విజయవాడలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం విధానంలో క్రీడాకారులు యువతతో సంభాషిస్తారని తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వం, స్వచ్ఛంద సేవ, దేశ నిర్మాణంతో యువతను అనుసంధానించేందుకు ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని ఉజ్వల్ తెలుపుతూ,
1: 27 ఆగస్టున ఖేలో యువ సంవాద్ అనే ప్రోగ్రాం జరగబడుతుంది. అందులో ప్రధానమంత్రి మోడీ గారు యువతతో డైరెక్ట్ గా లైవ్ లో ఇంటరాక్ట్ అవుతారు. ఒక 17 లొకేషన్స్ ఆంధ్రప్రదేశ్ లో 2-way లాగా, అంటే మనం స్క్రీన్ వాళ్ళకి కనపడుతుంది. మెయిన్లీ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 2036 ఒలింపిక్స్ కి ఎలా మనం ముందుకు వెళ్ళాలి అని యువత యొక్క ఒపీనియన్, వాళ్ళ యొక్క భావాల్ని తెలుసుకోవాలని చెప్పి మోడీ గారు ఈ ముఖ్యమైన ప్రోగ్రాం చేస్తున్నాము. సో అందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ చేయాలి.
0: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేరా ఒక ప్రకటనలో సూచించారు. వాట్సాప్ లో ప్రచారమవుతున్న ఎన్నికల తేదీలు అవాస్తవమని స్పష్టం చేశారు. అసత్య సమాచారాన్ని ప్రచారం చేసేవారిపై సైబర్ చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల షెడ్యూల్పై అధికారిక సమాచారాన్ని మీడియా ద్వారా వెల్లడిస్తామని, అప్పటి వరకు సామాజిక మాధ్యమాలలో జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. రాష్ట ప్రభుత్వం నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అనుగుణంగా విశాఖపట్నం మహానగరపాలక సంస్థను విస్తృతం చేయాలని భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపు విశాఖ మహానగరపాలక సంస్థలో వార్డులను పెంచాలని, మరికొన్ని మండలాలను విలీనం చేయాలని కోరుతూ,
2: విశాఖపట్నం సంబంధించి ఒక రెండు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, వార్డ్స్ డీలిమిటేషన్. ఏదైతే మనకున్న ఎగ్జిస్టింగ్ 98 వార్డ్స్ ఉన్నాయో ఆ 98 వార్డ్స్ నుంచి 120 చేయాలనే ఒక ప్రతిపాదన ఆల్రెడీ దాని మీద క్షేత్రస్థాయిలో కూడా వర్క్ కూడా చేయడం జరిగింది. రెండోది, పక్కన ఉన్న 4 మండలాలు, భీమిలి నియోజకవర్గంలో 3 మండలాలు, అలాగే పెందుత్తు నియోజకవర్గంలో 1 మండలం, మొత్తం 4 మండలాలు కూడా ఈ గ్రేటర్ వైజాగ్ లో విలీనం చేయాలనే ప్రతిపాదన కూడా ఒకటి. కాకపోతే దీన్ని ఎలా కలపాలి, ఏంటి దానికి టెక్నికల్ గా ఉన్న ఇబ్బందులు ఏంటి, వాటిని ఎట్లా ఓవర్కమ్ కావాలి దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతా ఉంది.
0: పాఠశాలల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఉత్తమ విధానాలను ప్రోత్సహించే స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ SHVR కార్యక్రమాన్ని ఈ నెల 1వ తేదీ నుంచి కేంద్ర విద్యాశాఖ ప్రారంభించింది. కేంద్ర విద్యాశాఖలోని పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు చేస్తుంది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో అర్హత కలిగిన పాఠశాలలు పాల్గొనేలా కేంద్ర రాష్ట ప్రభుత్వ విభాగాలు విస్తృత ప్రచారం నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ కోరింది. పాఠశాలల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన నీరు, సురక్షిత వాతావరణం, నిర్వహణ, పర్యావరణ సుస్థిరత వంటి అంశాల్లో ఉత్తమ విధానాలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా టీబీ ముక్తు భారత్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని జిల్లా క్షయ నివారణ అధికారి ఖాదర్ వలీ కోరారు. నెల్లూరు నగరంలో క్షయవ్యాధి నివారణపై వివిధ శాఖల ఉద్యోగులతో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమాపేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఖాదర్ వలీ మాట్లాడుతూ, గ్రామస్థాయిలో క్షయవ్యాధి నివారణ కార్యక్రమాలను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. క్షయవ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వ్యాధి నిర్దారణ అయిన వెంటనే వారికి అవసరమైన చికిత్స పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు.

ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తీర ప్రాంతాల పరిరక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట యువజన క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: FM 101.3.

మీరా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నామండి. అలాగే మరి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మూడు తరాల ఆడవాళ్ళ ఆలోచన విధానాల్లో ఉన్నటువంటి మార్పుల గురించి మనమైతే తెలుసుకుంటున్నాం. అండ్ సెకండ్ అంటే రెండవ తరం గురించి చెప్పాలంటే మన అమ్మల తరం అనమాట, అంటే 1980s 2000s ఈ కాలం వాళ్ళు. వీళ్ళందరూ ఇదంటే ఒక ట్రాన్సిషనల్ ఫేస్ అని చెప్పుకోవచ్చు, చదువుకుంటేనే గుర్తింపు వస్తుందని గ్రహించినటువంటి తరం. వీరిలో చాలా మంది ఉద్యోగం చేయాలా వద్దా అంటూ కూడా ఆలోచిస్తూ ఆగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఫైనల్లీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అలా ఇంటి బాధ్యతలు, వంట పని, పిల్లల చదువు అన్నీ తామే చూసుకోలేనటువంటి ఒత్తిడి కూడా వీరిపై ఉండేదన్నమాట. నలుగురు ఏమనుకుంటారు అనేటువంటి భయం వీళ్ళని ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేది. సో దీనివల్ల పాత పద్ధతుల్లో పూర్తిగా ఇమడిపోలేక, అలాగే ఇప్పుడు రాబోయే కొత్త తరానికి వాళ్ళని వాళ్ళు మార్చుకుంటూ ఇలా మధ్యలో నలిగిపోయినటువంటి తరం వీళ్ళు అని చెప్పుకోవచ్చు. సో ఇలా అండ్ అలాగే మరి నెక్స్ట్ జనరేషన్ ఇక నెక్స్ట్ జనరేషన్

అనమాట. సో 2010s నుంచి ఇక ప్రజెంట్ ఈ తరం మహిళల్లో చాలా స్పష్టత, క్లారిటీ అయితే ఉన్నవారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చదువు పరంగా, కెరీర్ పరంగా, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వీరికి ఇవన్నీ లభించడం వల్ల వీళ్ళ ఆలోచనల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పు అయితే వచ్చింది. పెళ్లి లేదా కెరీర్ ఏదైనా సరే నిర్ణయం మాత్రం వాళ్ళదే అయి ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే వీరు బంధాలను గౌరవిస్తారు అండ్ ఆత్మగౌరవాన్ని మాత్రం తాకట్టు పెట్టడానికి అసలు ఒప్పుకోరు అనమాట. సెల్ఫ్ రెస్పెక్ట్ ని మాత్రం అసలు కోల్పోరు. సమస్య వస్తే మౌనంగా ఏడవడం కాకుండా తిరిగి ప్రశ్నించడం వీరి నైజం అని చెప్పచ్చు. అలాగే మెంటల్ హెల్త్ అలాగే ఫ్యాషన్ కి కూడా సమాన ప్రాధాన్యతలు వీళ్ళు, అంటే ఈ తరం యువతి యువతులు ఇస్తున్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. సో అండ్ ఇంకా మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

సంప్రదాయాలను ఎలా కాపాడుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాలను తమ అనుభవాల ద్వారా నేర్పుతారు. ఒకప్పుడు వంటగదిలో అమ్మమ్మ నేర్పిన చిన్న చిట్కా ఈరోజు మనవరాలి ఫోన్లో వీడియో తీసి భద్రపరచుకోవచ్చు. ఒకప్పుడు ఉత్తరాల్లో రాసిన భావాలు ఇప్పుడు మెసేజెస్గా మారచ్చు. ఒకప్పుడు అమ్మమ్మ చెప్పిన కథలు ఇప్పుడు పుస్తకాలుగా, పాడ్కాస్ట్లుగా, వీడియోలుగా మారచ్చు. కానీ జ్ఞానాన్ని అందించే విధానం మాత్రమే మారింది, జ్ఞానం విలువ మాత్రం మారలేదు. ఇలా ప్రతి తరం నుంచి వచ్చే ప్రతిదీ అలాగే కొనసాగించాల్సిన అవసరం లేదు. మంచి సాంప్రదాయాలను కాపాడుకుంటూనే కాలానికి సరిపోని విషయాలను కూడా మార్చుకోవడం చాలా అవసరం. అమ్మమ్మ తన మనవరాలికి అనుభవాన్ని ఇస్తుంది, మనవరాలు అమ్మమ్మకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఇలా చూస్తే ఇది జస్ట్ జ్ఞానాన్ని ట్రాన్స్ఫర్ చేయడం మాత్రమే కాదండి, రెండు తరాల మధ్య జరిగే అందమైన పరస్పర ప్రయాణం కూడా అవ్వచ్చు. సో మరి మీ అమ్మమ్మ మీకు నేర్పిన పాఠం ఏదైనా, వంటకం ఏదైనా కావచ్చు, లేదా ఇంకేదైనా సరే, అది ఒక జీవన పాఠం కావచ్చని గుర్తుంచుకోండి. అలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలే మన కుటుంబాల కథలను, మన సంస్కృతిని, మన తరాలను కలిపి ఉంచుతుందని మర్చిపోకండి. సో ఇది ఇవాళ మన ధీర ప్రోగ్రామ్ అండి. ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎంపై.

ఎస్ వింటున్నారు ధీరా ప్రోగ్రామ్. సో మరి అమ్మమ్మలు వాళ్ళ మనవరాళ్లకు లేదా మనవాళ్లకు కేవలం కథలు మాత్రమే చెప్పరండి. కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి, కష్టాల్లో ఎలా నిలబడాలి, మనుషులతో ఎలా మెలగాలి, డబ్బును ఎలా పొదుపు చేయాలి,

0: బాడీ మాత్రం బేషుగ్గా కనబడుతుంది, టైర్లు మాత్రం రిటైర్ అయిపోయాయండి.
1: అడపాదడప గాలి కొడితే సరిపోతుంది, మారుతిలాగా మబ్బుల్లో పరుగెడుతుంది.

0: బాగున్నాయో ఈ ముసలాయన, వచ్చేది మగ పెళ్లి వారు, కబుర్లు ఆడుతూ కూర్చోక ఈ కండువా వేసుకుని వీధిలోకి ఎదురెళ్ళు.
1: అన్ని ఏర్పాట్లు చేసేనే ముసలి, అయినా ఏది ఇంకా రాందే.

0: బాబాయ్ కుర్రాడు కాస్త తొందరపడుతున్నాడు, అమ్మాయిని పిలిపించండి. వధువు వస్తున్నది.
1: వధువు కాదు, అదేదో వింత వస్తువు.
0: బాబాయ్ నీ పీసల సైడ్కు పెట్టి అమ్మాయిని తీసుకురండి. వధువు వస్తున్నది.
1: కొంచెం ఏజ్డ్గా ఉన్నట్టుంది.
2: సమయం 2 గంటలుగా వస్తుంది. మరికొద్దిసేపట్లో ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లలిత గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: కంటిని తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6

0: సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో ముందుగా ఆటలాడుకోరా గోపాల, ఎస్ వరలక్ష్మి ఆలపించిన లలిత గీతం వింటారు.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్జ్ బై విత్ యు రాజీ సమత. అండ్ మరి సమయం చూసుకుంటే 2:32 అయితే అయిపోయింది అనమాట. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము సందడి సందడి ప్రోగ్రామ్ లోకి. సో మరి ఈ రోజు మన సందడి సందడి ప్రోగ్రామ్ లో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. మరి క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. మనం గాలి పీల్చుకుంటూ ఉంటాం కదా ప్రతిరోజు, అయితే మనం గాలి పీల్చుకున్నప్పుడు యాక్చువల్గా లంగ్స్ లోకి కదా గాలి వెళుతుంది, అప్పుడు చెస్ట్ పార్ట్ ఉబ్బినట్టు అవ్వాలి, కానీ పొట్టెందుకు పైకి వస్తుంది? ఈ డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? సో మరి ఒకవేళ ఆ డౌట్ వస్తే దానికి ఆన్సర్ కూడా తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే మరి నాకు కూడా వాట్సాప్ చేసేయండి 0866-24-888-14 ఈ వాట్సాప్ నెంబర్కి. మరి క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, మనం గాలి పీల్చుకున్నప్పుడు పొట్ట ఎందుకు ఉబ్బినట్లుగా కనిపిస్తుంది? మరి ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం అల్లరి మొగుడు ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అలాగే చిత్ర గారి వాయిస్ లో ఎంఎం కీరవాణి గారు లిరిక్స్ అందించినటువంటి ఈ అద్భుతమైన పాట అయితే వింటూ మరి మీరు కూడా ఆన్సర్స్ సెండ్ చేస్తూ ఉండండి.

0: विविध भारती FM 101.3।
1: ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఎస్, మరి మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి మనం గాలి పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తుల్లో కదా గాలి వెళ్తుంది, మరి మన పొట్టు ఎందుకు ఉబ్బినట్లుగా కనిపిస్తుంది అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం లెజర్స్ పంపించినటువంటి ఆన్సర్స్ ఏంటి అనేది. సో శ్యామ్ గారు కల్లూరు నుంచి వాళ్ళ అమ్మమ్మ గారు నేర్పించినటువంటి ఒక మంచి వంటకం గురించి చెప్తే మనకి షేర్ చేశారనమాట. సూపర్ అండి. అండ్ ఎస్, ధీరా ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకున్నాం దాని గురించి. అండ్ అలాగే మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభానవ్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు వెల్కమ్ టు సందడి సందడి అంటూ పంపించారు. అలాగే ఏకలవ్య నగర్ రంగారెడ్డి జిల్లా నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల గారు సో వీరు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ అలాగే బాగున్నారా మేడం అంటూ నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజీ సక్కుబాయి గారు పంపించారనమాట మూసాపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి. అండ్ అలాగే పెడన్న జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే నిఖిల్ గారు పంపించారు ఎస్ కరెక్ట్ ఆన్సర్. అలాగే సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి టౌన్ అన్నమయ్య జిల్లా నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారనమాట. ఓకే, అలాగే రాజర్ నుంచి జయన్న గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అక్కరపాక నుండి రమా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి నీలేంద్ర హరిణి గారు పంపించారు ఆన్సర్, బట్ కాదండి. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే మీ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి, థ్యాంక్ యూ అంటూ పురుషోత్తమ్ గారు సిద్ధేశ్వర కొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా మాధవి ఆంజనేయులు గారు భూటాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు మండలం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి హాయ్ హలో సమత గారు అంటూ సందడి చేయడానికి రెడీ అంటున్నారు. ఓకే, అలాగే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే కిషోర్ గారు నంద్యాల నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మూసాపేట్ నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఆన్సర్, బట్ కాదు. సో మరి తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో.

సో మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే, యాక్చువల్గా మనం గాలి పీల్చుకునేటువంటి ఊపిరితిత్తులు ఏవైతే ఉంటాయో, సో ఊపిరితిత్తుల కింద డయాఫ్రమ్ అనేది ఉంటుందన్నమాట. సో కరెక్ట్గా అది కూడా ఒక చదునైన కండరం. సో శ్వాస తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది గాలిని ఊపిరితిత్తుల్లో లాగడానికి కిందకి కదులుతుంది. సో ఈ చర్య వల్ల ఏమవుతుంది, కడుపులో ఉన్నటువంటి అంటే కడుపులో ఉన్నటువంటి పదార్థాలను కిందకు నెడుతుందన్నమాట. అలా అంతర్లీనంగా కడుపు ఉబ్బరం ఉంటే ఈ కదలికను వాపును మరింత స్పష్టంగా కనిపించేలా చేస్తుందన్నమాట. సో అది అలాగా అంటే మనం ఇన్హేల్ చేసినప్పుడు డయాఫ్రమ్ అనేది ఏదైతే మన లంగ్స్ కింద ఉందో అది కిందకి కదులుతుందన్నమాట. సో దానివల్ల పొట్టలో ఉన్న అవయవాలపై ఒత్తిడి పడుతుంది, అందుకే పొట్ట కొద్దిగా ముందుకు వచ్చినట్లు మనకి కనిపిస్తుంది. సో అదనమాట రీజన్. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, చూసేద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో. మనకందరికీ తెలుసు రక్తం ఎరుపు రంగులో ఉంటుందని, కానీ ఎప్పుడైనా మీ చేతులకి కాళ్ళకి చూసుకున్నారా, మీరు ఇలా చూసినప్పుడు మనకి లోపల నర్వ్స్ వెయిన్స్ కనిపిస్తుంటాయి కదా, ఆ వెయిన్స్ బ్లూ కలర్లో గ్రీన్ కలర్లో కనిపిస్తుంటాయి, ఎందుకంటారు? వచ్చిందా డౌట్ ఎవరికైనా మీకు? సో మరి రాకపోతే ఇప్పుడు నేను ఇంకా డౌట్ రేస్ చేశాను కాబట్టి ఆలోచించి మరి ఎందుకు అయి ఉంటుంది అనేది బాగా ఆలోచించి నాకైతే ఆన్సర్ పంపించండి 0866-24-8814 ఈ వాట్సాప్ నెంబర్కి. క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, మనకి రక్తం ఎర్రగా ఉంటుంది కానీ శరీరంలో ఉన్నటువంటి నరాలు మాత్రం ఎందుకని నీలంగా ఆకుపచ్చగా కనిపిస్తాయి? సో ఇదన్నమాట క్వశ్చన్. మరి

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్‌లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. భద్రతా నిర్వహణాపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని ఇకపై ఏడాదికి ఒకసారైనా విమాన పైలట్లకు డోప్ టెస్టులు నిర్వహించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు

ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో పురపాలక పట్టణాభివృద్ది మంత్రి నారాయణతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా బెటర్ ఇన్ఫ్రాస్టక్చర్ ప్లానింగ్, సస్టైనబుల్ సిటీస్ అభివృద్దిపై చర్చించినట్లు నారాయణ చెప్పారు. వేమూరు నియోజకవర్గానికి చెందిన 5 లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 7,77,260 ఆర్థిక సాయం ఎల్ఓసీ పత్రాలను గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఈరోజు అందజేశారు. జీ కొండూరు నుంచి కొత్తూరు వరకు 900 మీటర్ల పొడవున రాష్ట గ్రామీణ రహదారుల బలోపేత ప్రాజెక్టు నుంచి మంజూరైన 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన రహదారి నిర్మాణ పనులకు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఈరోజు శంకుస్థాపన చేశారు. పోలింగ్ కేంద్రాలలో అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి అధికారులను ఆదేశించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27 దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా సంవాద్ యువ కనెక్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా మేరా భారత్ యువజన అధికారి నమ్మల కృష్ణ తెలిపారు. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల నిధులను పూర్తిస్థాయిలో వెచ్చిస్తూ వార్డులలో మౌలిక వసతులు కల్పిస్తోందని, ఆదోని పట్టణంలో అన్ని వార్డులను అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఒక ప్రకటనలో తెలిపారు. హెడ్స్పార్క్ ధరించేందుకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా వస్త్రధారణ విషయంలో విద్యాసంస్థలు నిర్దేశించిన నియమాలను విద్యార్థి తన వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా మార్చుకునే వీలు లేదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. విజయవాడ వేదికగా మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలం జరుగుతుంది. ఇందులో భాగంగా బ్యాటర్ నీరగట్టు అనుషను 2.10 లక్షలకు అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టు తీసుకుంది. దులీప్ ట్రోఫీ 2026 తొలి క్వార్టర్ ఫైనల్లో ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ నేతృత్వంలోని ఈస్ట్ జోన్ జట్టు నార్త్ ఈస్ట్ జోన్పై 210 పరుగుల తేడాతో విజయం సాధించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
4: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
5: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
4: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
5: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనమైతే సెకండ్ క్వశ్చన్ కూడా నేను అడిగాను కదా, సందడి సందడి ప్రోగ్రామ్ లో ఎండ్ చూసేద్దాం. రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు అంటే భాస్కర్ గారు పెడన్ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే ముసాపేట మహబూనర్ నుంచి నరేష్ పంపిస్తున్నారు. ఓకే కాదండి, బట్ పెద్ద కాకాని నుంచి పద్మశేఖర్ వెల్కమ్ టు సందడే సందడి అంటూ పంపించారు. అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబానో జైనుద్దీన్ గారు నిజామాబాద్ నుండి పంపించారు.

ఓకే, ఇందాక క్వశ్చన్ కి ఆన్సర్. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పల్ రాజు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే రాజుల నుండి జయన్ నగర్ రైట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి నీలేంద్ర హరిణి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుండి షేక్ తబలా మస్తాన్ బాషా అలాగే కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నున్న నుండి శోభారాణి గారు, రంగారావు గారు, చాందిని సాగర్, అవినాష్, రియాన్, శుత్విక రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే సంధ్య గారు అనంతపురం నుంచి పంపించారు, కాదండి బట్ ఓకే. కుస్మ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే విజయ ప్రకాష్ గారు గుందకల్ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే జయరామ్ గారు పుది 10 పుట్ల బయలు పాకాల మండలం నుంచి పంపించారు, వెల్కమ్ టు సందడి సందడి అంటూ. అలాగే సుబ్బారెడ్డి గారు శివాజీ నగర్ మదనపల్లి టౌన్ అన్నమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు మచిలీపట్నం నుంచి. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే శ్యామ్ గారు కల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తిరుపతి తల్లంపాడు నుంచి రైట్ ఆన్సర్. అలాగే ప్రదీప్ గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు ఆన్సర్. ఓకే. అండ్ అలాగే కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, సో ఇందాక క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు. అలాగే కిషోర్ గారు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఎర్రమల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల గారు కరెక్ట్ ఆన్సర్. ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి కీర్తి రాజ్ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నూతి సత్యానంద్ గారు హయత్ నగర్ నుంచి పంపించారు, ప్రశ్న లేదంటే. ఓకే, సో మరి రైట్ ఆన్సర్ ఏంటో కూడా తెలుసుకుందాం.

సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మనకి బ్లడ్ రెడ్ గానే ఉంటుంది. కానీ ఏంటి అంటే మనకి ఎందుకని నరాలు అలా నీలంగా ఆకుపచ్చగా కనిపిస్తాయి అంటే చర్మం అలాగే లైట్ అబ్జార్ప్షన్ అండ్ రిఫ్లెక్షన్ వల్ల ఇవి నీలంగా అలాగే ఆకుపచ్చగా కనిపిస్తాయన్నమాట. సో అది మరి సంగతి. అండ్ చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ ఆల్మోస్ట్ అందరు లిజినెస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లైట్ అబ్జార్ప్షన్ రిఫ్లెక్షన్, సో మన స్కిన్ కి లైట్ కి మధ్య జరిగేటువంటి అబ్జార్ప్షన్ రిఫ్లెక్షన్ కారణాల వల్ల మనకి ఆ నర్వ్స్ అనేవి ఆ కలర్ లో కనిపిస్తాయి అన్నమాట.

0: ఎస్, మరి మన సందడే సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. అదేంటంటే, మనం ఎక్కువసేపు ఒకే చోట చూసామనుకోండి, మన కళ్ళల్లోంచి ఎందుకు నీళ్లు వస్తాయి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఎక్కువసేపు ఒకే చోట చూస్తే కళ్ళల్లోంచి నీళ్లు ఎందుకు వస్తాయి? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: भारती एफएम 101.3 ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు.

0: అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వీర్భారతి ట్యూన్ చేయి.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: FM 101.3.

మరి మనమైతే ఉన్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగాను కదా, మరి ఎక్కువసేపు ఒకే చోట చూడడం వల్ల కళ్ళల్లో ఎందుకు నీళ్లు వస్తాయి అనేటువంటి క్వశ్చన్ అయితే అడిగాను. అండ్ మరి చూసేద్దాం మన లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్. అయితే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు ప్రశ్న వినలేదంటున్నారు, నో ప్రాబ్లం. అలాగే శ్యామ్ గారు కల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, మూసాపేట మహబూబ్నగర్ నుంచి నరేష్ పంపించారు మెసి విజయ. ఓకే, అలాగే మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారు. ఓకే, రాజుల నుండి జయన్న గారు ఆన్సర్ పంపించారు. ఓకే అండి. అలాగే పెడన జోగానంతోకాల నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే ప్రదీప్ గారు కర్నూలు నుంచి ఓకే రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే కీర్తి రాజ్ కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఎండింగ్ ఆ కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ఎండి సిద్ధిక్ విజయవాడ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు, సూపర్. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఈ రోజు మంచి పాటలు వస్తున్నాయి అంటున్నారు, రోజు మంచి పాటలే వస్తాయండి. ఓకే ఎనివే థ్యాంక్ యూ. అలాగే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ గారు పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. అలాగే తను బ్రహ్మాయ్ గారు కర్నూలు నుంచి ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే బి మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు తిరుపతి జిల్లా నుంచి ఓకే ఆన్సర్ పంపించారు. అండ్ కిషోర్ గారు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్, సంధ్య అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ఎర్రమల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి ఎస్ సూపర్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ ఇంకా గౌస్ గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే అందరికీ కూడా పంపించారు శుభోదయం, సారీ సందడి సందడికి స్వాగతం అంటూ రామళ్లకోట నుండి దుబాయ్ భాషా గారు, అబ్దుల్ మన్నాన్, ముబీన్ బేగం అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, అలాగే సేవదాసు రెడ్డి గారు అలాగే కుటుంబ సభ్యులు దాసరిపాలెం నుంచి గుంటూరు జిల్లా నుంచి ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే ఓకే 90 సాంగ్స్ విని అదృష్టం కలుగుతుంది అంటున్నారు, ఎస్. అండ్ అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుండి షేక్ తబలా మస్తాన్ అండ్ భాషా అండ్ ఫ్రాన్స్ కానీ పంపించారు ఆన్సర్, ఓకే. అలాగే నూనె నుండి శోభారాణి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకీరాజు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. పెడన జోగానంద్ర కాల్ నుండి అప్పలరాజ్ గారు. అండ్ అలాగే ఢిల్లీ వెంకటేష్ శ్యామ్లా గారు సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు రైట్ ఆన్సర్ ఓకే పంపించారు, లతా గారు ఉయ్యూరు నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో.

ఎస్, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మన కళ్ళ మీద ఒక సన్నటి నీటి తెరలాగా ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా. సో మనం ఎక్కువసేపు అలా ఒకే చోట చూసినప్పుడు ఏమవుతుందంటే కనురెప్పలు అనేది కొట్టుకోవడం తగ్గుతుంది, కాబట్టి దీనివల్ల కళ్ళు పొడి బారినట్లు అవుతాయన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఆ కంటి పైన ఉండేటువంటి పల్చటి నీటి తెర ఆవిరైపోయి అప్పుడు కార్నియాలో ఉన్నటువంటి, అంటే మన కంటిలో ఉన్నటువంటి కార్నియాలో ఉన్నటువంటి నరాలు బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తాయి, ఇక్కడ వాటర్ లేవు వాటర్ లేవు అని. సో దానివల్ల ఈ రిఫ్లెక్సెస్ వల్ల బ్రెయిన్ మన కళ్ళలో ఎక్కువ వాటర్ వచ్చేలాగా పంపిస్తుంది అనమాట. సో దానివల్ల మనకి కళ్ళు నీళ్లు అలా వస్తాయన్నమాట, కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. అండ్ ఎస్, ఇది అనమాట ఆన్సర్ అయితే. అలాగే గడ్డ మంగయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి పంపించారు ఆన్సర్, ఓకే. విజయ పరమేష్ గుంతకల్ నుంచి ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో కూడా తెలుసుకుందాం.

మన దేశంలో ఒక స్టేట్లో ఒక ప్రాంతంలో టీ స్టాల్ ఉందన్నమాట. సో ఆ టీ స్టాల్లో కనుక మీరు జోక్ చెప్పి నవ్విస్తే మీకు ఛాయ్ ఫ్రీగా ఇస్తారట. ఇంతకీ ఎక్కడ? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. జోక్ చెప్పి నవ్విస్తే ఫ్రీగా ఛాయ్ ఇచ్చేటువంటి టీ స్టాల్ ఎక్కడ ఉంది? సో మన దేశంలోనే ఉంది, మరి ఎక్కడుందో కరెక్ట్గా ఆలోచించి మరి నాకు ఆన్సర్ అయితే పంపించేసేయండి. 0866244884 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ విజయేంద్ర వర్మ, ఉదిత్ నారాయణ చిత్ర గారి వాయిస్లో వేటూరి గారు లిరిక్స్ అందించినటువంటి సాంగ్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది.

0: भारती FM 101.3 లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోని ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఇంటినారు వివిధ భారతి FM 101.3.

మరి సందడి సందడి ప్రోగ్రామ్ లో నేనైతే నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేశాను కదా, మరి జోక్ చెప్పి నవ్విస్తే ఛాయ్ ఫ్రీగా ఇచ్చేటువంటి టీ స్టాల్ ఏ ప్రాంతంలో ఉంది అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం మన లిసనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి పంపించారు ఆన్సర్, ఓకే. అలాగే శ్యామ్ గారు కల్లూరు నుంచి, ప్రశ్నలు బాగున్నాయి, ఆసక్తికరంగా తెలియని విషయాలు తెలుసుకుందాం, అలాగే పాటలు కూడా సూపర్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు, చాలా దగ్గరగా వచ్చారు, ఓకే. అలాగే రాజుల నుంచి జయన్ నగర్ పంపించారు ఆన్సర్ కాదండి, లతా గారు ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్, పెడన జోగానంద్ర కాలనీ నుండి పంపించారు అప్పలరాజు గారు, బట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పెడ నుంచి పంపించారు ఆన్సర్, ఓకే. అలాగే నున్ను నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఆన్సర్. అలాగే రామళ్ళకోట నుండి దుబాయ్ భాష, అబ్దుల్ మన్నాన్, మిన్నత్ బేగం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, ఓకే. అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి విజిలీ వెంకటేష్, శ్యామ్ల గారు, ఏంటండి మీకు ఆన్సర్ అప్పలరాజు గారు పంపించారా, ఓకే. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు, ఓకే ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు తమిళ, ఓకే. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కురుమూర్తి కొల్లాపూర్ నుంచి, కాశీపురం నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుసుమ గారు అంబటి నగర్ నుంచి ఆన్సర్ పంపించారు, బట్ స్టార్ట్ అయితే ఒక స్టేట్ లో చేశారు, బట్ ఇనిషియల్ గా అలా స్టార్ట్ చేసిన తర్వాత చాలా స్టేట్స్ లో స్ప్రెడ్ అయిపోయింది, ఓకే. అండ్ అలాగే అనంతపురం నుంచి గౌస్కర్ పంపించారు ఆన్సర్. అలాగే మస్తాన్ అండ్ ఫ్యామిలీ నాగర్కోయిల్ నుంచి పంపించారు, ఓకే. అలాగే మధుప్రసాద్ గారు తలంపాడు నుంచి పంపించారు, తిరుపతి నుంచి కాదండి. అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు గారు పంపించారు ఆన్సర్, ఓకే. అండ్ అలాగే ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు ఆన్సర్, ఓకే. అండ్ అలాగే కిషోర్ గారు నంద్యాల నుంచి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి, అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. భారతదేశంలో

ఆస్టిన్ నగరానికి ఏక్ జోక్ సునావో, చాయ్ ఫ్రీ పావో అంటూ, లేదు బట్ ఓకే. రాజశేఖర్ రాజు గారు బీవీ నగర్ నెల్లూరు నుండి పంపించారు ఆన్సర్ అయితే ఓకే. మూసాపేట మహబూబ్నగర్ నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ గారు సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ అంటూ పంపించారు. అండ్ అలాగే ఓకే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు శ్యామ్ గారు కల్లూరు నుంచి, సూపర్. అలాగే చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి పంపించారు ఆన్సర్ ఓకే. అండ్ నరేష్ గారు మూసాపేట్ నుంచి పంపించారు ఆన్సర్ అయితే కాదండి బట్ ఓకే. సో నో ప్రాబ్లం. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో.

సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే తమిళనాడు అనమాట. సో ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే తమిళనాడులోనే, అండ్ ఆ తర్వాత చాలా స్టేట్స్ కి అలా అది అంటే ఇదైతే స్ప్రెడ్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కువగా క్యాష్ ఐ మీన్ సారీ ఈ టీ స్టాల్స్ దగ్గరే కూర్చొని మాట్లాడుకుంటుంటారు కదా రాజకీయాల గురించి కానీ, లేకపోతే గొడవపడుతుంటారు. సో ఈ ఉద్రిక్తతను వాదనలు తగ్గించడానికి, కస్టమర్లు సరదాగా నవ్వుకోవడానికి ఒక మంచి జోక్ చెప్పండి, చాయ్ ఫ్రీగా తీసుకోండి అనేటువంటి ఒక సరదా ఆఫర్ను తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని స్థానిక హోటల్స్లో అలాగే స్టార్ట్ చేశారనమాట. సో తమిళనాడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాత ఇది మెల్లిగా వేరే స్టేట్స్ కూడా స్ప్రెడ్ అయింది, అలాగే గుజరాత్లో ఉంది, ఇంకా చాలా ప్లేసెస్లో కూడా ఉన్నాయి. అలా చూసుకుంటే మరి మిగతా ఆన్సర్స్ అన్ని కూడా కరెక్టే అని అనుకోవచ్చు. సో మరి మన లాస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం మన సందడి సందడిలో. బయట చలిగా ఉన్నప్పుడు వెంటనే మన బాడీ టెంపరేచర్ అడ్జస్ట్ అయిపోతుంది, కాస్త వెచ్చగా అయిపోతుంది కదండి. సో ఇలాగా బయట టెంపరేచర్ ని బట్టి మన బాడీ టెంపరేచర్ ను మన బాడీలో ఏ పార్ట్ నియంత్రిస్తుంది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, బయట టెంపరేచర్ తో మన బాడీ టెంపరేచర్ ని ఏ పార్ట్ అంటే మన బాడీలో ఏ పార్ట్ అడ్జస్ట్ చేస్తుంది? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866244888 ఈ వాట్సాప్ నెంబర్ కి. మరొక సూపర్ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ యువరాజు, అండ్ ఈ పాటను పాడిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, అలాగే చిత్ర గారు, వేటూరి గారు ఈ పాటకు లిరిక్స్ అందించారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: FM 101.3.

ఎస్, మరి మన బాడీ టెంపరేచర్ ని ఏ బాడీ పార్ట్ సెట్ చేస్తుంది అని అడిగాను క్వశ్చన్ అయితే. అండ్ మరి చూసేద్దాం, ఎస్ ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్, మెర్సి విజయ్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి, సో ఇందాక క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు ఉమ్మడి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యనారాయణ గారు దేవి నగర్ నుంచి ఓకే రైట్ ఆన్సర్ అయితే పంపించారండి. శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ గారు కల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి ఓకే ఆన్సర్ అయితే పంపించారు. పెడన్న జోగానంద్ర కాలనీ నుండి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి ముల్లగూరి విజయ్ కుమార్ గారు కరెక్ట్ ఆన్సర్. రాజన్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజోలు మండలం నుండి మాదుగుండు రాజేష్ చరణ్ సౌమ్య అంజలి, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. అలాగే భద్రేశ్వరాచారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల్ నుంచి. ఎరమిలి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. మహమ్మద్ ఇనాయతుల్లా భావనిపేట కామారెడ్డి నుంచి. కుసుమ గారు అంబటి నగర్ నుంచి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. కనకారావు గారు పెడన్ నుంచి. అనురాధ గారు అనంతపురం నుంచి. మస్తాన్ ఫ్యామిలీ అనంతపురం నుంచి. అలాగే గనగలూరు నుండి రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి. లతా గారు ఉయ్యూర్ నుంచి. అండ్ సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే సూపర్ సాంగ్స్ వినిపించారు అంటున్నారు. థ్యాంక్ యూ అండి. అలాగే శ్రీవల్లి శ్రీనివాసులు గారు మంగాపురం తిరుపతి నుంచి. శ్రీనివాస్ మంగాపురం నుంచి శ్రీనివాసులు గారు. సో అలాగే కేపీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి. అండ్ అలాగే

కిషోర్ గారు నంద్యాల నుంచి, బీవీనగర్ నెల్లూరు నుంచి రాజశేఖర్ రాజు గారు, అలాగే చిలక నారాయణ అనసూయ యమున జానకంపేట నుంచి, మధు ప్రసాద్ గారు తిరుపతి నుంచి, సువీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అలాగే షేక్ తబలా మస్తాన్ భాషా గారు అండ్ కుటుంబ సభ్యులు బుచ్చిరెడ్డిపల్లి నెల్లూరు నుంచి, అండ్ అలాగే నాసిక వేణు గారు దేశాయపేట నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. అలాగే మురహరి యశోద జానకిరాజు గారు నిజామాబాద్ నుంచి, అండ్ అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, అండ్ శివదాస్ రెడ్డి అలాగే కుటుంబ సభ్యులు దాసరి పాలెం గుంటూరు నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ ఈరోజు షో సూపర్ అంటూ పంపించారు నరేష్ అండ్ మెర్సీ విజయ మూసాపేట నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మరి చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. మన బ్రెయిన్ లో ఉన్నటువంటి హైపోథలామస్, సో ఈ పార్ట్ మన బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్ ను నియంత్రిస్తుంది అనమాట. సో ఇది వాళ్ళ మన సందడే సందడి. ఐ హోప్ మీ అందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. వెలిగొండ ప్రాజెక్టుతో పశ్చిమ ప్రకాశం ప్రాంత రూపురేఖలు మారనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 30 ఏళ్ల క్రితం 1996 మార్చి 5న వెలిగొండకు శంకుస్థాపన చేసి 3 దశాబ్దాల తర్వాత ఈ నెల 31న తాను ప్రాజెక్టును ప్రారంభించబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్లు మండలం హులికెరలో సుజ్లాన్ విండ్ పవర్ ప్రాజెక్టుకు మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. అమలాపురం ప్రాంతానికి చెందిన గల్లంతైన 7 మత్స్యకారుల ఆచూకీ కోసం 15 కోస్ట్ గార్డ్ నౌకలు, 4 హెలికాప్టర్లతో విస్తృత సెర్చ్ ఆపరేషన్ చేపట్టి గాలింపు

కిరలను మరింత ముమ్మరం చేసినట్లు రాష్ట వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కోటుపరువు పంచాయతీ పరిధిలో సుమారు 52 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 15 సీసీ రహదారుల నిర్మాణానికి రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. రాష్టంలో గత 16 రోజులుగా చేపట్టిన సమ్మెను జూనియర్ డాక్టర్లు ఈ రోజు విరమించారు. ఈ మేరకు సమ్మెను విరమిస్తున్నట్లు జూనియర్ డాక్టర్ల సంఘం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు సమావేశమయ్యారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామ రైతుల కోసం మేరా రేషం మేరా అభిమాన్ 2.0 ప్రచార కార్యక్రమం నిర్వహించినట్లు కేంద్ర పట్టు పరిశ్రమ బోర్డు పరిశోధన విస్తరణ కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఈ భువనేశ్వరి తెలిపారు. కర్నూలు జిల్లా హాలహరవి మండలం అమృతాపురం గ్రామంలో వెలసిన టోపి మారెమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం మంగళవారం సందర్భంగా అమ్మవారికి జలాభిషేకం, కుంకుమార్చన, మహామంగళహారతి వంటి విశేష పూజలు నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్. మరిన్ని వివరాలకు www.rrcbbs.org.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. భారత్తో జరుగుతున్న 2-3 రోజు టీ విరామ సమయానికి శ్రీలంక 65 ఓవర్లకు గాను 7 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసి లక్ష ఛేదంలో 287 పరుగుల వెనుకంజలో ఉంది. వివేద్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: TFM 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
5: నాలుగు గంటల 5 నిమిషాలు కావస్తుంది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. సో ఈ రోజు మన వివిధ ప్రోగ్రామ్ లో వన్ లిరసిస్ట్ సాంగ్స్ అయితే వినబోతున్నాం అనమాట. ఇంతకీ ఎవరు ఆ లిరసిస్ట్ అంటే కాసర్ల శ్యామ్ గారు. సో కాసర్ల శ్యామ్ గారు లిరిక్స్ అందించినటువంటి అద్భుతమైన పాటలన్నీ మీ అందరి కోసం అయితే వచ్చేస్తున్నాయి. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం మన వివిధ ప్రోగ్రామ్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ లై. అండ్ ఈ పాటని పాడిన వారు రాహుల్ సిప్లిగన్, రమ్యా బెహ్రా గారు, అలాగే మణిశర్మ గారు ఈ పాటకి మ్యూజిక్ అందించారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: TFM 101.3. హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: भारती एफएम 101.3। వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం వతియో రాజే సమత. మరి సమయం చూసుకుంటే 4:24 అయితే అయిపోయింది. అండ్ మరి మనం అవుతున్నాం వివిధ ప్రోగ్రామ్ లో, అండ్ వివిధ ప్రోగ్రామ్ లో వన్ లిరసిస్ట్ సాంగ్స్ అయితే మనం వినేస్తున్నాం కదా. సో మరి కాసర్ల శ్యామ్ గారు లిరిక్స్ అందించినటువంటి అద్భుతమైన పాటలు అయితే మనం వింటున్నాం. అండ్ ప్రతి మీ అందరి కోసం బలగం ఈ చిత్రం నుంచి మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం.
1: ఇంకా వింటున్నావురా బాలు, ఎప్పుడు రోజు రావులే కొన్ని అక్క, ఇక పొద్దు పొద్దునే మొదలు పెట్టావు.

0: विविध भारती एफएम 101.3।
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: FM 101.3.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందా. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనంది.
1: మరి ఎంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్జ్ పై. సమయం మరి 4:49 అయితే కావస్తుంది అనమాట. అండ్ ఇంకా కొద్దిసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్ ప్రోగ్రామ్ వెన్నెలా. ఇంకా టైం అయితే 4:49 అయిపోయింది. అండ్ ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి, సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్తీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుత్ ఎఫ్ఎం
0: 101.3.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

Hello dear friends, welcome to Vanilla Program. This is RJ Chetan. ప్రస్తుతం చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకు కారణాలను వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. సరైన పోషకాలు లేని ఆహారం కారణంగా, బలహీనమైన జీవనశైలి కావచ్చు, కానీ అలాంటి కొన్ని విషయాల వల్ల చిన్న వయసులోనే గుండెపోటు రావచ్చు. వైద్య పరిభాషలో గుండెపోటుని మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు. ఇందులో మయో అంటే కండరాలు, కార్డియల్ అంటే గుండె. ఈ ఇన్ఫెక్షన్ తగినంత

0: రక్త సరఫరాతో సంబంధం కలిగి ఉంటుంది. చిన్న వయసులో గుండెపోట రావడానికి గల కారణాలేంటో, ఇలాంటి కేసులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయో చెప్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. చిన్న వయసులో గుండెపోటుకి కారణాలు. లెట్స్ చెక్అవుట్ ఇన్ వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

గుండె కండరాలకు ఆక్సిజన్, రక్తం రెండూ అవసరం. కానీ వాటిలో అడ్డంకులుంటే అప్పుడు గుండెపోటు సంభవించవచ్చు. ధమనుల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్

గుండె కండరాలకు ఆక్సిజన్, రక్తం రెండు అవసరం. కానీ వాటిలో అడ్డంకులుంటే అప్పుడు గుండెపోటు సంభవించవచ్చు. ధమనుల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తీవ్ర ప్రభావం చూపి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. ఇలాంటి సమయంలో సకాలంలో చికిత్స చేయకపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా తరచుగా రక్తపోటు ఎక్కువగా ఉంటే గుండెపోటు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరంలో పేరుకుపోయిన చెడ్డ కొలెస్ట్రాల్ అధిక బీపీకి కారణం కావచ్చు. ప్రస్తుతం మధుమేహం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. అయితే దీని కారణంగా బాధిత వ్యక్తికి గుండెపోటు కూడా రావచ్చు. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోకపోవడం వల్ల మధుమేహం బారిన పడాల్సి వస్తుందని, మధుమేహం నిర్మూలించబడకపోవచ్చు కానీ ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా నియంత్రించవచ్చు. ఒత్తిడి, పనిభారం, ఇంటికి సంబంధించిన సమస్యలు లేదా ఇతర కారణాల వల్ల ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం చిన్న వయసులో గుండెపోటు కేసులు పెరగడానికి ఒత్తిడి కూడా ఒక ముఖ్యమైన కారణం. మహిళల కంటే పురుషులే ఎక్కువగా గుండెపోటుకి గురవుతున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. దీని వెనుక కారణం ఒత్తిడి. ఈ వయసులో ఎవరైనా రాత్రిపూట నిద్రపోలేకపోతే ఆందోళనగా ఉన్నా గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ప్రజలు సరైన జీవన శైలిని అనుసరిస్తున్నారు. జీవన శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. కొంతమంది బలవంతంగా ఇలా చేస్తుంటే కొందరు ఉద్దేశపూర్వకంగా తమను తాము ప్రమాదంలో వేసుకుంటున్నారు. ఇంట్లో కాకుండా హోటల్లో, రెస్టారెంట్స్ లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో భోజనం చేయడం, తగినంత నిద్ర లేకపోవడం, ఇంట్లో ఫుడ్ ఉన్నా కూడా చేసుకునే పరిస్థితి ఉన్నా కూడా బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడం, ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉన్నారు. అవంతా స్లోగా వచ్చి సడన్ గా ఒకరోజు బాల్కనీ లాగా బర్స్ట్ అయ్యి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని బయటకు వస్తాయి. మీరు తీవ్రమైన శారీరక సమస్య నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే ముందుగా వైద్య పరీక్షలు చేయించుకోండి. దీంతో పాటు ఆహారం నియమాలు మార్చడం తప్పనిసరి. దీనికోసం ఆహారంలో పండ్లు, కూరగాయలు చేర్చండి. రోజుకోసారి ప్లేట్లో సాలడ్ ని కూడా చేర్చండి. అలాగే మీరు రన్నింగ్ లేదా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఆరోగ్యంగా, ఇలాంటి జీవనశైలి మార్పుల కారణంగా గుండెపోటు నుంచి రక్షించుకోవచ్చు. సుఖవంతమైన జీవనం కోసం సమకూర్చుకుంటున్న సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానాలే మనిషి ఆయువుని తగ్గించేస్తున్నాయి. ఓవైపు టెక్నాలజీ పెరుగుతుంది, వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. మరోవైపు మనిషి ఆరోగ్యం మాత్రం అపసవ్య దిశలో పరిగెడుతుంది. ఒకప్పుడు 60 పైబడిన వారిలు మాత్రమే గుండె సమస్యలు కనిపించేవి. నేడు 40 ఏళ్లలోపు వారిని హృద్రోగం మింగేస్తుంది. అంతెందుకు, 30 ఇయర్స్లో స్టార్ట్ అయిపోతుంది. చిన్న వయసులో గుండె సమస్యలకు అనేక కారణాలున్నాయి. గుండెకు శత్రువులు రక్తపోటు, మధుమేహం. కానీ ఇటీవల కాలంలో ఈ రెండు సమస్యలు లేకపోయినా గుండెపోటు బారిన పడుతున్నారు చాలా మంది. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, కొన్నిసార్లు మితిమీరిన కసరత్తు ఓ కారణం కావచ్చు. యువతరం గుండె చుట్టూ కాపు కాసిన శత్రువులు ఇవే. గుండెపోటుకు గురవుతున్న ప్రతి 5 గురిలో ఒకరు ధూమపాన ప్రియులే. పొగ వల్ల రక్తం చిక్కబడుతుంది, ఫలితంగా గడ్డకట్టే తత్వం పెరిగిపోతుంది. మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు కఠినంగా మారతాయి, ఫలితంగా రక్తపోటు అధికంగా అవుతుంది. మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోయి చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. రోగి పీల్చిన పొగ నేరుగా రక్తనాళాలను దెబ్బతీయడం వల్ల తక్షణమే రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. స్మోకింగ్ చేసే వారికి గుండెపోటు వస్తే కనుక మందులు కూడా సమర్థవంతంగా పనిచేయవు. స్మోకింగ్ మానేసిన తరువాత అయినా గుండెపోటు రిస్క్ తగ్గాలంటే కనీసం 2 ఇయర్స్ అయినా పడుతుంది. అసలు పొగ తాగడం అంటే ఏమిటో తెలియని వారి స్థాయికి గుండె ఆరోగ్యం చేరాలంటే 10 నుండి 15 ఏండ్ల సమయం పడుతుందట. ఇతరులు తాగిన పొగని పీల్చడం ద్వారా కూడా గుండెపోటు రిస్క్ 20 నుంచి 30% పెరుగుతుందని, దీన్నే ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. గుండెపోటు వంశ పారంపర్యంగా వచ్చే ఆస్కారాలున్నాయి. తండ్రికి 55 ఏండ్లలోపే గుండెపోటు వచ్చినా, తల్లికి 65 ఏండ్లలోపు గుండెపోటు వచ్చినా వారి సంతానానికి చిన్న వయసులోనే గుండెపోటు వచ్చే ఆస్కారం ఉంది. నాణ్యత లేని ఆహారంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఆ మేరకు చెడు కొలెస్ట్రాల్ అధికమవుతుంది. గుండెపై భారం పడుతుంది. రక్త పరీక్షల ద్వారా మాత్రమే కొలెస్ట్రాల్ స్థాయి నిర్ధారణ అవుతుంది. ఊబకాయల్లోనే అధిక కొలెస్ట్రాల్ ఉంటుందనేది ఒక అపోహ మాత్రమే. సన్నగా ఉన్న వారిలోనూ అధిక కొలెస్ట్రాల్ ఉండొచ్చు. కాబట్టి తరచూ కొలెస్ట్రాల్

0: పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఆహారంలో మార్పు చేర్పులు కూడా అవసరమే. గత 10 ఏళ్లలో ఆహారపు అలవాట్లు చాలా మారిపోయాయి. తాజా కూరగాయలు పండ్లు తీసుకునే అలవాటు తగ్గిపోయింది. డీప్ ఫ్రై చేసిన పదార్థాలు, బేకరీ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఆరగించడం ఫ్యాషన్ గా మారింది. దీనివల్ల బరువు పెరుగుతుంది, కొలెస్ట్రాల్, షుగర్ స్థాయిలు హద్దు మీరుతున్నాయి. అధిక రక్తపోటు, మధుమేహం చెడు కొలెస్ట్రాల్ కు ప్రధాన కారణం బరువు పెరగడమే. ఒక వ్యక్తి సాధారణ స్థాయి కంటే ఎక్కువ బరువు ఉన్నాడంటే దాన్ని బీపీ, షుగర్లకు ప్రారంభ దశగా భావించాలి. ఒబేసిటీ హఠాత్తుగా రాదు, బరువు క్రమంగానే పెరుగుతుంది. తొలి దశలోనే నియంత్రించడం ఉత్తమం. శారీరక శ్రమ తగ్గిపోయింది. వర్క్ ఫ్రం హోమ్ వల్ల చాలా మంది గంటల తరబడి కదలకుండా పనిచేస్తున్నారు. సమయాభావం సాకులతో హెల్త్ చెకప్లకు దూరం అవుతున్నారు. దీంతో యువతలో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయి. అంతిమంగా గుండెపోటుకు దారి తీస్తున్నాయి. డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అ వెరీ థాట్ ప్రొవోకింగ్ ఇన్ఫర్మేషన్. ఎంతో మంది హెల్తీగా ఉన్నామనుకుంటారు, చిన్న చిన్న సమస్యలే కదా అని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అందుకే తెలిసింది కదా హెల్త్ చెకప్ ఎంత ఇంపార్టెంటో మీకు. మీకు అలాంటి సమస్య కానీ డౌట్స్ కానీ ఉన్నా మీ డాక్టర్ని సంప్రదించి అన్ని హెల్త్ చెకప్స్ చేయించుకోండి. ఏదన్నా ఉన్నా కానీ మీకు ముందే తెలుస్తుంది, లేకుంటే మరీ మంచిది. ఒకవేళ ఉంటే దాన్ని ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లోనే అరికట్టొచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో విత్ దిస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ యా ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ ఆర్ నెక్స్ట్ సెగ్మెంట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. టిల్ దెన్ బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: KFM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు కానీ నీకు.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై ఈనాటి సాయంత్రం ప్రసారంలోని కార్యక్రమాలకు స్వాగతం పలుకుతున్నది శ్రీమతి పి అనురాధ. ఆకాశవాణి స్టూడియోస్లో సమయం సరిగ్గా 5 గంటలు. శ్రోతలకు శుభ సాయంత్రం.

లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం బుక్కరాయ సముద్రం మండలం దండువారిపల్లె నుంచి. శ్రోతలు పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తనూస్, కాంతమ్మ, కవిత, శ్రీకాంత్, శ్రీహరి, ఇంద్ర, శకుంతలమ్మ, ఈ కిష్టప్ప వీరందరూ కోరుతున్నారు. ఇంకా మంగళ మునేంద్ర, ఓబులేసు వీరందరూ కోరుతున్నారు దేశోద్ధారకుడు చిత్రం నుంచి పాటను వినిపించమని. చిత్రంలోని పాటకు గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, గీతరచన వేటూరి, సంగీతం చక్రవర్తి. వినండి దేశోద్ధారకుడు చిత్రం నుంచి ఈ పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: ఘంటసాల స్వరపరిచిన చిత్రం నుండి పాటను వినిపించమని తాడిపత్రి శ్రీనివాసాపురం నుంచి శ్రోతలు చందుల చెంచిరెడ్డి, తులసీశ్వర్రెడ్డి, పరమేశ్వర్రెడ్డి, జగదీశ్వర్రెడ్డి, మల్లేశ్వర్రెడ్డి, సాయిదత్త ఈశ్వర్రెడ్డి, దుర్గ కార్తీక్ రెడ్డి, ఉదయకీర్తన, సాయిభావన, శ్రీవాణి, హరిత, సావిత్రి, పద్మావతి, ప్రభా

సుమతి సులోచన వీరందరూ కోరుతున్నారు. మరి జరిగిన కథ చిత్రం నుంచి ఘంటసాల పాడిన ఈ పాట, గీతరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఘంటసాల.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: ఈ ఉత్తరం వైఎస్ఆర్ జిల్లా ఆర్ఎస్ కొండాపురం నుండి. శ్రోతలు ఆర్ రవీంద్రవర్మ, లలితమ్మ, సుహాసిని, మహతి, లక్ష్మీ ప్రసన్న, సంయుక్త, హిమబిందు,

0: స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: సీతాకోకచిలుక చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన పాట ఇది. వేటూరి గీతరచన, సంగీతం ఇళయరాజా. ఈ పాటను కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్. శ్రోతలకో ప్రకటన: నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ఈ నెల 28వ తేదీ అంటే శుక్రవారం ఉదయం 7:45 హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో కంటి నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్ యొక్క ప్రాముఖ్యత, అపోహలు, కంటి అవయవ దానం విశిష్టత గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఈశ్వరరావు సాకరే గారు సమాధానాలిస్తారు. శ్రోతలు ఈ శుక్రవారం అంటే 28వ తేదీ ఉదయం 7:45 2255333 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. శ్రోతలు లేపాక్షి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు విందాం ఆత్మబలం చిత్రం నుంచి పాటను వినిపించమని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి శ్రోతలు భారత్ తాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, రాజ్నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్యలోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప్, భారతి, భరత్ వీరందరూ కోరుతున్నారు. చిత్రంలోని పాటకు గానం ఘంటసాల పిసుశీల, గీతరచన ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్. వినండి ఆత్మబలం చిత్రం నుంచి ఈ పాట. వినబోయే ముందుగా
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం Form 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

శ్రోతలు ఇంతవరకు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. శ్రోతలు చేయవలసిన ఫోన్ నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 0855. శ్రోతలకు ఒక గమనిక, చేసిన శ్రోతలే చేయకండి, ఒకవేళ చేస్తే మేము లైన్లోనే కట్ చేస్తాము. ఈ గమనిక గమనించగలరు, శ్రోతలు చాలా మంచివారు. శ్రోతలు ఎవరో లైన్లో ఉన్నారు, వారిని పలకరిద్దాం. హలో.

0: हेलो हेलो
1: సార్, గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు ఎక్కడి నుండి?
1: సార్, అనంతపురం జిల్లా గాంధీ మండలం పాపేపాలెం నుంచి రాజేంద్ర సార్.
0: రాజేంద్ర గారు నమస్తే అండి, మీ హాస్యం మా గీతానికి స్వాగతం అండి.
1: అవును సార్, బాగున్నారా సార్?
0: చాలా బాగున్నామండి, చెప్పండి.
1: చెప్తున్నా సార్, భార్య భర్తలు మరియు కొడుకు మధ్య సంభాషణ సార్, ముగ్గురు మధ్య.
0: భార్య భర్తలు కొడుకుల మధ్య?
1: కొడుకు.
0: కొడుకు, ఓకే ఓకే.
1: వాళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి బండ్లో వెళ్తుంటారు సార్. ఒక ఇంకా సిటీలో ఒక మామూలుగా స్పీడ్ బ్రేక్ ఉంటుంది కదా సార్, సిటీస్ లో ఒక సిటీ మామూలుగా స్పీడ్ బ్రేక్ దగ్గర బాబుకి వాళ్ళ నాన్న టాయ్ కొనిచ్చింటారు సార్.
0: ఏం కొనిచ్చింటారు?
1: టాయ్ టాయ్ బొమ్మ బొమ్మ
0: బొమ్మ టాయ్ బొమ్మ. ఓకే,
1: బొమ్మను కొనిచ్చింటారు స్పీడ్ బ్రేక్ దగ్గర. ఆ బొమ్మ కింద పడిపోతుంది. పడిపోతే వాడేమంటాడంటే, అబ్బాయి డాడీ నా టాయ్ పడిపోయింది డాడీ అని ఏడుస్తారు సార్. ఏడిస్తే రే ఎందుకు ఏడుస్తున్నారా, ఇంకో చోటు కొనిస్తారా ఏడుతుందని వాళ్ళ నాన్న వెళ్ళిపోతారు సార్. అటాక్ కింద పడిపోతాను. మరి కొద్దిగా ఒక 1 కిలోమీటర్ తర్వాత ఫ్రెండ్కి వెళ్తాను, వాళ్ళ అమ్మ కింద పడిపోతారు సార్. డాడీ రే మీ స్పీకర్ దగ్గర పోతాని వాళ్ళ అమ్మ కింద పడిపోతుంది. వాడేమో వాళ్ళ నాన్న ఏమంటే, రే నాన్న మీ అమ్మ కింద పడిపోయింది రా స్పీడ్ బ్రేకర్ అంటే, ఎందుకు డాడీ అమ్మను కూడా ఉంది, అమ్మను కొందాంలే డాడీ అంటారు.
0: బంపర్ ఆఫర్ అయితే సరే సరే, బాగుందండి. ఓకే, సంతోషం అండి, సంతోషం అండి. హలో,
2: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుండి? కొంచెం నిదానంగా చెప్తారా? కూడేరు మండలం కదిరికుంట గ్రామం, ఇలా నిదానంగా చెప్తే అందరికి అర్థమవుతుంది అన్నమాట. సరే సరే, చెప్పండి జోక్ చెప్పండి. ఎవరెవరు? హోల్ ఫ్యామిలీ ఎంత పోయారు? ఓకే, సంతోషము.
2: సూర్యుడు చంద్రుడు పెళ్లి పోయినారు సార్.
0: వాళ్ళమ్మ భూదేవా?
2: వాళ్ళమ్మ భూదేవ సార్.
0: ఓకే ఓకే, మీరు నన్ను అరుస్తున్నారు, నాకు భయం వేస్తుంది. ఓకే,
2: పెండ్రి అనమాట. పెళ్లి పోయినారు, పెళ్లిలో బాగా తిన్నారు ఉద్దురు అన్నదమ్ముడు. తిన్నారు పెద్ద అయిన సూర్యుడు ఏం చేసి అను.
0: మీ వాయిస్ కొంచెం కట్ కట్ వస్తుంది. మీ వాయిస్ కొంచెం కట్ కట్ వస్తుందండి, కొంచెం నిలబడి మాట్లాడండి ఒక చోట. నిమ్మలంగా కూర్చో. తిన్నాడు, పెళ్లి భోజనం తిన్నాడు, కాసేపు ఉరికినా
2: ఉన్నాడు.
0: ఓకే, అంటే డేక్షాల పెట్టుకున్నాడు అంటున్నారా? మీ వాయిస్ లాస్ట్ లో కట్ కట్ వస్తుందండి, సరిగ్గా వినిపించలేదు, కొంచెం నిదానంగా చెప్పండి. గోర్లలోనా? ఆహా, చేతులకు ఉన్న గోర్లలో ఇరికించుకున్నాడు. అంత అన్నం పడుతుందా? అంతేనా? ఓకే ఓకే.
2: అంటే ఉద్దరు ఇంటికి వస్తే పెద్ద కొడుకుని అడిగినారు సూర్యుని, ఏం కండి వచ్చిన అంటే, ఏం కండాలమ్మా అన్నమ్మ తిన్నాము, బాగా పెళ్లి బాగా జరిగింది, అన్నం తిన్నాము వచ్చినామా అని అంట.
0: అంత తెచ్చినాడా గోర్లలో అంటున్నా?
2: గోర్లో నింపుకొని వచ్చినాడు.
0: ఓకే ఓకే,
2: అన్నమా అంటే అప్పుడు వాళ్ళమ్మ లైన్ సూర్యునికి చంద్రుడికి శాపం పెట్టిరంట సార్. వాళ్ళ సూర్యుని చంద్రుడు మబ్బులో నువ్వు మబ్బులో

0: మబ్బులోనే పుట్టాలని శాపం ఇచ్చారు. అవును.
1: సూర్యునికి ఏమ పరిచి పెట్టారంటే పొగలే పుట్టాల, ప్రతి ఒక్కరు తిట్టాల,
0: పొగలే పుట్టాల, ప్రతి ఒక్కరు తిట్టాల. ఎండ ఉంటారు కాబట్టి తిడతారు. ఓకే,
1: సూర్యుని తిట్టాడు ఏమండ కదా
0: అంటారు. అవును అవును అవును. మబ్బులేక పుడతారు. ఒక పెండ్లికి పోయిన సమస్య ఇక్కడ మన వరకు వచ్చింది అయితే. ఓకే కేస్ అంతే. చెప్పండి చెప్పండి. అవును,
1: నాగ జ్యోతిలో శ్రావణ మాసంలో నాగ కొత్తగా పెండి అయినది జంటకి. పెండి అయింటే నాగలోపల పాలు వేయకపోయినారు అన్నమాట వాళ్ళు.
0: అవునవును. బంధువు
1: బంధువులు వచ్చినారు, బంధుకి కుడాలు అవి ఇవి చేసి పెట్టి తెలుకోకుండా వచ్చినాడు అన్నమాట. అతని ముఖానికి తెలుకోకుండా వచ్చినారు. ఆయన ఏంటో దాంట్లో కుట్టు పెట్టింది ఏడో మూలలో నాగలు పాలపోయినారు సార్. మామిడి పండ్లు అమ్ముతున్నాను.
0: అవును
1: సార్,
0: చెప్పండి చెప్పండి, వినిపిస్తోంది.
1: పాలు వేసేపోతే వాళ్ళు అప్పుడు బ్రహ్మమ్మడు వేసుకోవాలన్నమాట. నాగప్పులు పాలు వేసేవాళ్ళు బ్రహ్మమ్మడు
0: వేసుకోవాలా. అవును,
1: పాట పాడదాము అంటే పాట పాడదామంటే నువ్వు పాడు నువ్వు పాడు అంటుంటాడు మొగుడు పెండ్ల. మొగుడు బాగున్నాడు ముందరా గుడాలు గుండ్రాళ్ళు నాగలయ్యా, నీవు తింటి పోలేదో నాగలయ్యా, గుడి బాలు నెత్తి నెత్తి నాగలయ్యా, నువ్వు తట్టివో లేదో నాగలయ్యా అని మొగుడు అని అంట. అంటేనే ఆయన బ్రహ్మముడి ఉప్పేసి ఇంటిదాకా పరువు పరువు అంట సార్.
0: ఏమంటారు,
1: ఇంటిదాకా పరువు
0: పరు పరిగెత్తి వచ్చింది అంటున్నారా? బాగుందండి బాగుందండి, కొత్తగా చెప్పినట్టుగా ఉంది బట్ కొంచెం షార్ట్ చేసి చెప్తే ఇంకా బాగుంటుంది. సరే సంతోషం అండి. ఓకే అండి, మంచి జోక్ చెప్పారు. నా పేరు మధుసూదన్ రెడ్డి అండి. వందనాలండి. ఓకే సంతోషం అండి. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు, ఎక్కడ నుండి? మీ హాస్యం మా గీతానికి స్వాగతం అండి. గాలి వస్తుంది, ఒక చోట నిలబడండి, సిగ్నల్ ఉన్న చోట. హలో, ఎక్కడ? చైన్లో ఉన్నారు, ఒక చోట నిలబడి మాట్లాడితే గాలి ఎక్కువ వస్తుంది. సరే చెప్పండి. మీ వాయిస్ ఏమి వినిపించట్లేదండి. టీచర్ మధ్య సరేను, జోకు వినిపించట్లేదు, గాలి ఎక్కువ వస్తుంది అంటున్నా నేను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి.
2: విద్యార్థి విద్యార్థిని కళల పేరు తెలుసా అంటే?
0: ఎవరు?
2: కళలు కళలు కళలు సార్.
0: కళలు, ఓకే.
2: తెలుసారా అని విద్యార్థిని అడుగుతారు సార్. తెలుసు సార్ అంటారు. ఎదిరింది శశికళ, పక్కింది చంద్రకళ.
0: కళలు సరే, షార్ట్గా కాస్త నవ్వు వచ్చేటట్లో బాగుందండి. సరే, మీకు చాలా కళలు ఉన్నాయండి అయితేను. ఓకే ఓకే సంతోషం అండి. ఏ ప్రాబ్లం లేదండి. ఓకే సంతోషం అండి. ఎవరు లైన్లో ఉన్నారు వారిని కూడా పలకరించి ఒక పాట విందాం. హలో,
3: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు, ఎక్కడ నుండి?

0: నేను ప్రభాకర్ అనంతపురం శిల్పాలు లెవెస్ అండి మాట్లాడుతాను సార్.
1: నమస్తే అండి, మీ హాస్య మా గీతానికి స్వాగతం.
0: థ్యాంక్స్ సార్.
1: ఓకే,
0: పేషెంట్ డాక్టర్ కదా సార్?
1: పేషెంట్ డాక్టర్. ఓకే,
0: డాక్టర్ గారు ఏమంటారంటే మీకు షుగర్ బీపీ ఉంది, మీరు షుగర్ తినొద్దండి, చెక్క తింటే షుగర్ ఎక్కువ తింది, బీపీ తింటే కారం తింటే బీపీ ఎక్కువ చెప్తారు సార్.
1: ఓకే
0: సరే సార్, అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ గుడ్డే బిస్కెట్ తింటే మంచిగా వస్తాయి సార్ అంటారు.
1: గుడ్డే బిస్కెట్ తింటే
0: మంచి రోజులు వస్తాయని అడుగుతారు సార్ డాక్టర్.
1: ఓకే, మంచి రోజులు వస్తాయని. ఓకే ఓకే, బాగుందండి. అంటే అది అది తింటే గుడ్ మంచి రోజులు వస్తాయా? ఓకే ఓకే, బాగుందండి, జోక్ బాగుంది. ఓకే ఓకే, సూపర్ అండి. ఇంకొక జోక్ ఏమన్నా ఉందా?
0: చెప్తాను సార్.
1: సార్ చెప్పండి.
0: అదే పేషెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు సార్. అడ్మిట్ అయినప్పుడు డాక్టర్ గారిని అడుగుతాను, డాక్టర్ గారు నేను ఎప్పుడు ఇంటికి పోవచ్చు అంటారు. ఈరోజు అడ్మిట్ అయినా కదా, టెస్ట్లు అన్ని కరెక్ట్ వస్తే ఈరోజు ఆపరేషన్ చేస్తాము, ఆపరేషన్ సక్సెస్ అయితే వారానికి ఇంటికి పోతారు.
1: సక్సెస్ అయితే సింపుల్గా షార్ట్గా చెప్పాడు ఆయన పనితనం గురించి. ఓకే ఓకే, ఏదైనా హాస్పిటల్ చేరుతారా, పని చేస్తున్నారు మీరు ఏమన్నా? లేదు, రెండు హాస్పిటల్ జోకే చెప్పింటే వెరీ గుడ్, సంతోషం అండి. అంటే ఎక్కువ చెప్పుకోకుండా మన నవ్వు రావడం అనేది ప్రధాన ఉద్దేశం కాబట్టి షార్ట్గా చెప్తే బాగుంటుంది. వెరీ గుడ్, సంతోషం అండి, సంతోషం అండి. ఓకే, వెరీ వెరీ గుడ్ అండి. ఇంతవరకు హాస్యం విన్నాం, కాసేపు ఒక గీతం విందాం.

0: రెవెన్యూ కాలనీ నుంచి. నమస్తే అమ్మా, మీ హాస్యం మా గీతానికి స్వాగతమ్మా. చెప్పమ్మా. చెప్పమ్మా.
1: టీచర్ అడుగుతాను సార్ స్టూడెంట్ని.
0: హలో, లైన్ కట్ అయిపోయింది. హలో హలో హలో హలో హలో సిగ్నల్ బాగా వస్తుందా లేదా ఒకసారి ఫోన్ చేసే ముందు చెక్ చేసుకోండి. గాలి ఎక్కువగా వస్తుంటే కూడా సరిగ్గా వినిపించదు. మీరు ఈ విషయం గమనించగలరని శ్రోతలని కోరుతున్నా. ఎవరో లైన్లో ఉన్నారు, వారిని పలకరిద్దాం. హలో హలో హలో
2: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడ నుండి?
2: నా పేరు పుల్లన్న సార్, సనప గ్రామము, అనంతపూర్ జిల్లా సార్.
0: బాగున్నామండి. జోక్ చెప్తారా?
2: ఇద్దరు స్నేహితుల సంభాషణ సార్ ఇది.
0: ఓకే
2: అన్న, మందు తాగే అలవాటు ఉంది అన్న నీకు, తాగతావా అని అంటారు సార్ అవతలోడు.
0: నన్ను అడుగుతున్నాయేమో అనుకుంటేనే. సరే చెప్పండి. ఓకే
2: అన్న, మందు తాగుతావా అంటే వాడు ఏం చెప్తున్నాడు, నాకేం కర్మన, నా పెళ్ళము బాగా చూసుకుంటామండి, నా కొడుకులు బాగా చూసుకుంటాను, నా క్వాలిటీ బాగా చూసుకుంటానండి, నాకు అప్పులు లేవు సప్పులు లేవు, ఆనందంగా రోజు మటను కావాలంటే మటను, చికెన్ కావాలి చికెన్ బాగా పెడతాడు, నాకేం కర్మరా అంటాడు సారు అతను.
0: ఓకే
2: అది కాదు రావు, ఇది ఏంద్రా బ్రాంది అట్లయితే తీసుకురా సారం.
0: ఓకే
2: సార్, ఇంకోటి చెప్పాలా సార్?
0: సరే చెప్పండి, తొందరగా చెప్ప, మంచి జోకేలండి చెప్పండి.
2: చిన్న జోకులే చెప్తాలే సార్?
0: చెప్పండి చెప్పండి.
2: అలారి రెడ్డి సంభాషణ సార్ ఇది. రెడ్డి నేను రేపు ఆఫీస్కి రాను రెడ్డి. ఏం రా, నేను టౌన్ పోతాన్నాను రెడ్డి, అనంతరం పోతాను, రేపు పని ఉంది అంటాడు. అట్లయితే అనంతరం పోయేటట్టు పెద్ద ఆసుపత్రిలో పెద్ద డాక్టర్ దగ్గర చెప్పి నా పైన ఒక సీటీ రాసిస్తాది తీసుకురారా అని. సరే లేదండి, రే మరవకుండా తీసుకురా రే మా అని చెప్తాడు సార్. మరవకుండా అంటే మర్చిపోకుండా తీసుకురా,
0: మర్చిపోకుండా.
2: ఆయన గుంటూరు ఆయన కదా భాష రెడ్డిది,
0: రెడ్డిది
2: మరవకుండా తీసుకురా రే అని చెప్తాడు అనమాట.
0: ఓకే
2: అరే వీడు సీటీ రాపించుకొని బయటకు వచ్చా
0: వస్తా
2: ఉందా రెడ్డి, ఏమేం చేసినా నాకు మర్చిపోకుండా మరవకుండా తీసుకురావన్నాడు కదా అని. మున్సిపల్ టైమింగ్ కలప అయినాడు సార్, ఆడు కుండలు అమ్ముతాను కదా ఇప్పుడు.
0: అవును, అప్పుడు అమ్ముతాండ్రి
2: కుండలు పాత్రలు అన్ని అమ్ముతాండ్రి. ఆడి పోయి ఒక కుండ మరవ తీసుకున్నాడు సార్, ఈ సిటీను ఈ కుండ మరవ తీసుకొని పైన అంటే ఊరికి పోతే ఇదిగో రెడ్డి సిటీ అని అంట. బేసా బాగా మంచి పిల్లలు రా నువ్వు అని అంట. ఇదిగో రెడ్డి ఇవి కూడా మరవకుండా అని అంట. అదే అదే ఏంటి కదా అని అంట. అదే నువ్వే మరవకుండా తీసుకురామంటే కదా రెడ్డి అని అంట. అట్లయితే నేను చచ్చినప్పుడు తినాలనుకుంటారా పైన మిద్ది పైన బాధిపో అన్నా సార్.
0: నువ్వు పడేసేది అలా పైన పెట్టుకోరా అని అంటాడు.
2: అప్పుడు పనికి వస్తాయి బార్లీపురా అంటే సార్.
0: ఓకే మంచి జోక్ అండి, టైమింగ్ కూడా చాలా బాగుంది. ఓకే సంతోషం అండి, సంతోషం అండి, ఇలానే ప్రయత్నం చేస్తున్నాను. వందనాలండి. ఓకే సింపుల్గా చాలా క్లుప్తంగా చెప్తే ఇంకా చాలామందికి అవకాశం దొరుకుతుంది. మరెవరు లైన్లో ఉన్నారు, వారిని కూడా పలకరిద్దాం. హలో నమస్తే అండి, కాస్త గట్టిగా చెప్పాలి, కాస్త గట్టిగా మాట్లాడండి అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా, ఎవరు ఎక్కడ నుండి? రాధా గారు చెప్పండి, జోక్ చెప్తారా? ఓకే కాస్త గట్టిగా చెప్పండి మీరు.
3: కొవ్వొత్తి వెలిగించుకొస్తానండి అని వెళ్తుందామే.
0: ఓకే

0: हेलो। हेलो,
1: హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్ అమ్మా, ఎవరు, ఎక్కడి నుండి?
1: మేము ఇక్కడే లోకల్ సార్, అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నాం.
0: అనంతపూర్లో ఎక్కడి నుంచి?

0: చెప్తుంటే చీకట్లో ఎందుకు వెళ్తావు, లైట్ వేసుకొని వెళ్ళు అంటాడు అతను.
1: ఓకే, లైట్ లేదు కదా,
0: కరెంట్ పోయింది కదా సార్.
1: అవునవును, అదే. ఓకే ఓకే, బాగుందని సింపుల్గా కరెంటు పోయినా లైట్ వేసుకుని పంపమంటాడు ఆయన. ఓకే ఓకే, బాగుందండి. మీరు కాస్త గట్టిగా చెప్తే ఇంకా మిగతా శ్రోతలందరికీ అర్థమవుతుంది. ఓకే, సంతోషం అండి. ఓకే ఓకే, సంతోషం అమ్మ. హలో.

0: ఓకే సంతోషం
1: చాలా
0: అండి.
1: సంతోషం. ఓకే థ్యాంక్ యూ.
0: ఓకే ఓకే సంతోషం అమ్మా. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడ నుండి? మీ హాస్య మా గీతానికి స్వాగతం.
1: బాగున్నా సార్?
0: చాలా బాగున్నామండి. మీరు కూడా?
1: కొన్ని రోజులు అయింది సార్ మాట్లాడి మీతో.
0: అవునా? ఓకే. మీ పేరు వివరాలు చెప్పలేదు.
1: అనంతపూర్ నుంచి సార్, ఆడిట్ ఆఫీస్ జబ్బాల్ సార్.
0: జబ్బార్ గారు బాగున్నారా?
1: బాగున్నా సార్. మీరంతా బాగున్నారు సార్?
0: బాగున్నామండి. సమయం లేదు మిత్రమా, తొందరగా జోక్ చెప్పేలా.
1: చెప్పేస్తాను సార్.
0: ఓకే
1: సార్. టీచర్ స్టూడెంట్ సార్. రే నూరు భాష, టిఫిన్ ఏం తిన్నావరా అని అడుగుతుంది సార్. టీచర్ నేను తందూరి చికెన్ను ఒక చపాతి తిన్నాను, మళ్ళీ దాన్ని జతకు కొంచెం బిర్యానీ తిన్నాను టీచర్ అంటారు సార్. అబ్బా భలే తిన్నావరా, అయితే ఒక అల్లు సీతారామరాజు అంటే ఎవరు చెప్పరా అంటున్నా సార్. సరే చెప్తా టీచర్, అల్లు సీతారామరాజు అంటే సూపర్ స్టార్ కృష్ణ టీచర్ అంటారు సార్.
0: ఓకే, అంతే కదా.
1: అల్లు సీతారాం సూపర్ స్టార్ కృష్ణ
0: జనరల్ నాలెడ్జ్ అంతే ఉండేది ప్రస్తుతానికి. చెప్పండి.
1: అంతే కదా సార్ ఇప్పుడు ఉండేది.
0: అంతే కదా, అవును. ఓకే,
1: చిన్నది ఇంకోటి చెప్తా సార్.
0: చెప్పండి.
1: ఒకటి మేనేజర్ దగ్గరికి వస్తాడు సార్, వచ్చి ఏదో ఉద్యోగం కోసం వస్తే రిజ్యూమ్ ఇమ్మంటారు సార్. ఆ రిజ్యూమ్ తీసుకుంటాడు మేనేజర్, దాంట్లో వచ్చి ఈయన ఒక 30 ఏళ్ళు అని చెప్పి ఉంటుంది సార్ రిజ్యూమ్ లో. ఎంప్లాయర్ సార్
0: బయట
1: చూస్తే, ఈయనకు చూస్తే 25 ఏళ్ళు ఉంటాయి. ఏమయ్యా ఇంట్లో రుజుంలో 30 ఏళ్ళు ఉన్నాయా, నీకు చూస్తే 25 ఏళ్ళు ఉన్నాయంటే, లే సార్ ఇంత ముందు నేను పనిచేసిన దగ్గర ఓవర్ టైమ్ జాబ్ చేసినా సార్, అందుకు 5 ఏళ్ళు ఎక్స్ట్రా వస్తుందంటారు సార్.
0: ఓకే ఓకే, మంచి జోక్ చెప్పారండి. ఇలా ప్రయత్నం చేస్తూ ఉండండి. ఓకే ఓకే
1: సార్.
0: నమస్తే అండి. నమస్తే అండి.
1: నమస్తే. థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ. హలో హలో హలో హలో హలో
2: హలో
0: హలో, ఎవరు ఎక్కడ నుండి అండి? మామిళ్ళపల్లి. హలో, కాస్త గట్టిగా మాట్లాడాలా? చెప్పండి.
2: భార్యాభర్తలు సంభాషణ సార్ అది.
0: ఓకే.
2: భార్య అంటుంది, భార్య ఏమడుగుతుందంటే నా మీద ప్రమాణం చేసి చెప్పండి అని. ఎప్పుడు ఏమన్నా ఏమడిగినా తీసుకెళ్ళా, నన్ను ఏమనకూడదు అని చెప్పేసి ప్రమాణం చేయించుకుంది భార్య.
0: ఓకే.
2: భర్త కూడా ఏమంటాడు? భర్త కూడా సంప్రమాణం చేస్తాడు నా మీద ప్రమాణం. భర్త కూడా ప్రమాణం చేయమంటాడు.
0: అవును.
2: అంటే చేస్తున్నాము కూడా. భర్త ఏమంటాడు? ఎప్పుడు ఏమి అడగనని చెప్పేసి నా మీద ప్రమాణం చేయాలి.
0: ఓకే, బాధండి. సింపుల్ గా బాధ. ఇంకా సంసారం గొడవలే
2: అనుకోకుండా
0: ప్రమాణం
2: అనుకోకుండా ప్రమాణం చేయంటాడు.
0: చాలా బాగుందండి, సింపుల్ గా షార్ట్ గా చాలా బాగుంది. ఓకే ఒకటి ఓకే, సంతోషం అండి. మంచి జోక్ చెప్పారు. పేరేం పేరు అన్నారు ఇందాక?
2: నా పేరు ఓబ్లేస్.
0: ఓబ్లేస్ గారు మంచి జోక్ చెప్పారండి. ఓకే, సంతోషం అండి.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. కాస్త తొందరగా చెప్పండి, మీదే చివరి హాస్యం.
1: తాజ్పత్రి నుంచి రఘునాథ్ శర్మ సార్.
0: రఘునాథ్ శర్మ గారు, బాగున్నారా?
1: మీరు బాగున్నారు సార్?
0: చాలా బాగున్నాండి, తొందరగా చెప్పేసేయండి.
1: ఎందుకంటే సార్, ఒక రెడ్డింతో జీత గారు పనిచేస్తుంటారు సార్. వాళ్ళు పోయి రెడ్డి మన ఎద్దు ఈనింది రెడ్డి అంటారు. మళ్ళీ ఎద్దు ఇంటి ఎద్దు పాలు తీసుకుని రారా, చక్క రేటు గట్టి అవుతాను అంటారు సార్.
0: ఎద్దు ఈనిందంటే కట్టేసేవండి.
1: మళ్ళా అదే ఊర్లోనే ఇంకో చోట రెడ్డి రెడ్డింతో జీత కాదు, రెడ్డి రెడ్డి మా దున్నపోటు ఈనింది రెడ్డి అంటారు. మా దున్నపోటు ఇంటి దున్నపోటు చాలా బాగుంటారు, బలం ఉంటారా, కొన్ని బెల్లం వేసి పెళ్లి మీద కాచిచ్చారా, గట్టెడు తాగుతాను అంటారు సార్.
0: ఓకే ఓకే, మొత్తం రెండు చోట్ల కామన్ పాయింట్ అంటే మొత్తానికి ఈనింది అయితే. ఓకే, సంతోషం అండి. ఘాటిని కట్టేయండి. అవునవునండి.

శ్రోతలు ఇంతవరకు మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఫోన్ చేసిన శ్రోతలందరికీ ధన్యవాదాలు చెప్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నారు మీ మధుసూదన్ రెడ్డి. సమయం 6 గంటలకు వస్తుంది, మరికొద్ది క్షణాల్లో వింటారు లలిత గీతం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతన మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల రంగాల్లో సహకారం కోసం యూకే ప్రభుత్వంతో రాష్ట్ర మున్సిపల్ శాఖ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ఈ నెల 31న ప్రారంభించబోతున్నారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. వివరాలు. ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతనను మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎక్కడా పవిత్రత దెబ్బతినకుండా, భక్తులకు సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు అత్యంత వైభవంగా జరపాలని చెప్పారు. పుష్కరాల నిర్వహణలో స్థానిక ప్రజలను కూడా భాగస్వాములను చేయాలన్నారు. పుష్కరాల కోసం 4026 కోట్ల రూపాయలతో చేపట్టిన 4932 పనులకు సంబంధించి పురోగతిపై అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షించారు. పుష్కరాలకు ఇంకా 10 నెలల సమయమే ఉన్నందువల్ల త్వరితగతిన అన్ని పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ లోక్భవన్లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ఏపీ లోకాయుక్తగా ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జస్టిస్ మల్లికార్జునరావుకు అభినందనలు తెలిపారు. అనంతరం లోక్భవన్లో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు గవర్నర్, ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, న్యాయశాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

0: అనంతపురం జిల్లా రాయదుర్గంలో సుజలాన్ సంస్థ ఏర్పాటు చేయనున్న 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. కణేకల్ మండలం హులికెర గ్రామంలో సుజలాన్ సంస్థకు చెందిన S144 నూతన బ్లేడ్ ఉత్పత్తి లైన్లను లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో పలు కంపెనీలు నూతన ప్రాజెక్టులను ప్రారంభించడం జరుగుతోందని చెప్పారు. సుజలాన్ సంస్థ 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించడం శుభ పరిణామం అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అనంతపురం జిల్లా అభివృద్ధితో పాటు స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి లోకేష్ పేర్కొంటూ,
1: We are supporting companies in eVTOLs. We are supporting companies in defense. And we are supporting companies in the entire fighter jet ecosystem. You know, Andhra Pradesh is willing to bet on young entrepreneurs, willing to bet on young Indians and support them all the way. And that is what I believe is really required. And in Andhra Pradesh, we don't believe in MOUs because I believe it is merely a paper and ink. We believe in grounding the projects. We believe in speed of doing business and we believe in creating jobs for the farmers who have given their land for these projects. I'm also very proud to say that the first PM Setu project is actually happening in Andhra Pradesh.
0: పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల రంగాల్లో దీర్ఘకాలిక సహకారం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం మధ్య ఈరోజు ఒక అవగాహన ఒప్పందం MOU కుదిరింది. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ సమక్షంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, యూకే ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. మున్సిపాలిటీల అభివృద్ధికి యూకే ప్రభుత్వం సాంకేతిక సహకారం అందించనుందని మంత్రి నారాయణ తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమ 5 నగరాల్లో అమరావతి ఒకటిగా మారుతుందన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, అర్బన్ ప్లానింగ్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, అర్బన్ మొబిలిటీపై కలిసి పనిచేస్తామన్నారు. మున్సిపాలిటీల్లో 40,000 కోట్ల రూపాయల విలువైన పనులు ప్రారంభించినట్లు మంత్రి నారాయణ వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా మౌలిక వసతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వెలుగొండ ప్రాజెక్టును ఈ నెల 31న ప్రారంభించబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా రైతుల పొలాలకు నీరందిస్తామన్నారు. ఈ ప్రాజెక్టుతో పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామంటూ భరోసా ఇచ్చారు. ఇంటింటికి కుళాయి ద్వారా ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. వెలుగొండ జలసెరులు అభివృద్ధికి రెక్కలు అంటూ ముఖ్యమంత్రి చేసిన సామాజిక మాధ్యమ పోస్టులో 30 ఏళ్ల క్రితం వెలుగొండ ప్రాజెక్టుకు తాను శంకుస్థాపన చేసిన ఫోటోను పంచుకున్నారు. ఇక ఎల్నినో పరిస్థితుల్లో కూడా రైతులకు సాగునీరు అందించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ,
2: R&R ప్యాకేజీని కూడా ఈరోజు 768 కోట్ల రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. మిగిలినవి కూడా చేస్తున్నాం. ఇది ఆగస్టు 31 ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నీటిని విడుదల చేయడం జరుగుతూ ఉందండి. ఎల్నినో ఉంది, దేశంలో అన్ని చోట్ల పంటల్ని వేసుకోవద్దని చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో చుక్క నీళ్లు కూడా ఈ ప్రదేశంలో మనకు అందే పరిస్థితి లేని ప్రాంతాల్లో ఇస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసే పరిస్థితి.
0: రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జూనియర్ వైద్యులు చేస్తున్న సమ్మెపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు ఈరోజు విచారించింది. ఈ సందర్భంగా సమ్మె విరమిస్తున్నట్లు రాష్ట్ర జూనియర్ వైద్యుల సంఘం ప్రకటించింది. తమ డిమాండ్లు పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సంఘం కోర్టును అభ్యర్థించింది. దీంతో 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు హైకోర్టుకు వైద్యుల సంఘం నివేదించింది. జూనియర్ డాక్టర్లు తమకిచ్చే ఉపకార వేతనాన్ని 30% పెంచాలని, వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, అలాగే ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయస్సును 65 సంవత్సరాలకు పెంచకూడదని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ అండ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ PMFME అమల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ స్థాయి అవార్డు లభించింది. PMFME సీడ్ క్యాపిటల్ కింద రుణాలు అందజేయడంలో ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్కు జాతీయ స్థాయి అవార్డును కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ న్యూఢిల్లీలో ఈరోజు అందించారు. కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిన్నటి నుంచి జరుగుతున్న దేశవ్యాప్త PMFME కాన్క్లేవ్లో ఈ అవార్డును బహుకరించారు. PMFME సీడ్ క్యాపిటల్ కాంపోనెంట్ కింద ఆమోదించబడ్డ పనితీరు ప్రమాణాల ఆధారంగా స్వయం సహాయక సంఘ మహిళలకు అందిస్తున్న సేవలు, నిధుల వినియోగం, యూనిట్ల అభివృద్ధి తదితర అంశాల్లో వివిధ రాష్ట్రాల గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పనితీరును కేంద్ర ఆహార శుద్ధి మంత్రిత్వ శాఖ మూల్యాంకనం చేసింది. ఈ మూల్యాంకనంలో సెర్ప్ ఏపీ సమగ్ర పనితీరు ఆధారంగా ఉత్తమ పనితీరు కనబరిచిన విజేతల్లో ఒకటిగా ఎంపికైంది.

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఇవి కేవలం గెలుపోటములను నిర్ణయించే ఎన్నికలు మాత్రమే కావని, పార్టీ కోసం నిరంతరం కష్టపడే కార్యకర్తల కోసం నిలబడాల్సిన కీలకమైన ఎన్నికలని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయి నేతలకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలని భావిస్తోందని, అలా జరగడం ఒక విధంగా తమకు మంచిదే అవుతుందన్నారు. ప్రత్యక్ష ఎన్నికల వల్ల బలమైన అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. జార్ఖండ్, ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో ఏర్పడ్డ నిన్నటి అల్పపీడనం ఈరోజు జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల గురించి ముందు ముఖ్యాంశాలు. ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతనను మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాబ్రిగడ మల్లికార్జునరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: पीएम फसल बीमा योजना से करीब 2,00,000 करोड़ रुपए क्लेम के रूप में किसानों को मिले हैं।
1: मेरा नाम मुनिया भाई राठिया है, मैं ग्राम केरा कछार से हूं। 2024 में प्रधानमंत्री फसल बीमा योजना से 93,000 का वित्तीय राशि मिला खरीफ फसल में, कि फसल बीमा जरूर कराएं ताकि फसल में जो नुकसान होता है उसके लिए सहायता मिल सके। फसल बीमा कराना बहुत जरूरी है।
2: खरीफ फसल बीमा के लिए शीघ्र पंजीकरण कराएं।
3: बैंक शाखा, बीमा कंपनी, कृषि ऋण समिति, जन सेवा केंद्र से संपर्क करें।
2: फसल बीमा से संबंधित जानकारी के लिए हेल्पलाइन नंबर 1-4447 पर कॉल करें।
4: फसल बीमा कराओ, सुरक्षा कवच पाओ।
5: संप्रति वार्ताः श्रूयन्ताम्।
6: आकाशवाणी अनंतपुरम केंद्रम ఈ సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు: సాయంత్రం 6:30 చిత్రసీమ, రాత్రి 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో నాణ్యమైన సురక్షిత మిరప ఉత్పత్తి సమగ్ర యాజమాన్యం, లాం ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి క్రాంతిరేఖ గారితో పరిచయం. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి, 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 సినీ గీతం, 8:45 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎస్ కృష్ణవేణి బృందం వారు పాడిన జానపద గేయాలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 చిత్రసీమ, 10:00 హరికథ విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
9: హే, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
10: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు.

0: ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
0: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగులేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
3: రేపటి ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ప్రణమామి గణనాయకం, 6:30 వినదగుమాట వ్యాఖ్యాత శ్రీ మొహీబుల్లా ఖాన్, 6:35 సేద్యపు శుద్ధులు, ఇందులో ఉద్యాన పంటలలో ఎరువుల యాజమాన్యం అందిస్తున్నవారు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకటరమణ, 6:45 ప్రాంతీయ వార్తల విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక చావడి సంభాషణ, అంశం తెలుగు భాషా దినోత్సవం, సంభాషకులు శ్రీ బి మధుసూదన్ రెడ్డి, శ్రీ వి చలపతి, అనంతరం న్యాయ సలహాలు శీర్షికన సహజీవనం న్యాయపరమైన అంశాలు, న్యాయవాది శ్రీ నీలం ఆంజనేయులు గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎం మనోహర్, 8:35 చిత్రసీమ, 9:00 మిలాద్ ఉన్నబి ప్రాశస్త్యం తెలియజేస్తున్నవారు శ్రీ షేక్ అబ్దుల్ అలీం ఆజ్మీ, అనంతరం నాతియా కలాం, 9:30 అభిలాష, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 10:00 విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ సమావేశాలపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి, 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 వివిధ భారతి కార్యక్రమాలు, 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు, 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రేపటి సాయం ప్రసారంలో 5:00 చిత్రసీమ, 5:30 లేపాక్షి, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు, 6:30 చిత్రసీమ, రేపు రాత్రి 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తల హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన చెక్క భజన కళాకారులు నల్లమాడ మండలం గోపేపల్లి నివాసి శ్రీ పి ఊతప్పగారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 రసధుని పాత సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:00 తెలుగు చలనచిత్ర గీతం, 8:45 పెన్నోబిల నారసింహ క్షేత్రం రూపకం, నిర్వహణ డాక్టర్ వి వెంకటరాణి, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 నాటిక, 10:00 రాగం తానం పల్లవి శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి, 10:45 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800

0: 0400-220-2233.
1: Hey, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: శ్రోతలకు ప్రకటన. నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ఈ నెల 28వ తేదీ అంటే శుక్రవారం ఉదయం 7:45 హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో కంటి నల్లగుడ్డు మార్పిడి, ఆపరేషన్ యొక్క ప్రాముఖ్యత, అపోహలు, కంటి అవయవ దానం విశిష్టత గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఈశ్వర్రావు సాకరే గారు సమాధానాలిస్తారు. శ్రోతలు, ఈ శుక్రవారం అంటే 28వ తేదీ ఉదయం 7:45 2255533 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 0855. ప్రకటన విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా లాయర్ విశ్వనాథ్ చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట, ఆరుద్ర గీతరచన, సంగీతం సత్యం.

0: చెప్పి చెప్పి విసిగిపోయా.
1: ఏమైంది?
0: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
1: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
0: కరెక్ట్.
1: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గానీ పరిష్కారం గానీ దొరకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్ తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటుంది
2: ముందు మీ బ్యాంక్ తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మన్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: చిత్ర పాడిన ఈ పాట మనసంతా నువ్వే చిత్రం నుంచి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతరచన, సంగీతం ఆర్పి పట్నాయక్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: హే, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డ్.

0: పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జీఆర్టీ జ్యువెలర్స్.
1: ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట మనసులో మాట చిత్రం నుంచి. సీతారామశాస్త్రి గీత రచన, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఇది మన్మథ సామ్రాజ్యం, ప్రతి హృదయం ఒక సింహాసనం.

మండే గుండెలు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట అది. ఆత్రేయ గీతరచన, సంగీతం కెవి మహాదేవన్. శ్రోతలకు గమనిక, నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ఈ నెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 7:45 హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో కంటి నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్ యొక్క ప్రాముఖ్యత

పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట అది. ఆత్రేయ గీతరచన, సంగీతం కెవి మహాదేవన్. శ్రోతలకు గమనిక, నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ఈ నెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 7:45 హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో కంటి నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్ యొక్క ప్రాముఖ్యత, అపోహలు, కంటి అవయవదానం విశిష్టత గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఈశ్వరరావు సాకరే గారు సమాధానాలిస్తారు. శ్రోతలు ఈ శుక్రవారం అంటే 28వ తేదీ ఉదయం 7:45 2255333 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి మన్మథ చిత్రం నుంచి ఎస్పి చరణ్ పాడిన పాట, వేటూరి గీతరచన, సంగీతం యువన్ శంకర్ రాజా.

లలిత గీతం వింటున్నారు. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఓబీసీ క్రీమీ లేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తానని సుప్రీంకోర్టు అంగీకరించింది. వ్యవసాయ విద్యాబోధనలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కొలంబో టెస్ట్ 3వ రోజు ఆట వర్ష కారణంగా ఆగిపోయే సమయానికి శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. యూపీఐ సాధించిన అపూర్వమైన స్థాయి, విశ్వసనీయత ప్రపంచవ్యాప్త గుర్తింపును సంపాదించి పెట్టాయి. ప్రస్తుతం ఈ వ్యవస్థ 12 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ఇది ఇంటర్ ఆపరబుల్ రియల్ టైమ్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ను అందిస్తూ భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అత్యంత విజయవంతమైన స్తంభాల్లో ఒకటిగా అవతరించింది. యూపీఐ లావాదేవీల పరిమాణం దాదాపు 13,000 రెట్లు పెరిగింది. 2016-17లో కేవలం 1,78 లక్షల లావాదేవీలుగా ఉన్న వార్షిక లావాదేవీల పరిమాణం 2025-26 నాటికి 24,162 కోట్లకు పైగా లావాదేవీలకు పెరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అదే కాలంలో లావాదేవీల విలువ కూడా 7,000 కోట్ల రూపాయల నుంచి దాదాపు 314 లక్షల కోట్ల రూపాయలకు పైగా భారీగా పెరిగింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ దశాబ్దాల విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సోషల్ మీడియా పోస్టులో భారత్ డిజిటల్ చెల్లింపుల ప్రస్థానంలో యూపీఐని ఒక ప్రధానమైన మలుపని ప్రధానమంత్రి అభివర్ణించారు. దశాబ్ద కాలంలో తమ యూపీఐ అనుభవాలు పంచుకోవాలని దేశ ప్రజలను కోరుతూ యూపీఐ అపారమైన పరిధి ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని మోదీ పేర్కొన్నారు. డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, ఆర్థిక చేరికను ముందుకు తీసుకువెళ్లడం, డిజిటల్ ఆర్థిక సేవల ప్రాప్యత విస్తరించడం ద్వారా యూపీఐ దేశవ్యాప్తంగా వ్యక్తులకు, సమాజాలకు సాధికారత కల్పించిందని, అదే సమయంలో విస్తృత ఆర్థిక భాగస్వామ్యాన్ని నడిపించిందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. యూపీఐ భారత్ డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థకు వెన్నెముకగా, కీలకమైన చోదక శక్తిగా ఆవిర్భవించింది. కేవలం 1 దశాబ్దంలో యూపీఐ దేశంలో డిజిటల్ చెల్లింపుల స్థాయిని మార్చింది. లావాదేవీలను వేగవంతం చేసి, సరళతరం చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫ్రాన్స్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక, భూటాన్, మారిషస్తో సహా 11 దేశాల్లో యూపీఐ అందుబాటులో ఉంది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి 2 రియల్ టైం డిజిటల్ చెల్లింపు లావాదేవీల్లో ఒకటి భారతదేశంలోనే జరుగుతోంది. 2025 నాటి

0: ఇప్పటికీ ప్రపంచంలోని రియల్ టైం పేమెంట్ లావాదేవీల పరిమాణంలో యూపీఐ దాదాపు 49% నిలిచింది. చైనా సరిహద్దు సమస్య, ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలపై మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. 3,400 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న భారత చైనా సరిహద్దు వివాదాన్ని సమగ్రంగా పరిష్కరించడానికి 2003లో ఏర్పాటు చేసిన సరిహద్దు చర్చల యంత్రాంగం కోసం అజిత్ దోవల్, వాంగ్ యీ ఇద్దరు నియమిత ప్రత్యేక ప్రతినిధులుగా ఉన్నారు. చర్చలకు ముందు నిన్న 2 రోజుల పర్యటన నిమిత్తం బీజింగ్ చేరుకున్న దోవల్ చైనా ఉపాధ్యక్షుడు హాంగ్ షాంగ్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న రాత్రి మాస్కోలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్తో విస్తృతంగా చర్చలు జరిపారు. తాము ద్వైపాక్షిక సహకారం, బహుపాక్షిక అంశాలపై చర్చించినట్లు డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. యుక్రెయిన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిపై కూడా ఇద్దరు విదేశాంగ మంత్రులు చర్చించినట్లు రష్యా ప్రభుత్వాధ్వర్యంలోని టాస్ వార్తా సంస్థ వెల్లడించింది. అంతకుముందు డాక్టర్ జయశంకర్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బూత్ లెవెల్ అధికారులు, బీఎల్ఓలు భారత ప్రజాస్వామ్యానికి పునాది అని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఉత్తరప్రదేశ్లో 2 రోజుల పాటు పర్యటిస్తున్న ఎన్నికల ప్రధాన కమిషనర్ ఈరోజు లక్నోలో సుమారు 500 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లతో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియను మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా, సులభంగా అందుబాటులో ఉండేలాగా పౌరులు కేంద్ర బృందంగా తీర్చిదిద్దడంపైన ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి సారించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఓబీసీ క్రీమీ లేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. 2025 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అభ్యర్థుల కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన 11 మార్చి నాటి తీర్పు ఏ విధంగా వర్తిస్తుందనే దానిపైన కేంద్రం స్పష్టత కోరుతోంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిఫారసు చేసిన 950 మంది అభ్యర్థులకు సర్వీస్ కేటాయింపు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వానికి అనుమతినిచ్చే ఆదేశాలు కోరాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కోరింది. 11 మార్చి తీర్పునకు ముందు అమల్లో ఉన్న ఓబీసీ క్రీమీ లేయర్ ప్రమాణాల ఆధారంగానే ఈ కేటాయింపులు జరపాలని డీఓపీటీ కోరుతోంది. కేంద్రం తరఫున కోర్టులో హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ప్రభుత్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జయమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహనాలతో కూడిన ధర్మాసనం ఎదుట తన వాదనలను వినిపించింది. ఇప్పటికే పరిష్కారమైన ఒక విషయంలో అత్యవసర ఆదేశాలు కోరుతూ డీఓపీటీ ఒక విడి దరఖాస్తును దాఖలు చేసిందని చెప్పారు. ఈ వ్యవహారాన్ని జస్టిస్ పిఎస్ నరసింహ నేతృత్వంలోని బెంచ్ ముందు లిస్టు చేయవలసి ఉంటుందని సాలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. వ్యవసాయ డిగ్రీ కోర్సులు అభ్యసించే యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వవలసిన ప్రాముఖ్యతను వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రత్యేకంగా ప్రస్తావించారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత వ్యవసాయ పరిశోధన సమితికి చెందిన సంస్థల వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్ల సదస్సును న్యూఢిల్లీలో మంత్రి ప్రారంభించారు. వ్యవసాయ విద్య బోధన విషయంలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని మంత్రి అన్నారు. వ్యవసాయ విద్య గురించి ప్రస్తావిస్తూ అటువంటి విద్యను కేవలం తరగతి గదిలో కూర్చోబెట్టి నేర్పలేమని, అది పొలాల్లో రైతుల మధ్య ఉండాలని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.
1: आज की परिस्थितियों के हिसाब से एग्री एजुकेशन कैसी होनी चाहिए, आज की चुनौतियां हैं, क्लाइमेट चेंज की हो, ग्लोबल वार्मिंग की हो, बदलती हुई टेक्नोलॉजी हो, नए नए रोगों का प्रकोप हो, मिट्टी का खराब स्वास्थ्य हो, उन सब का समाधान भी ढूंढना है. कृषि शिक्षा प्राप्त करके जो विद्यार्थी निकलते हैं उनका कैसे भविष्य बेहतर हो और वो कृषि को कैसे बेहतर करें, किसानों को उससे कैसे फायदा हो, इस पर विस्तार से चर्चा हो रही है.
0: ప్రస్తుత సమకాలీన సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాటికి పరిష్కారాలను వ్యవసాయ విద్యలో నేర్పించాలని, ప్రస్తుత కాలపు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నిత్యం అప్డేటెడ్గా ఉండేందుకు యూనివర్సిటీలు తమ బోధనా విధానంలో ఏఐ ఆధారిత సాధనాలు చేర్చుకోవాలని వ్యవసాయ మంత్రి సూచించారు. విద్యార్థుల నుంచి అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు వైస్ ఛాన్సలర్లు వారితో పరస్పరంగా వ్యక్తిగతంగా సంబంధాలు ఏర్పరచుకోవాలని వ్యవసాయ మంత్రి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ తాగునీటి వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణపై గ్రామ పంచాయతీ ప్రతినిధులు, స్థానిక సంఘాలతో ప్రత్యేక సంభాషణకు వేదిక కల్పిస్తూ తాగునీటి

పరిశుద్ధ శాఖ ఈరోజు మల్టీలింగ్వెల్ సుజల్ గ్రామ్ సంవాద్ పదవ సంచికను వర్చువల్ విధానంలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కార్యదర్శి అశోక్ కెకే మీనా గ్రామీణ నీటి సరఫరాలో క్షేత్రస్థాయి అనుభవాలు, ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కారాల నుంచి నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యతను ప్రత్యేకంగా చెప్పారు. క్రమబద్ధమైన నీటి సరఫరా, నీటి నాణ్యత, సమాజంలో అవగాహన, ఫిర్యాదుల పరిష్కారం, నీటి వనరుల పరిరక్షణ మొదలైన వాటి దిశగా గ్రామ పంచాయతీలు చేస్తున్న ప్రయత్నాలను ఆయన కొనియాడారు. తూర్పు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, ఉత్తరప్రదేశ్లో రాబోయే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని సీనియర్ ఐఎండీ శాస్త్రవేత్త అఖిల్ శ్రీవాస్తవ ఆకాశవాణికి తెలియజేశారు. కొలంబో టెస్టులో ఈవేళ 3 రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. వర్షం కారణంగా 3 రోజు ఆటను ముందస్తుగా ముగించారు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే శ్రీలంక ప్రస్తుతం 238 పరుగుల మేరకు వెనుకబడి ఉంది. విశేషాలు మరొకసారి. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఓబీసీ క్రీమిలేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. వ్యవసాయ విద్యా బోధనలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కొలంబో టెస్ట్ 3 రోజు ఆట వర్షం కారణంగా ముగిసిపోయే సమయానికి శ్రీలంక ఈరోజు తన తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో నాణ్యమైన సురక్షిత మిరప ఉత్పత్తి సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి గుంటూరు లాం ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి క్రాంతిరేఖ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం,
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, నాణ్యమైన సురక్షిత మిరప ఉత్పత్తి సమగ్ర యాజమాన్యం. డాక్టర్ జి క్రాంతిరేఖ గారితో పరిచయం.
3: డాక్టర్ జి క్రాంతిరేఖ గారు నమస్కారం మేడం.
2: నమస్కారం అండి.
3: మేడం, మీరు లాంగ్ ఫామ్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా ఉన్నారు కదండి. మేడం, ఇప్పుడు మనం చూస్తూ ఉంటే వివిధ రకాలైనటువంటి వాతావరణ పరిస్థితులు మారుతున్న తరుణంలో మిరప సాగులో సమగ్ర యాజమాన్యం ఏ విధంగా చేపట్టుకోవాలనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదండి. రైతు సోదరులకు ఈరోజు తెలియజేసే ప్రయత్నం చేద్దాం మేడం. అయితే ముందుగా ఈ మిరప పంట పరిస్థితి మన భారతదేశంలో కానీ అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, ఎంత ఉత్పత్తి చేస్తున్నారు, ఎంత శాతం సాగులో ఉంది, ఈ వివరాలు ఒకసారి తెలియజేయండి మేడం.
2: నమస్కారం అండి. మన భారతదేశం అనేది ప్రపంచంలోనే అత్యధికంగా మిరపను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా వినియోగంలో కానీ ఎగుమతిలో కానీ మన దేశం అనేది ప్రపంచంలోనే ప్రధమ

0: స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా సాధారణంగా 9 లక్షల హెక్టార్ల పైన మనం విస్తీర్ణంలో మిరప సాగు అవుతుంది. మన దేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు మన దేశంలోనే అత్యధికంగా మిరపని ఉత్పత్తి చేసే రాష్ట్రాలుగా ఉన్నాయి. వీటన్నిటిలో ఆంధ్రప్రదేశ్ అనేది మన దేశంలోనే అత్యధిక మిరప ఉత్పత్తి చేసే రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచి ఉంది. దేశం మొత్తంలో ఏపీ వాటా మాత్రమే 40 నుంచి 45% వరకు ఉంటుంది. మన రాష్ట్రంలో స్టాటిస్టిక్స్ ప్రకారము 196,000 హెక్టార్ల విస్తీర్ణంలో మిరప సాగు అవుతుంది. మొత్తం ఉత్పత్తి చూసుకుంటే 11 లక్షల మెట్రిక్ టన్ల దిగుబడి కూడా వస్తుంది.
1: డాక్టర్ క్రాంతిరేఖ గారు, మిరపలో సమగ్ర యాజమాన్యం చేపట్టుకోవాల్సిన ప్రాముఖ్యత ఏంటి మేడం?
0: మీరు ఇప్పుడు అన్నట్లుగానే మారుతున్న వాతావరణ పరిస్థితులు, అలానే కొత్త రకాల చీడపళ్ళు మనం చూసుకుంటే 2020 నుంచి మనకి నల్ల తామర పురుగులు అనేది చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి రైతుల్ని. దానివల్ల మిరప ఖర్చు అనేది చాలా ఎక్కువగా విపరీతంగా పెరిగిపోయింది. సుమారుగా అప్పుడు 50,000 లక్ష రూపాయలు ఉండేది, ఇప్పుడు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు మిరప రైతు అనేది ఒక ఎకరానికి ఖర్చు పెడుతున్నారు. దాంట్లో ఎక్కువ శాతం ఈ నల్ల తామర పురుగులు, ఈ రసం పీల్చే పురుగుల నివారణకే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. మనం ఎప్పుడైతే ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తామో మనకి చాలా వరకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. ఎందుకంటే మనము ఎక్కువగా ఈ పురుగును తగ్గించడానికి పురుగు మందులను విచక్షణారహితంగా వాడుతూ ఉంటాము. సో సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో మనం అవసరమైన వరకు మాత్రమే ఎరువులను కానీ పురుగు మందులు కానీ వాడటం వల్ల మనకి పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. తర్వాత సమగ్ర సస్యరక్షణ పద్ధతులు మనం పాటించడం వలన, అంటే రసాయనిక పురుగు మందులే కాకుండా జిగురు అట్టలు, అంతర పంటలు, తర్వాత జీవ నియంత్రణ పద్ధతులు వాడటం వలన కూడా మనకి చీడపీడల నివారణ కూడా చాలా సమర్థవంతంగా నివారించవచ్చు. అంతేకాకుండా ఈ మధ్య మనం చూసుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో మనం రీసెంట్ గా మనము న్యూస్ లో చూస్తే ఈవెన్ శ్రీలంక గురించి కూడా మన ప్రొడ్యూస్, మిరప ప్రొడ్యూస్ అనేది రిజెక్షన్ కు గురైంది, నిరాకరించారు ఎగుమతుల్ని. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉండటం, మిర్చిలో అనేది నాణ్యత లేకపోవటం వలన మనకి ఎగుమతి అవకాశాలను చాలా తగ్గిపోతున్నాయి. దానివల్ల ధర కూడా తగ్గిపోతుంది. మనం ఎప్పుడైతే ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తామో కాయలో నాణ్యత పెరిగి పురుగు మందుల అవశేషాలు తగ్గి మనకి అధిక ధర కూడా లభిస్తుంది. దీనితో పాటు ఇప్పుడు మన వ్యవసాయంలో ఉన్న పెద్ద ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే నేల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ. నేల అనేది సారవంతం తగ్గిపోతుంది. మనం చెప్పొచ్చు డెడ్ సాయిల్ అని చెప్పొచ్చు. ఎలాంటి సూక్ష్మజీవులు లేకుండా మనము నేల అంతా సారవంతం పోతుంది. పర్యావరణం కూడా మనం వాడే పురుగు మందుల వలన కానీ, మనం తీసుకునే ప్రతి ప్రాక్టీస్ వలన కానీ పర్యావరణం అనేది చాలా కలుషితం అవుతున్నది. ఈ తరుణంలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం వలన మనము ఈ నేల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కూడా పరిరక్షించవచ్చు.
1: మేడం, ఇప్పుడు మనం ప్రధాన టాపిక్ వెళ్తే సమగ్ర యాజమాన్యం వివిధ దశల్లో ఎలా చేసుకోవచ్చో చూసుకున్నట్లయితే, ముందుగా ఈ విత్తన ఎంపిక, నారుమడి యాజమాన్యం గురించి ఒకసారి తెలియజేయండి మేడం.
0: తప్పకుండా అండి. మనం ఎప్పుడు విత్తనం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రతి ఏ క్రాప్ వ్యవసాయం చూసినా సరే మనకి విత్తన ఎంపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఎల్లప్పుడూ మనం విత్తనాన్ని ఎంపిక చేసేటప్పుడు మనకి ప్రధానంగా మిరపలో ఉన్న సమస్య ఏంటంటే లీఫ్ కర్ల్ వైరస్ ఒకటి, తర్వాత రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువ ఉంటుంది. సో వైరస్ రహిత ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలను ఎంచుకుంటే మనకి చాలా వరకు ఈ ప్రాబ్లంని తట్టుకోవచ్చు. అంతేకాకుండా వైరస్ నిరోధక, అంటే వైరస్ రెసిస్టెంట్ వెరైటీస్ మనకి అవైలబుల్ గా ఉంటే వాటిని ఎంచుకుంటే చాలా మంచిది. తర్వాత ఈ విత్తనాన్ని విత్తన శుద్ధి చేసుకోవటం, వివిధ రకాల కెమికల్స్, ఇమిడాక్లోప్రిడ్ మరియు మనకి క్యాప్టాన్ ఆర్ థైరామ్ తో విత్తన శుద్ధి చేసుకుని తర్వాత మనం విత్తనాన్ని నారుమడిలో వేసుకోవటం వల్ల కూడాను మనకు చాలా వరకు ఈ పురుగుల నుంచి బెడద తగ్గుతుంది. అలాగే మనకి ఈ మధ్యన మనకి F1 హైబ్రిడ్స్, హైబ్రిడ్ రకాలు వచ్చిన తర్వాత విత్తనము ధర చాలా అధికంగా ఉంటుంది. సో అందుకని ప్రతి రైతు ఇప్పుడు నెట్ హౌస్ లో విత్తనాన్ని, నారుమడిని పెంచుకోవటానికి మొగ్గు చూపుతున్నారు. ప్రతి రైతు నెట్ హౌస్ లో పెంచుకుంటే చాలా మంచిది. వైరస్ తెగుళ్లు రాకుండా మన నారుమడిలోనే మనం చూసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏదైనా నెట్ హౌస్ ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు దాని చుట్టూ మెష్ నెట్, అంటే ఇన్సెక్ట్ ప్రూఫ్ నెట్, అంటే 40 మెష్ ఉన్న నెట్ ఉందా లేదా చూసుకుని, వాళ్ళు హైజీన్ గా చేస్తున్నారా లేదా మనం చూసుకుని అక్కడ ఇచ్చుకుంటే మనకి వైరస్ తెగుళ్ళ వ్యాప్తి చెందని మొక్కల్ని మనము, ఆరోగ్యవంతమైన నారుని మనం పొందవచ్చును.
1: తర్వాత మేడం, ప్రధాన పొలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి రైతు సోదరులు?
0: ప్రధాన పొలంలో మనం పర్టికులర్గా చేయాల్సింది పంట మార్పిడి. మనము పంట మార్పిడి విధానం ఎందుకు పాటించాలి అంటే, సాధారణంగా మనము మిరప, టమాటా, వంగ, బంగాళదుంప ఇవన్నీ సొలనేసి కుటుంబానికి చెందిన పంటలు. ఇవి ఒకే కుటుంబానికి చెందిన పంటలను ఒకటే పొలంలో వరుసగా ప్రతి సంవత్సరం అదే వేస్తూ ఉంటే

0: దానికి అంటే ఆ కుటుంబానికి సంబంధించిన పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఎక్కువ ఆశించే అవకాశం ఉంటుంది. అంటే దానికి జీవిత చక్రం అనేది మనకి ఎక్కడ బ్రేక్ ఉండదు. అదే మనము ఆ కుటుంబానికి కాకుండా వేరే కుటుంబానికి సంబంధించిన లేకపోతే బంతిపూలు కానీ జొన్నలు కానీ సజ్జలు కానీ రాగులు కానీ ఆ పంట మార్పిడి చేయటం వల్ల మనము ఆ ఏదైతే పురుగులు తెగుళ్ళు సాధారణంగా వస్తాయో ఆ పొలంలో అవన్నీ ఆ పురుగులు తెగుళ్ళు యొక్క జీవిత చక్రానికి బ్రేక్ పడుతుంది. అప్పుడు మనకి ఎక్కువగా ఆశించకుండా ఉంటాయి. ఈ పంట మార్పిడి విధానము సుమారుగా మనకి 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఆ కుటుంబం కాని పంటలు తప్పనిసరిగా వేసుకోవాలి. అంతేకాకుండా వేసవిలో కూడా లోతు దుక్కులు చేసుకోవాలి. ఈ లోతు దుక్కులు అనేది చేసుకోవాలి అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి లోతు దుక్కుల వలన. మనము వేసవిలో ఈ లోతుగా దున్నటం వలన అడుగున్న వైరస్ కారక కీటకాలు ఉంటాయి మనకి, పర్టికులర్ గా తెల్లదోమ గానీ తామర పురుగులు గానీ వాడి గుడ్లు లార్వాలు లోపల ఉంటాయి. అవి ఎప్పుడైతే మనం లోతుగా దున్నటం వల్ల అవి పైకి వచ్చి ఆ ఎండ తీవ్రతకి చనిపోతాయి. అంతేకాకుండా కలుపు మొక్కలుగా ఆశ్రయాలుగా కూడా ఉన్న వాటిని కూడా మనం చంపొచ్చు. కలుపు మొక్కల వేర్లు కూడా దెబ్బతిని అవి కూడా పూర్తిగా ఎండిపోతాయి. అంతేకాకుండా కలుపు నివారణ అవుతుంది, పురుగులు ఉధృతి తగ్గుతుంది. అంతేకాకుండా మట్టి కూడా బాగా గుల్లబారి గాలి బాగా ఆడటము, తర్వాత నత్రజని స్థిరీకరణ కూడా అయ్యి మొక్క అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది.
1: మేడం, మల్చింగ్ గురించి వింటా ఉన్నాం, ఈ ప్లాస్టిక్ మల్చింగ్ అనేది ఏమిటి, దీన్ని ఎలా చేసుకోవచ్చు?
0: ఇప్పుడు ఉన్న ఎల్నినో కండిషన్స్ లో వాతావరణంలో అనేది వర్షం అనేది పడట్లేదు. కెనాల్లో కూడా ఎంతవరకు వాటర్ వస్తుందో లేదో అయోమయంగా ఉన్నారు రైతులందరూ. ఇప్పుడు ఎలాగా అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఎలాగా తెచ్చుకోవాలో తక్కువ వాటర్తో కూడా ఎక్కువ పంట మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం ఇలా ఉంది, వచ్చే సంవత్సరాలు కూడా ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు. సో అందుకని మనము నీటి యాజమాన్యం మీద చాలా జాగ్రత్త వహించాలి. దాంట్లో మనము డ్రిప్ పద్ధతి అనేది చాలా మంచిది. డ్రిప్ తో పాటు మనం మల్చింగ్ సిస్టమ్ ను కూడా ఫాలో అయితే మల్చింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకి మనం నీరు పెట్టినది ఆవిరవ్వకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు తేమ అనేది నేలలో ఉంటుంది. అంతేకాకుండా ఆ రూట్కి వేరుకి కావలసిన టెంపరేచర్ను కూడా మెయింటైన్ చేస్తుంది, కలుపు రాకుండా ఉంటుంది, కలుపుకు పట్టే లేబర్ కానంత ఖర్చు తగ్గుతుంది. అంతేకాకుండా మిరపలో ఇంకొక ఉపయోగం ఏంటంటే మల్చ్ షీట్ వలన, ఈ ప్లాస్టిక్ మల్చ్ మనం జనరల్గా సిల్వర్ బ్లాక్ మల్చ్ వాడతాము. ఇది పైన సిల్వర్ లోపల బ్లాక్ కలర్లో ఉంటుంది. పైన సిల్వర్ అనేది ఎప్పుడైతే సూర్యకాంతికి అది ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు అది రిఫ్లెక్షన్ అవుతుంది. ఆ సిల్వర్ లైట్ ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అవుతుందో ఆ కాంతి ఆ ఈ నల్ల తామర పురుగులకి రిఫ్లెక్ట్ అవటం వలన అవి కంగారు పడిపోయి అవి ఏంటో అర్థం కాక మన పొలంలోకి రావు. సో ఈ మల్చింగ్ షీటు ఇతరత్ర ఉపయోగాలతో పాటు ఈ నల్ల తామర పురుగును కూడా సమర్థవంతంగా నివారిస్తుంది.
1: ఇతర కలుపు యాజమాన్యం చేసుకోదగినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి మేడం?
0: కలుపు యాజమాన్యం ఎప్పటికప్పుడు మన కలుపు వల్ల సమస్య ఏంటంటే మొదటి 2 నెలలు మనకి మొక్క అనేది గ్రోత్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి కలుపు అనేది లేకుండా చూసుకోవాలి. ముందుగా ఏమిటంటే మాన్యువల్ వీడింగ్కి వెళ్తుంటాము. కలుపు ఎక్కువగా ఉంటే మనకి ఏవైతే పురుగులు కీటకాలు ఎక్కువగా ఉంటాయో అవి వాటికి ఆవాసాలుగా ఉండి అవి మన ప్రధాన పొలంలోకి వస్తాయి, మనం ప్రధాన పంటలోకి వస్తాయి. సో కలుపు యాజమాన్యం చాలా ఇంపార్టెంట్. ఒక 2 సార్లు మాన్యువల్ వీడింగ్ తీసుకొని తర్వాత మనం ఇంటర్ కల్టివేషన్ చేసినప్పుడు కూడా మనకి కలుపు నివారణ అనేది సమర్థవంతంగా ఉంటుంది. ఎప్పుడు మనకి గట్ల మీద కలుపులు లేకుండా మనం చూసుకోవాలి.
1: మేడం, అలాగే ఎరువుల యాజమాన్యం గురించి కూడా ఒకసారి వివరంగా చెప్పండి మేడం.
0: మిరపలో మనకి ఈ పర్టికులర్ మనం చూసుకుంటే వైరస్ కానీ ఈ చీడపిడలు కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. మనము వేరే పంటలతో పోలిస్తే చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి మనము సమతుల్య ఎరువుల యాజమాన్యం అని పాటించాలి. ప్రధానంగా మనం చూసుకుంటే మన బాడీకి మనుషులకి మనం ఎలాగా అయితే సమతుల ఆహారం అనేది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందో అలాగే మొక్కలకు కూడా సమతుల్యమైన పోషకాలను ఇచ్చినట్టయితే మొక్కల్లో కూడా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మనం ఇప్పుడు చూసుకుంటే నత్రజని భాస్వరము పొటాషు ఈ 3 అనేది మనకి మేజర్ గా కావలసిన పోషకాలు. వీటిల్లో మనము సజెస్టెడ్ మనకి ఎంతైతే మనకు సూచించారో అంతవరకే మనము వాటిని వాడాలి. వాటిల్లో మనకి రైతులు జనరల్ గా చేసేది ఏంటంటే మనకి నత్రజని ఎక్కువగా ఇవ్వటం చూస్తాము, ఎందుకంటే మొక్క బాగా ఎదుగుతానే నత్రజని ఎక్కువ ఇస్తుంటారు. ఈ నత్రజని ఎక్కువ ఇవ్వటం వలన ఏమవుతుందంటే మొక్క అనేది బాగా లేతగా బాగా ఎక్కువగా విగరస్ గా పెరుగుతుంది. అలా పెరగటం వలన అది అలా విగరస్ గా తర్వాత అలాగా లేతగా ఉండటం వలన ఎక్కువగా చీడపిడలు ఆశించే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే మనం పొటాష్ ఎరువులను కూడా ఎక్కువగానే వాడాలి. పొటాష్ ఎరువులను వాడటం వలన మొక్క అనేది వ్యాధి నిరోధక శక్తి పెంచుకుంటుంది. ఇప్పుడు మనము యూరియా కానీ లేకపోతే డిఏపి కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ ఇస్తూ ఉంటాము. మనకి నత్రజని భాస్వరము పొటాషు ఎంత కావాలో అంతవరకు ఇచ్చుకుంటూ వాటి రసాయనిక ఎరువులతో పాటు జీవన ఎరువులు లైక్ అజిటో

0: బ్యాక్టర్ కానీ యాజోస్పైరిల్లము, ఫాస్ట్రస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, పొటాష్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. అమరావతిలో మనకి ఈ బయో ఫర్టిలైజర్ ల్యాబ్ ఉన్నది, అక్కడ మనకు ప్రతిది దొరుకుతుంది. అవి తెచ్చుకొని మనము పశువుల ఎరువుతో కలిపి మనం పొలంలో వేసుకోవచ్చు. వీటన్నిటితో పాటు మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే, మనకు అందుబాటులో ఉంటే పశువుల ఎరువు కానీ లేకపోతే వానపాముల ఎరువులు కానీ వేసుకొని తొలకరి వర్షాలు పడినప్పుడు మనం పిల్లి పెసర కానీ జనుము జీలుగా ఇలాంటి పచ్చిరొట్ల ఎరువులను కూడా వేసుకొని వాటికి పూత దశలో వచ్చినప్పుడు అవి కలియదన్నుకుంటే మనకి ఎక్కువగా ఆర్గానిక్ మ్యాటర్ అనేది, సేంద్రియ పదార్థం అనేది నేలలో బాగా ఉంటుంది. సేంద్రియ పదార్థం ఎప్పుడైతే ఉంటుందో నేల అనేది సారవంతంగా ఉండి మనం ఇచ్చిన పోషకాలు అన్ని చక్కగా మొక్కకు అందుతాయి. అప్పుడు మొక్క అనేది వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటుంది.
1: తర్వాత మేడం, మిరపలో రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశిస్తాయని విన్నాము, వాటికి ఏ విధంగా సమగ్ర సస్యరక్షణ పద్ధతులు ఉన్నాయి మేడం?
0: ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు లోతు దుక్కులు, నారుమడి యాజమాన్యము, ప్లాస్టిక్ మల్చింగ్ ఇవన్నీ కూడా సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో భాగమేనండి. అంతేకాకుండా మనము రక్షణ పంటను వేసుకోవచ్చు. మనము పొలం చుట్టూ రెండు కానీ లేదా మూడు కానీ జొన్న మొక్కజొన్న వరుసలను వేసుకోవచ్చు. ఇది మనం ఎందుకు వేసుకోవాలి అంటే, అందరు రైతులు పొలంలో ఇది వేయటం వలన ప్లేస్ వేస్ట్ అయిపోతుంది అంటున్నారు, కానీ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం రెండు నుంచి మూడు వరుసలు మనం చుట్టూ వేసుకోవటం వల్ల ఒక బోర్డర్ క్రాప్ లాగా పనిచేస్తుంది. దీనివల్ల బయట ఏదైతే తెల్లదోమ కానీ తామర పురుగులు కానీ ఉంటాయో లోపలికి అనేది ఇది అడ్డుగా ఉంటుంది, దీని మీద ముందు వాళ్తాయి. దీని మీద ముందు వాలినప్పుడు ఏదైతే జొన్న మొక్కజొన్న ఉంటుంది కదా, దాని మీద ఇవి రసాన్ని పీలుస్తాయి ఫస్ట్. ఆ రసాన్ని పీల్చడం వలన దాని లాలాజలంలో ఉన్న వైరస్ డైల్యూట్ అయిపోతుంది. అప్పుడు దాని రసం పీల్చిన తర్వాత లోపల మిరప మొక్క మీద రసం పీల్చినప్పుడు అంత ఎఫెక్ట్ అనేది ఉండదు, అంత వైరస్ని వ్యాప్తి చేసే సమర్థవంతంగా అయితే ఉండలేవు. అది ఒకటి కారణము. తర్వాత సరిహద్దు పంటల్లో మనకి కందిరీగలు కానీ లేడీ బర్డ్స్ బీటిల్ కానీ మిత్ర పురుగులు ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా మనకి శత్రు పురుగులను సహజంగా తింటాయి. సో దానివల్ల మనకి పురుగు మందులు ఎక్కువగా వాడే అవకాశం అనేది తగ్గుతుంది. ఇంకొకటి జిగురు అట్టలు, చాలా మంది ట్రాప్స్ అంటారు, స్టిక్కీ ట్రాప్స్. ఇవేంటంటే మనకి పురుగును బట్టి, తెల్లదోమకైతే ఎల్లో స్టిక్కీ ట్రాప్స్, తామర పురుగులకి అయితే బ్లూ స్టిక్కీ ట్రాప్స్ వాడతాము. ఏదైనా ఒక అట్ట తీసుకొని ఆరని జిగురుని మనం అంటించి పెట్టుకోవచ్చు, లేదా మార్కెట్ లో కూడా మనకి జిగురట్లు లభిస్తున్నాయి. ఒక ఎకరానికి వచ్చి 15 నుంచి 20 జిగురట్లు మనం వేసుకోవచ్చు. ఇది ఎలాగంటే మనకి పంట ఇప్పుడు మొక్క హైట్ నుంచి ఒక అడుగు పైకి వరకు మనం పెట్టుకొని మొక్క పెరిగేటప్పటికి ఆ అడుగుని మనం హైట్ ని పెంచుకుంటూ ఉండాలి. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, ఈ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ కానీ బ్లూ స్టిక్కీ ట్రాప్స్ కానీ పెట్టినప్పుడు ఆ తామర పురుగులు కానీ తెల్లదోమ కానీ దానికి అంటుకుంటాయి. ఫస్ట్ మనకు అర్థమవుతుంది మన పొలంలో ఏమున్నాయి, ఎంతవరకు ఉద్ధృతుందో మనకు ఒక మానిటరింగ్ గా ఉపయోగపడుతుంది. ఇవి ఆకర్షించడం వలన ఎక్కువ పురుగులు వెళ్ళి దానికి అంటుకోవటం వలన దాని సంతతి తగ్గుతుంది. దీనివల్ల మనము ఎంత ఉద్ధృతిని బట్టి మనము సమర్థవంతంగా దాన్ని మనము పురుగు మందులతో మనము నివారించుకోవచ్చు. అంతేకాకుండా సరైన మొక్కల దూరం కూడా పాటించాల్సి ఉంటుంది. ఈ మొక్కల దూరము అనేది స్పేసింగ్ అంటాం కదా, ఇది మొక్కకి మొక్కకి దూరము. మరీ దగ్గరగా మనం మొక్కల్ని వేసినట్లయితే మధ్యలో ఎక్కువగా తేమ ఉండి గాలి సరిగా ప్రసరణ అవ్వక ఆ తేమ వేడి వాతావరణం అనేది వైరస్ వ్యాప్తికి చాలా ఎక్కువగా ఉంటుంది. సో సరైన స్పేసింగ్ వేయటం కూడా చాలా ఇంపార్టెంట్. పిచికారీ చేసినప్పుడు కూడా ఎక్కువ దగ్గర దగ్గరగా మొక్కలు ఉంటే ఈ పిచికారీ చేసిన మందు కూడా సమానంగా డిస్ట్రిబ్యూట్ అవ్వదు. సో దానివల్ల కూడా మనకి వైరస్ శాతం ఎక్కువ అవుతుంది. శానిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు వైరస్ సోకిన మొక్కల్ని శుభ్రంగా పీకి బయట వేసేసి నాశనం చేయాలి. అలాగే పనిముట్లు కానీ ఏమైనా శుభ్రంగా వైరస్ సోకిన మొక్కల్ని వాడిన పనిముట్లు వేరే పొలంలో వాడేటప్పుడు వాటిని శుభ్రంగా క్లీన్ చేయటము, పరిశుభ్రమైన వాతావరణాన్ని మనము క్రియేట్ చేయాలి. అంతేకాకుండా ఈ వీటితో పాటు మనకి అవసరాన్ని బట్టి పురుగును బట్టి మన రసాయనిక మందులు వాడవచ్చు. తెల్లదోమ నివారణకైతే ఎస్టాంప్రిడ్ డయోఫెంత్రాను స్పైరోమెస్ఫిన్ థయోమిథాక్సా మనము రికమెండ్ చేస్తుంటాము. తామర పురుగుల నివారణకైతే ఫిప్రోనిల్లు ఇమిడాక్లోప్రిడ్ స్పైనోసాడ్ అనేది మందుల్ని మనం రికమెండ్ చేస్తుంటాము.
1: మేడం, రైస్ సోదరులు ఈ రసాయనిక మందులు వాడేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు?
0: మనం కెమికల్స్ రసాయనిక పురుగు మందులు వాడేటప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ గా మనం ఆలోచించిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ మనం విత్తన శుద్ధి అనేది అలవాటు చేసుకోవాలి. విత్తన శుద్ధి మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో మొదటి 30 రోజులు రసం పీల్చే పురుగుల బారి నుండి మనం మన పంటను కాపాడుకోవచ్చు. తర్వాత మనము ఒక మందు బాగా పనిచేస్తున్నప్పుడు ఆ ముందే ప్రతిసారి అదే అదే కొడుతూ ఉంటాము, ఈవెన్ ఎక్కువ రేట్ అయినా సరే. అలా చేయ వేయటం వలన అప్పుడు ఆ పురుగు అనేది ఆ మందుకి నిరోధక శక్తిని పెంచుకుంటుంది, రెసిస్టెన్స్ పవర్ ని పెంచుకుంటుంది. మనము ఈ ఇయర్ కొడితే నెక్స్ట్ ఇయర్ ఇంకా ఆ మందు ఆ పురుగు మీద పనిచేయదు. సో దానికి మనం ఏం చేయాలంటే పురుగు మందుల్ని మార్చి మార్చి కొట్టుకోవాలి. అంటే ఒక గ్రూప్ కు సంబంధించిన రసాయనాలు ఒకసారి వాడినప్పుడు ఇంకొక గ్రూప్

0: సంబంధించిన రసాయనాలు వాడుకోవటం వల్ల ఈ రెసిస్టెన్స్ పవర్ ని తగ్గించవచ్చు పురుగుల్లో. అంతేకాకుండా మనకు పర్టికులర్ గా మనకు రసం పీల్చే పురుగులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మిరపలో ఆకుల కింది భాగంలో మనము బాగా తడిచేలాగా మందును కొట్టుకోవాలి. తర్వాత ఎండ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఉదయం కానీ సాయంత్రం వేళల్లో కానీ మాత్రమే పిచికారీ చేసుకుంటే మంచిది. అంతేకాకుండా మనము వైరస్ ఏదైతే సోకిన మొక్కలు ఉంటాయో అవి వేర్లతో పీకి పొలానికి దూరంగా కాల్చివేయాలి. ఆ తర్వాత మాత్రమే మనము పురుగుల మందులను పిచికారీ చేసుకోవాలి. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనము వెయిటింగ్ పీరియడ్ అనేది మనము కంపల్సరీగా మనము పాటించవలసి ఉంటుంది.
1: మేడం, చివరిగా ఈ మిరపని ఎగుమతుల దృష్ట్యా కావచ్చు, అలాగే కోసిన తర్వాత ఇందులో రసాయన అవశేషాలు ఉంటున్నాయని కూడా వింటున్నాం. అందువల్లనే మనకు ఎగుమతులు నిరాకరించడం, ధర కూడా పెద్దగా పలకపోవడం అనే ఇవి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోత అనంతరం రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకసారి వివరంగా తెలియజేయండి మేడం.
0: యాక్చువల్గా మనకి ఎగుమతులు నిరాకరించడానికి కారణాలు రెండు. ఒకటి ఏంటంటే మిరప ఉత్పత్తిలో మిరప మనకి ఏదైతే పాడ్స్ ఉంటాయో మిరప కాయల్లో మనకి పురుగు మందుల అవశేషాలు ఒకటి, రెండోది అఫ్లోటాక్సిన్. ఈ రెండు ప్రధానమైన కారణాలు. మనకి పురుగు మందుల అవశేషాలు ఉండటానికి కారణం ఏంటంటే మనం వాటికి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి దేశము అమెరికా కానీ యూరోప్ దేశాలు కానీ చైనా కానీ వాళ్ళకి కఠినమైన రూల్స్ ఉంటాయి. అవి కంపల్సరీ అవి చూస్తారు వాళ్ళు. వాటికి ఏంటంటే వాళ్ళకి ఎంఆర్ఎల్ అని ఉంటుంది, మ్యాక్సిమం రెసిడ్యూల్ లిమిట్ అనేది. ఇది మనం చూసుకొని మనం పంపించుకోవాలి. ఈ ఎంఆర్ఎల్ అనేది మనకి కంటైనర్లో పెరగటం కాదు, మన రైతులు వాడే కెమికల్స్ని పట్టే అది ఉంటుంది, అది మనం నిర్ధారించుకోవాలి. దీనికి ఎక్కువగా ఈ ఎంఆర్ఎల్ ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే మనం పురుగు మందులు వాడేటప్పుడు వెయిటింగ్ పీరియడ్ అనేది మనం పాటించట్లేదు. వెయిటింగ్ పీరియడ్ అంటే ఏంటంటే మొక్కలపై మనం పిచికారీ చేసిన రసాయనాలు పూర్తిగా విచ్ఛిన్నమై అవి మనుషుల తినటానికి సురక్షితమైన స్థాయికి తగ్గటానికి పట్టే కనీస రోజుల సమయాన్ని మనం వెయిటింగ్ పీరియడ్ అంటాము. ఇది ప్రతి పురుగు మందుకి, మనం పురుగు మందులు చూసినప్పుడు డబ్బా మీద మనకి ఎరుపు కానీ తర్వాత పసుపు రంగు గ్రీన్ కలర్ లో మనకి గుర్తులు ఉంటాయి. ఆ తర్వాత ప్రీ హార్వెస్ట్ ఇంటర్వెల్ అంటారు, దాన్ని వెయిటింగ్ పీరియడ్ అని ప్రీ హార్వెస్ట్ ఇంటర్వెల్ అని అంటారు. అది చూసుకొని మనము స్ప్రే చేసుకోవాలి. అంటే ఇది సుమారుగా పురుగు మందును పట్టి 3 నుంచి 20 రోజుల వరకు ఉంటుంది. మనము ఈ ముందు 20 రోజులు మనం పురుగు మందును కొట్టకుండా ఉంటే మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలా కొయ్యటం వల్ల మనం కొట్టిన పురుగు మందు అవశేషాలు మనకు కాయల్లో ఉండదు. తర్వాత మిరప కాయ యొక్క నాణ్యత, రంగు, తర్వాత ఘాటు కూడా నాణ్యత కూడా బాగుంటుంది. తర్వాత ఈ తిరస్కరణలు కూడా మనకు చాలా తగ్గుతాయి. తర్వాత రెండోది ఏంటంటే అఫ్లోటాక్సిన్. ఈ అఫ్లోటాక్సిన్ అనేది ఒక బూజు పదార్థం. ఇది అఫ్లోటాక్సిన్ ఆఫ్ ఆస్పర్జిల్లస్ ఫ్లావర్స్ అనే ఒక బూజు నుంచి అఫ్లోటాక్సిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ అఫ్లోటాక్సిన్ అనేది మనుషులకి చాలా ప్రమాదకరమైన టాక్సిన్ అనమాట. సో అందుకనే కఠినంగా వీళ్ళు ఈ ఎంఆర్ఎల్ లెవెల్ ని పరీక్షిస్తూ ఉంటారు. సో దీనికి మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మనం సరైన సమయంలో కాయలు కొయ్యటం కానీ కోసే విధానం కానీ, కోసే విధానంలో ఏంటంటే మనం కాయల్ని కంపల్సరీగా ఆ కాడతోనే కొయ్యాలి, లేకపోతే తేమ చేరి బూజు పట్టే అవకాశం ఉంటుంది. కోసిన వెంటనే కాయలను వేరు చేయటం, గ్రేడింగ్ చేయటం, ఎండబెట్టే విధానం, ఇది చాలా ఇంపార్టెంట్. ఎండబెట్టే విధానం మనం పర్టికులర్ నేల మీద ఎండబెట్టడం వలన నేలలో ఉన్న ఈ బూజు పదార్థం కాయల్లోకి చేరి, తేమ ఉన్నప్పుడు కాయల్లోకి చేరి ఈ బూజు పదార్థం ఎఫ్లోటాక్సిన్ రిలీజ్ చేస్తుంది. సో అందువల్ల శిల్పాలను పట్ల మీద కానీ లేకపోతే గచ్చుల మీద కానీ మనం ఎండబెట్టుకుంటే మంచిది. తేమ శాతం కూడా మనకి 10% కన్నా తేమ ఎక్కువగా లేకుండా మనం ఎండబెట్టుకోవాలి. గోనె సంచులు వాడటంలో కానీ తర్వాత నిల్వ ఉంచడంలో కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోవాలి. తాలూకాయలను కూడా ఎప్పటికప్పుడు గ్రేడింగ్ చేసుకుంటూ ఉండాలి. అవకాశం ఉన్న చోటల్లో మనకి నాణ్యత తగ్గిపోకుండా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుంటే కాయల నాణ్యత అనేది చాలా బాగుంటుంది. అంతేకాకుండా ప్యాకింగ్ అప్పుడు పర్టికులర్ గా ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ మనం యాడ్ చేయకూడదు. తర్వాత మనం గోనె సంచుల మీద వాడే ఇంకు కూడా మిరపకాయల్లోకి వెళ్ళి వాటిలో కూడా మనకి ఈ రెసిడ్యూస్ ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎండబెట్టే విధానము, తర్వాత ప్యాకింగ్ చేసే విధానము, కోసే విధానము, తర్వాత రాత్రిళ్ళు మంచం బారిన పడకుండా కాయలను కప్పి ఉంచడం, ఇలాగా మనము కోత అనంతరము ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే ఎగుమతిలో మనకి మిరప అనేది సమర్థవంతంగా ఎగుమతి చేసుకోవచ్చు. దీనివల్ల ఎగుమతిదారులకి రైతులకి మంచి లాభసాటిగా ఉంటుంది.
1: ధన్యవాదాలండి డాక్టర్ క్రాంతిరేఖ గారు. మారుతున్న పరిస్థితులలో సమగ్ర యాజమాన్య పద్ధతులు ఎలా చేపట్టుకోవాలో చక్కగా తెలియచేశారు. రైతు సోదరులు ఈ విషయాలు గమనించుకోగలరని, అలాగే ఎగుమతి చేసేటప్పుడు కూడా వాటి యొక్క నాణ్యత దెబ్బతినకుండా మేడం గారు చెప్పిన జాగ్రత్తలు పాటించి మంచి ధర తీసుకోగలరని ఆశిద్దామండి. మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు నాణ్యమైన సురక్షిత మిరప ఉత్పత్తి సమగ్ర యాజమాన్యం

0: అంశం గురించి గుంటూరు లామ్ ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి క్రాంతిరేఖ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఇప్పుడు జానపద గీతం వింటారు.
1: వేల్కొండలవాడ వెంకటరమణ గోవిందా.

0: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: అరటిలో గెలలు కాండంపై వచ్చు తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ముందుగా తొండంగుళ్ళు తెగులు. ఈ తెగులు సూర్యరశ్మి తాకిడికి తొండంపై ఎండుమచ్చలు ఏర్పడి క్రమేపీ అక్కడ కుళ్ళు ఏర్పడుతుంది. గెల బరువు పెరిగినప్పుడు కుళ్ళిన తొండం విరిగి గెల పడిపోతుంది. ఒక్కొక్కసారి గెలలో కాయలు కూడా సరిగా తయారవ్వవు. దీని నివారణకు తొండంపై అరిటాకులు చుట్టినట్లయితే వాటిపై ఎండుమచ్చలు ఏర్పడవు. అలాగే మచ్చలు ఏర్పడిన తొండం పూర్తిగా తడిసేలా కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత కాయముచ్చిక కుళ్ళు తెగులు. దీన్ని సిగార్ ఎండ్ రాట్ అని అంటారు. ఈ తెగులు పెద్ద పచ్చ అరటి, చిన్న పచ్చ అరటి, అలాగే తెల్ల చక్కెరకేళి అరటికాయలను ఎక్కువగా వర్షాకాలంలో ఆశిస్తుంది. ఈ తెగులు వలన ముచ్చిక వద్ద నల్లగా మాడిన కుళ్ళుమచ్చలు ఏర్పడి కాలిన చుట్ట చివర వలె కనపడుతుంది. గెలలో కొన్ని కాయలపై ముందుగా తెగులు కనపడి క్రమేపీ చాలా కాయలపై వ్యాపిస్తుంది. పక్వానికి రాని కాయలు ఈ తెగులుకు బాగా గురవుతాయి. ఈ తెగులు వల్ల మార్కెట్లో గెలలు అమ్ముడుపోక వాటి ధర బాగా తగ్గిపోతుంది. ఈ తెగులు నివారణకు ఈ తెగులు ప్రారంభంలోనే తెగులు సోకిన కాయలను తీసివేసి తగలబెట్టుకోవాలి. గెలలు పూర్తిగా తడిసేలా కార్బండిజం 1 గ్రాము మందును లీటర్ నీటికి కలిపి 2 సార్లు 15 రోజుల వ్యవధితో పిచికారీ చేసుకోవాలి. గెలలు కాండంపై వచ్చు తెగుళ్ల యాజమాన్యం గురించిన విశేషాలు విన్నారు.
0: మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी अरे पहले ऐसा नहीं था पूछना

0: వెక్సక్ భారత్ యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు మై భారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిర్రి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిని భవాని, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: ఆకాశవాణి యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు మై భారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిర్రి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిని భవాని, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: యువశక్తి నవభారత నిర్మాణ సారథులు. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన భారతదేశ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకం. నేడు భారతీయ యువత ఉద్యోగాన్వేషణ స్థాయి నుంచి ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదిగింది. డిజిటల్ విప్లవాన్ని, విస్తరిస్తున్న విద్యావకాశాలను అందిపుచ్చుకుంటూ మన యువత ప్రపంచ వేదికలపై భారతదేశ కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగురవేస్తోంది. భారతీయ యువత మేధస్సుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి మన యువశక్తి సాధిస్తున్న విజయాలే అద్భుతమైన నిదర్శనం. గతం మన పునాది, వర్తమానం ముడి పదార్థం, భవిష్యత్తు మన లక్ష్యం. భూత వర్తమాన భవిష్యత్తులకు సముచిత స్థానం కలిగించి సంపూర్ణమైన వికాసాన్ని కలిగించే విధంగా విద్యా విధానాన్ని రూపొందించి దాంతోపాటు యువత నైపుణ్యాలను మెరుగుపరిచి మన దేశాభివృద్ధికి వారి శ్రమ, మేధస్సు దోహదపడేలా నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్న పథకాలు, కార్యక్రమాలతో పటిష్టమైన కార్యాచరణ అమలు చేస్తున్నాయి. నేటి ఆధునిక యుగంలో విద్య, సాంకేతిక పరిజ్ఞానం దేశ వికాసానికి ప్రధాన సాధనాలు. నవతరం కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా నూతన ఆవిష్కరణలు, స్టార్టప్ల వైపు అడుగులు వేస్తున్నారు. డిజిటల్ విప్లవాన్ని అందిపుచ్చుకుంటూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్నారు. యువతలోని ఉత్సాహాన్ని, మేధస్సును సరైన మార్గంలో మళ్లిస్తే భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశ నిర్మాణంలో వారిని మరింత భాగస్వాములను చేయడానికి, వారి నైపుణ్యాలను పదును పెట్టడానికి ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించాయి. పీఎం గతిశక్తి, మేక్ ఇన్ ఇండియా

0: ద్వారా తయారీ రంగాన్ని పెంచి యువతకు కోట్లాది ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మైభారత్ డిజిటల్ పోర్టల్ ద్వారా యువతను దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడానికి అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. మైభారత్ డిజిటల్ వేదిక గురించి, దీని కార్యాచరణ గురించి మైభారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ టి గోపి గారు ఆకాశవాణితో మాట్లాడారు. ఆ వివరాలు విందామా.
1: అందరికీ నమస్కారం. నా పేరు తిరి గోపి, కాకినాడ డిస్టిక్ యూత్ ఆఫీసర్, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వికసిత్ భారత్ 2047, అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాలకు అనుగుణంగా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మై భారత్, మేరా యువ భారత్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. 15 నుండి 29 వయసు మధ్యలో ఉన్న యువత అందరి కోసం మై భారత్ వివిధ రకాలైన అవకాశాలని కల్పించడం జరుగుతుంది. ప్రపంచంలోని అత్యధిక యువత కలిగిన దేశం భారతదేశం. ఇటువంటి దేశంలో ఉన్న యువతనందరినీ దేశ నిర్మాణంలో, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో మై భారత్ అనే డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా భారతదేశంలో ఉన్న యువతందరికీ వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని, వాలంటరీ ఆపర్చునిటీస్, స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని, ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్, అనుభవం ద్వారా నేర్చుకునే అవకాశాన్ని, సామాజిక సేవ అభివృద్ధి కార్యక్రమంలో పాలు పెంచుకునే అవకాశాన్ని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, భారత ప్రభుత్వం భారతదేశంలోని యువత అందరికీ ఇటువంటి అవకాశాలన్నీ కల్పిస్తూ దేశ అభివృద్ధి, దేశ నిర్మాణంలో యువత అందరిని భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో మై భారత్ అనే డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా యువతకి పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలని ఎన్నో చేపట్టడం జరుగుతుంది. వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్, 3 మంత్స్ వ్యవధిలో కుట్టు మిషన్ ట్రైనింగ్, కంప్యూటర్స్ ట్రైనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్, ఇటువంటి అవకాశాలని మై భారత్ యువత అందరికీ కల్పిస్తుంది. జిల్లాలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సంస్థలతో వారి సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నాయకత్వ లక్షణాలని అభివృద్ధి చేసుకునే, పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకునే భాగంగా బూట్ క్యాంప్స్, ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, కాశ్మీర్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని మై భారత్ డిపార్ట్మెంట్ యువత అందరికీ కల్పించడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్, ELP, అనుభవం ద్వారా నేర్చుకునే కార్యక్రమం. కాలేజీల్లో ఉన్న వివిధ రకాల యువత అందరికీ వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, MNC కంపెనీలలో, కార్పొరేట్ కంపెనీలలో, NGOల్లో, గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టికల్ గా కంపెనీల్లో కానీ ప్రభుత్వ వ్యవస్థలో కానీ ఏం జరుగుతుందో ఆ కార్యక్రమాల్లో, ఆ పనుల్లో డైరెక్ట్ గా యువత అందరినీ పాల్గొనే విధంగా మై భారత్ డిపార్ట్మెంట్ యువత అందరికీ
2: ప్రాక్టికల్ నాలెడ్జ్ అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. అదే విధంగా వాలంటరీ ఆపర్చునిటీస్, స్వచ్ఛంద కార్యక్రమాల్లో యువత అందరినీ పాలు పెంచుకునే విధంగా, ఉదాహరణకి క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ లో స్వచ్ఛంద కార్యక్రమాల్లో మత్తు పదార్థాలపై అవగాహన తెచ్చే విధంగా, నశాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాల్లో రోడ్డు భద్రతపై, రోడ్డు సేఫ్టీ ప్రోగ్రామ్స్ లో పాల్గొనే అవకాశాలని, రక్తదాన శిబిరాల్లో పాల్గొనే అవకాశాన్ని, మరియు మై భారత్, మేరా యువ భారత్ డిపార్ట్మెంట్ నిర్వహించే వివిధ రకాల స్వచ్ఛంద కార్యక్రమాలు, అదేవిధంగా ఇంపార్టెంట్ డేస్ అండ్ వీక్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ పుట్టినరోజుల్లో మరియు ప్రాముఖ్యమైన దినాలలో పాల్గొనే అవకాశాలని మై భారత్ డిపార్ట్మెంట్ యువత అందరికీ కల్పిస్తుంది. 2023 అక్టోబర్ 31 ని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు యువత అందరి కోసం మై భారత్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లో యువత అందరూ రిజిస్టర్ అయిన తర్వాత వివిధ రకాల అవకాశాలని డిజిటల్ ప్లాట్ఫామ్ లో కల్పించడం జరుగుతుంది. ఎప్పుడూ నిరంతరం వివిధ రకాల ఫిజ్ కాంపిటీషన్స్, ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిరంతరం డిజిటల్ ప్లాట్ఫామ్ లో నడుస్తూ ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క యువత పాల్గొనడం వల్ల
1: డిజిటల్ గా సర్టిఫికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఈ పోటీల్లో విజేతలను ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ స్టేట్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్, భారత మండపంలో, అదేవిధంగా పార్లమెంట్లో ఉన్న లోక్సభ, రాజ్యసభలను సందర్శించే అవకాశాన్ని మై భారత్ డిపార్ట్మెంట్ కల్పిస్తుంది. మై భారత్ లో యువత రిజిస్టర్ అవడం వల్ల వాళ్ళకి CV క్రియేట్ అవుతుంది. మై భారత్ నిరంతరం కండక్ట్ చేసే వివిధ కార్యక్రమాల్లో, ఉదాహరణకు ఇంపార్టెంట్ డేస్ అండ్ వీక్స్, మహాత్మా గాంధీ పుట్టినరోజు, అంబేద్కర్ జయంతి, ప్రపంచ

పర్యావరణ దినోత్సవం, ధ్యాన్ చంద్ బర్త్డే, నేషనల్ స్పోర్ట్స్ డే, నశాముక్త్, యువా ఫర్ వికసిత భారత్, స్వచ్ఛ పక్వాడా, క్యాచ్ ది రెయిన్, ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, బూట్ క్యాంప్స్, వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ కార్యక్రమాలు, టీమ్ బేస్డ్ ప్రోగ్రామ్స్, బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ లాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం మై భారత్ యువత అందరికీ కల్పిస్తుంది. గ్రామాల్లో ఉన్న గ్రామీణ యువతకి బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్ పాలు పంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ అనగా ఈ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాలు

0: భారత్ యువత అందరికి కల్పిస్తుంది. గ్రామాల్లో ఉన్న గ్రామీణ యువతకి బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్ పాలు పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ అనగా ఈ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాల్లో గ్రూప్ ఈవెంట్, వాలీబాల్, ఫుట్బాల్, ఖోఖో లాంటి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇండివిజువల్ గేమ్స్, రన్నింగ్, సైక్లింగ్ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని గ్రామీణ యువత అందరికీ కల్పించడం జరుగుతుంది. ఇందులో విన్నర్స్ ని మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్ లో జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని మై భారత్, మేరే యువ భారత్ కల్పించడం జరుగుతుంది. యువతలో క్రీడల వైపు ఆసక్తిని పెంపొందించే ఉద్దేశంతో మేరే యువ భారత్ ఇటువంటి కార్యక్రమాలన్నీ కల్పించడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క యువత ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్ లో ఉన్న మై భారత్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని, రిజిస్టర్ చేసుకుని ఇందులో ఉన్న అవకాశాలని ఉపయోగించుకుంటారని కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
1: నవభారత ప్రగతికి ఇంధనం యువత. వారికున్న ప్రతిభకు నైపుణ్యం తోడైతే అది విజయంగా మారుతుంది. అందుకే వారిలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించే ఆవశ్యకతను గుర్తించి భారత ప్రభుత్వం స్కిల్ ఇండియా, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన వంటి పథకాల ద్వారా, నైపుణ్య శిక్షణ, స్వయం వంటి ఉచిత డిజిటల్ విద్యా పోర్టల్స్ ద్వారా ఇంజనీరింగ్, సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్ కోర్సుల్లో ఉచిత మరియు నాణ్యమైన ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వారిని అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలకు అర్హులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నైపుణ్య శిక్షణకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, డేటా అనలిటిక్స్ వంటి అనేక రంగాల్లో యువతకు శిక్షణ ఇస్తూ వారిని సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నారు. వీటి ఆసరాతో నేడు ఎంతో మంది సరికొత్త ఆలోచనలతో స్టార్టప్లు ప్రారంభిస్తూ స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ యువత, మహిళలు తమ నైపుణ్యాలకు పదును పెట్టి అద్భుతమైన అవకాశాలు అందుకుంటున్నారు. విశాఖపట్నంలోని భీమిలి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల స్కిల్ హబ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ తీసుకుని స్వయం ఉపాధి పొందుతున్న భవానీ గారి మాటలు ఇప్పుడు విందామా.
2: నా పేరు భవానీ. ఏపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్ భీమిలిలో ఉచితంగా అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్ కోర్సుల్లో శిక్షణ పొందాను. ఈ శిక్షణ ద్వారా మంచి నైపుణ్యాలు నేర్చుకుని ప్రస్తుతం నెలకు 10,000 కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నాను. నా ట్రైనర్ ఎంతో చక్కగా ఓపికగా మాకు శిక్షణ ఇచ్చారు. ఇలాంటి శిక్షణ ఇంకా చాలా మందికి ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఈ ఉచిత శిక్షణ నా జీవితంలో మంచి మార్పును తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఎస్డిసి వారికి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
1: భారతదేశం 2047 నాటికి వికసిత భారత్ గా ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబడాలనే స్వప్నం సాకారం కావాలంటే యువశక్తి పాత్ర అత్యంత కీలకం. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా మరియు ముద్రా యోజన వంటి పథకాలు యువ పారిశ్రామికవేత్తలకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ఎలాంటి పూచీకత్తు లేకుండా లభించే ఆర్థిక సహాయం ద్వారా లక్షలాది మంది యువకులు సొంత వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఐటీ తయారీ రంగాలలో నూతన ఆవిష్కరణల్ని ప్రోత్సహిస్తూ యువతకు ప్రత్యేక సబ్సిడీలు, ఇంక్యుబేషన్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. యువత శారీరక, మానసిక దృఢత్వానికి ప్రాధాన్యతనిస్తూ కేంద్రం ఖేలో ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ స్థాయిలోని ప్రతిభను కూడా వెలికితీస్తోంది. ఇలా వారి సమున్నత వికాసమే ధ్యేయంగా కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రకాల పథకాలు, వినూత్న కార్యక్రమాలు నేడు నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడి నుంచి అంతరిక్షంలోకి రాకెట్లను పంపే శాస్త్రవేత్త వరకు, ఐటీ రంగంలో అద్భుతాలు సృష్టించే టెక్కీల దగ్గర నుంచి గ్రామీణ భారతంలో వ్యవసాయాన్ని ఆధునీకరించే యువ రైతుల వరకు ప్రతి ఒక్కరూ దేశ నిర్మాణంలో భాగస్వాములే. యువతకు అపరిమితమైన శక్తి, సరికొత్త ఆలోచనలు ఉంటాయి. పాతతరం నిర్మించిన పునాదులపై ఆధునిక సాంకేతికతను జోడించి దేశాన్ని ముందుకు నడిపించే సత్తా వారి సొంతం. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైహి. శ్రమించడం వల్లే పనులు పూర్తవుతాయి కానీ కేవలం కోరుకోవడం వల్ల కావు అనే విషయాన్ని గుర్తించి యువత వారి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం

0: అవకాశాలు కల్పిస్తున్న ఈ అవకాశాలను అందిపుచ్చుకుని స్వావలంబన దిశగా అడుగులు వేస్తే దేశం ఆత్మనిర్భర్ భారతంగా ఆవిష్కృతమవుతుంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
1: మీరింతవరకు యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు మై భారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిరి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిని భవాని, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. ముందుగా ఈ ఉత్తరం అనంతపురం గుత్తి రోడ్ రాణీనగర్ నుండి బొజ్జప్ప గారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, స్నేహకుమారి శ్రోతలు రాస్తున్నారు. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం చిత్రం నుంచి పాటను వినిపించమని. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర, గీతరచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి. వినండి ప్రెసిడెంట్ గారి పెళ్ళాం చిత్రం నుంచి ఈ పాట.

అనార్కలి చిత్రం నుంచి పాటను వినిపించమని అనంతపురం సింగనబల్ నుండి శ్రోతలు ఎం లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, భారతి కోరుతున్నారు. చిత్రంలోని పాటకు గానం జిక్కి, సముద్రాల గీతరచన, సంగీతం పి ఆదినారాయణరావు. వినండి అనార్కలి చిత్రం నుంచి ఈ పాట.

ఓ ప్రకటన. నేత్రోదాన నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ఈ నెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 7:45 హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో కంటి నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్ యొక్క ప్రాముఖ్యత, అపోహలు, కంటి అవయవదానం విశిష్టత గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఈశ్వర్రావు సాకరే గారు సమాధానాలిస్తారు. శ్రోతలు ఈ శుక్రవారం అంటే 28వ తేదీ ఉదయం 7:45 2255333 లేదా 2968990 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. శ్రోతలు అభిలాష కార్యక్రమం వింటున్నారు. ఈ ఉత్తరం యాడిక నుంచి రాస్తున్నారు. గుడిగంటలు చిత్రం నుంచి పాటను వినిపించమని. చిత్రంలోని పాటకు గానం పిబి శ్రీనివాస్ సుశీల, డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఘంటసాల. మరి శ్రోతలు రంగం వెంకటస్వామి, కాంతమ్మ, కుమారి, శ్రీనివాసులు, పద్మావతి, బి అన్నయ్య వీరందరి కోసం గుడిగంటలు చిత్రం నుంచి ఈ పాట.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.

బావా మరదళ్ళు చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట ఇది. ఆరుద్ర గీతరచన సంగీతం పెండ్యాల. ఈ పాటను కోరిన శ్రోతలు కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమ

ಲತ, ಹರ್ಷವರ್ಧನಯ್ಯ, ಭುವನ್, ಪವಿತ್ರ, ಕಾರ್ತಿಕೇಯ, ಬುಜ್ಜಿ, ಸಾತ್ವಿಕ್, ಎಂಗಮುನಿ. గాంధీవం చిత్రం నుంచి పాటను వినిపించమని జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపురం నుండి శ్రోతలు అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర కోరుతున్నారు. చిత్రంలోని పాటకు గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర వేటూరి గీతరచన, సంగీతం ఎంఎం కీరవాణి. వినండి గాంధీవం చిత్రం నుంచి ఈ పాట.

ఎదురీత చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకీ బృందం పాడిన పాట ఇది. వేటూరి గీతరచన, సంగీతం సత్యం. ఈ పాటను కోరిన శ్రోతలు శ్రీకాకుళం జిల్లా వజ్రపుగొత్తూరు మండలం జైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు గుప్తా, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, బాబూరావు, రజనీ రాజశేఖర్, రవికుమార్, బ్రహ్మయ్య, ప్రకాష్, కస్తూరి రాముడు, నాగనాథ్ గుప్తా, వెంకటేష్, నరసింగరావు, భాస్కర్రావు, పెంటయ్య, పి ఈశ్వరరావు. శ్రోతలింతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో యూపీఐ ప్రారంభం కీలక మలుపుగా నిలిచినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశీయ సంస్థలకు డిఆర్డీఓ క్షిపణి సాంకేతికతను బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. భారతదేశంలో తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్న హైటెక్ సంస్థలకు బీఏఎస్ ధృవీకరణలు మినహాయింపులు ఇస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. కొలంబో వేదికగా జరుగుతున్న భారత్ శ్రీలంక రెండవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. వివరాలు. దశాబ్దం క్రితం ప్రారంభమైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. 2016 ఆగస్టు 25న ప్రారంభమైన యూపీఐ నేడు దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచిందని వెల్లడించారు. యూపీఐ ప్రారంభమై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దాని విస్తృతి, ప్రజల్లోకి చేరిన తీరు ప్రతి భారతీయుడు గర్వపడే అంశమని పేర్కొన్నారు. 10 సంవత్సరాల క్రితం యూపీఐ ప్రారంభం కావడం దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో కీలక మలుపుగా నిలిచినట్లు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ప్రస్తుతం యూపీఐ 11 దేశాలకు విస్తరించగా యూపీఐ లావాదేవీల పరిమాణం గత 10 ఏళ్లలో దాదాపు 13,000 రెట్లు పెరిగింది. 2016-17లో కేవలం 1,78,00,000 లావాదేవీలు నమోదు కాగా 2025-26 నాటికి వార్షిక లావాదేవీల సంఖ్య 24,162 కోట్లకు పైగా చేరుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ అభివృద్ధి చేసిన అన్ని సాంప్రదాయ క్షిపణి వ్యవస్థల సాంకేతికతను భారతీయ పరిశ్రమలకు బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. దీంతో దేశీయ సంస్థలు ఈ సాంకేతికతలను ఉపయోగించి భారతదేశంలోని క్షిపణులను తయారు చేసుకునేందుకు మార్గం సుగమం అవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన క్షిపణి వ్యవస్థల టెక్నాలజీని అర్హత కలిగిన భారతీయ సంస్థలకు బదిలీ చేయనున్నారని, ఇందుకోసం అవసరమైన అర్హతలు, ధృవీకరణలు, నియంత్రణ సంస్థల నిబంధనలను కంపెనీలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రక్షణ తయారీలో దేశీయ సామర్థ్యాలు పెంచడం, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వ్యవసాయ విద్య కేవలం తరగతి గదులకే పరిమితం కాకూడదని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. విద్యార్థులు వ్యవసాయ క్షేత్రాల్లో రైతులతో ప్రత్యక్ష సంభాషణలు జరపడం ద్వారా నేర్చుకునే విధంగా శిక్షణ ఉండాలన్నారు. వ్యవసాయ రంగంలోని వాస్తవ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోవడం ద్వారా వ్యవసాయ విద్య మరింత ప్రయోజనకరంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఐకార్ సంస్థల ఉపకులపతులు, డైరెక్టర్ల సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో యువ విద్యార్థులకు సమర్థవంతమైన శిక్షణ అందించడం ఎంతో ముఖ్యమని చెప్పారు. మారుతున్న కాలానికి, పెరుగుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు తమ బోధనా విధానాలను

0: ఆధునీకరించాలని కేంద్ర మంత్రి సూచిస్తూ,
1: రాజకీ పరిస్థితుల హిసాబ్సే అగ్రీ ఎడ్యుకేషన్ కేసీ హోని చాహియే, ఆజ్కి చునౌతియా హై, క్లైమేట్ చేంజ్ కి హో, గ్లోబల్ వార్మింగ్ కి హో, బదల్తీ హుయి టెక్నాలజీ హో, నయ నయ రోగోం కా ప్రకోప్ హో, మిట్టీ కా ఖరాబ్ స్వాస్థ్య హో, ఉన్ సబ్ కా సమాధాన్ భీ ఢూండనా హై. కృషి శిక్షా ప్రాప్త్ కర్కే జో విద్యార్థి నికల్తే హై, ఉన్కా కైసే భవిష్య బెహతర్ హో, ఔర్ వో కృషి కో కైసే బెహతర్ కరే, కిసానో కో ఉస్సే కైసే ఫాయదా హో, ఇస్ పర్ విస్తార్ సే చర్చా హో రహీ హై.
0: భారతదేశంలో తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్న హైటెక్ సంస్థలకు బీఎస్ ధృవీకరణలో మినహాయింపులు ఇస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారతదేశంలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన పరికరాలు భాగాలపై తప్పనిసరి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బీఐఎస్ ధృవీకరణ నుంచి జపాన్ సహా హైటెక్ రంగ సంస్థలకు మినహాయింపు కల్పించే విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తున్నట్టు చెప్పారు. టోక్యోలో ఈరోజు సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు రంగాలకు చెందిన జపాన్ సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. సంస్థల అవసరాలను బట్టి కంపెనీ స్థాయి, పరిశ్రమ స్థాయి, ఉత్పత్తి స్థాయి లేదా నిర్దిష్ట ప్రాజెక్టు స్థాయిలో ఈ మినహాయింపులు కల్పించే అవకాశం ఉంటుందని మంత్రి తెలియజేశారు. భారతదేశంలో తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్న హైటెక్ సంస్థలకు బీఐఎస్ ధృవీకరణలో మినహాయింపులు ఇస్తామని, అవసరమైన పరికరాలు, వస్తువులు, సేవలు సకాలంలో అందుబాటులో ఉండేలా చేయడమే ఈ విధానం ప్రధాన లక్ష్యమని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. తద్వారా కేంద్ర ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మరింత ఊతం లభిస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారతదేశ డిజిటల్ కనెక్టివిటీ ప్రయాణం కేవలం ప్రజలను అనుసంధానించడానికే పరిమితం కాదని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ప్రజలు విశ్వసించే సురక్షితమైన, ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిరంతర సేవలు అందించగల టెలికాం నెట్వర్క్ల నిర్మాణమే ఈ ప్రయాణానికి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ C.43వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, దేశ టెలికాం రంగ పరివర్తనలో C.డాట్ కీలక పాత్ర పోషించిందని, ఈ C.డాట్ సంస్థ నేడు ఆవిష్కరణలకు ఊతమిచ్చే ఒక ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెందిందన్నారు. దేశీయ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేస్తూ భారత టెలికాం రంగాన్ని ఆధునీకరించడంలో C.డాట్ అందిస్తున్న సేవలు కీలకమని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: It will be defined by ensuring that connectivity and the networks that we evolve are trusted, are resilient, are intelligent, and most importantly, are secure. Now, as India marches on her journey, that as C.DOT marches from lab to market and from research to development and globally marketing those developmental products, that the spirit of India's journey
0: ఈదే మిలాదున్ నబీ పర్వదినం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం మహమ్మద్ ప్రవక్త బోధనలను స్మరించుకునే సందర్భంగా నిలుస్తుందని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రజలను సత్ప్రవర్తన, కర్తవ్య నిర్వహణ మార్గంలో నడవడానికి ప్రేరేపిస్తాయని అన్నారు. అలాగే ఓణం పండుగ సందర్భంగా కూడా ద్రౌపది ముర్ము ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన పంట రాక సందర్భంగా ప్రకృతి పట్ల కృతజ్ఞత వ్యక్తం చేసే పండుగగా ఓణం నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1780 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు. ఓబీసీ క్రిమి లేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించడానికి ఒక ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 అభ్యర్థుల కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన మార్చి 11 నాటి తీర్పు ఏ విధంగా వర్తిస్తుందనే దానిపై కేంద్రం స్పష్టత కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. యూనియన్ సర్వీస్ కమిషన్ సిఫార్సు చేసిన 958 మంది అభ్యర్థులకు సర్వీసు కేటాయింపు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వానికి అనుమతినిచ్చే ఆదేశాలు కోరాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ DOPT కోరింది. మార్చి 11 నాటి తీర్పుకు ముందు అమల్లో ఉన్న ఓబీసీ క్రిమీ లేయర్ ప్రమాణాల ఆధారంగానే ఈ కేటాయింపులు జరగాలని కోరుతోంది. కొలంబో వేదికగా జరుగుతున్న భారత్ శ్రీలంక 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ 3వ రోజు ఆటకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. 8 పరుగుల

0: ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంక 8 వికెట్లు నష్టపోయి 265 పరుగులు చేసింది. భారత్ కంటే ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది. భారత్ బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్ 3 వికెట్లు తీసి ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచారు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్లు కోల్పోయి 503 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. భారత్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ధ్రువ్ జురెల్ తన కెరీర్లో 2వ టెస్ట్ సెంచరీ సాధించి జట్టు భారీ స్కోరు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత్ ఇప్పటికే తొలి టెస్టును 165 పరుగుల తేడాతో గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో యూపీఐ ప్రారంభం కీలక మలుపుగా నిలిచినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశీయ సంస్థలకు డిఆర్డీఓ క్షిపణి సాంకేతికతను బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. భారతదేశంలో తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్న హైటెక్ సంస్థలకు బీఏఎస్ ధృవీకరణలో మినహాయింపులు ఇస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. కొలంబో వేదికగా జరుగుతున్న భారత్ శ్రీలంక 2వ క్రికెట్ మ్యాచ్ 3వ రోజు ఆటకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, తెలుగు చలనచిత్ర గీతం వింటారు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం నుంచి శంకర్ మహదేవన్ పాడిన పాట, చంద్రబోస్ గీతరచన, సంగీతం మిక్కీజే మేయర్.

తెలుగు చలనచిత్ర గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎస్ కృష్ణవేణి బృందం పాడిన జానపద గేయాలు.

శ్రోతలు ఇంతవరకు శ్రీమతి ఎస్ కృష్ణవేణి బృందం పాడిన జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా మోసగాడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, వేటూరి గీతరచన సంగీతం చక్రవర్తి.

మధుర స్వప్నం చిత్రం నుంచి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఆత్రేయ గీతరచన, సంగీతం సత్యం. శ్రోతలకు ప్రకటన. నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ఈ నెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 7:45 హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో కంటి నల్లగుడ్డు మార్పిడి, ఆపరేషన్ యొక్క ప్రాముఖ్యత, అపోహలు, కంటి అవయవదానం విశిష్టత గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఈశ్వర్రావు సాకరే గారు సమాధానాలిస్తారు. శ్రోతలు ఈ శుక్రవారం అంటే 28వ తేదీ ఉదయం 7:45 2255533 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 0855. ప్రకటన విన్నారు. చిత్రసీమ కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు విందాం లక్ష్మీ కటాక్షం.

శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం. నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ఈ నెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 7:45 హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో కంటి నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్ యొక్క ప్రాముఖ్యత, అపోహలు, కంటి అవయవదానం విశిష్టత గురించి శ్రోతల ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఈశ్వరరావు సాకరే గారు సమాధానాలిస్తారు. శ్రోతలు, ఈ శుక్రవారం అంటే 28వ తేదీ ఉదయం 7:45 2255333 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు చిత్రసీమ.

కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు విందాం మెరుపు కలలు చిత్రం నుంచి మనో స్వర్ణలత పాడిన పాట, వేటూరి గీతరచన, సంగీతం ఎఆర్ రెహమాన్.

శ్రోతలింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. లక్షాధికారి చిత్రం నుంచి ఘంటసాల పిసుశీల పాడిన పాట విన్నారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం టి చలపతిరావు. చిత్రసీమ కార్యక్రమంలో ఇంతవరకు సినీ గీతాలు విన్నారు.

0: మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి.

రచయిత ఖాండవదహనుండి రక్షింపబడిన దానవ శిల్పి మయబ్రహ్మ శ్రీకృష్ణుని కోరికపై ఒక అపూర్వమైన సభను నిర్మించి పాండవులకు సమర్పించాడు. ఒక శుభముహూర్తాన పాండవులందులో ప్రవేశించారు. దిక్పాలకుల సభ కంటే మయ నిర్మితమైన సభ మహిమాన్వితమైనదని నారద మహర్షి ప్రశంసించాడు. ఆ సందర్భంలో నారద మహర్షి ధర్మరాజుకు ఇలా చెబుతున్నాడు, కుబేరుని సభావ వర్ణనము, అలాగే బ్రహ్మదేవుని యొక్క సభావర్ణనము, వరుణదేవుని సభావర్ణనము, ఇలా దిక్పాలుల సభావర్ణనాలు తెలియచేస్తూ ఇక్కడ దేవేంద్రుని యొక్క సభను గురించి ఇలా చెబుతున్నాడు. వినుము సురేంద్ర సభా విశేషముల

దేవేంద్రుని సభలో ఉన్నటువంటి వారిని గురించి చెబుతూ హరిశ్చంద్రాది చక్రవర్తులంతా కూడా ఆ దేవ సభలో ఉన్నారు ధర్మరాజా. ఇక ఈ మధ్యనే యమలోకానికి వెళ్ళాను, అక్కడ యమలోకంలో ఉన్నటువంటి వారి గురించి చెప్తున్నాడు.

అన్యకాంతారతు సంగ్రామ భీరువులును కలిగి కన్నట్టు అతి భయంకరముగా కాలు నిందోలగ

0: ఆ యమ సభలో నీ తండ్రి పాండురాజు ఉన్నాడయ్యా అనగానే ధర్మరాజు ఒక్కసారి ఎంతో ఆవేదనతో, నారదమునింద్ర, నా తండ్రి యమలోకంలో ఉన్నాడా? ఆయన స్వర్గానికి చేరాలంటే ఏం చెయ్యాలి? రాజసూయ మహాయాగం చేస్తే పాండురాజు స్వర్గానికి చేరుకుంటాడని నారద మహర్షి చెప్పగా అది విని ధర్మరాజు ఆయనకు నమస్కరించాడు. అక్కడి నుండి నారద మహర్షి ప్రయాణమైనాడు. ధర్మరాజు ద్వారకా నగరానికి దూతను పంపి శ్రీకృష్ణ పరమాత్మను పిలిపించి విషయమంతా వివరించగా శ్రీకృష్ణుడు ధర్మజునితో ఇలా అంటున్నాడు.
1: శయుమ్మ రాజసూయ

ఓ పురువంశ శ్రేష్ట యుధిష్ఠిర, అన్ని సుగుణాల చేత గొప్పగా ప్రకాశించే పరాక్రమంతో శత్రు సంహారం చేయగల శౌర్యవంతులైన నీ తమ్ముళ్లతో రాజసూయయాగం చేయడానికి నీవే సమర్థుడివి. ధర్మరాజా, పూర్వం భగీరథుడు ప్రజారక్షణ చేత, యవనాశ్వుడు విజయ సాధన చేత, భరతుడు భయంకర భుజబలం చేత, కార్తవీర్యుడు తపోబలం చేత, మరుత్తుడు బుద్ధిబలం చేత సమస్త సామ్రాజ్యాన్ని పొందారు. ఇప్పుడు ఈ సుగుణాలన్నీ నీలో ఉన్నాయి. అందువలన భీమార్జునులను నా వెంట పంపు. మగధ దేశాధిపతి జరాసంధుణ్ణి ఒక్కణ్ణి గనక జయిస్తే మిగతా రాజులంతా మన వశులవుతారు. నువ్వు సార్వభౌముడవై రాజసూయయాగం చేయవచ్చు అనగానే ధర్మరాజు ఆలోచిస్తుండగా భీమసేనుడు ఇలా అన్నాడు. అన్నయ్య, శౌరి కటాక్షము నరుని సాయము కల్మి, శౌరి కటాక్షము నరుని సాయము కల్మి, బృహద్రథాత్మజున్ భూరి బలాక్షు యజ్ఞ పశువుం బలనే పొలియుంతు రచయింపుమా సవనమ కుడబౌదువు కన్న తండ్రికి కూరిమి మీర సద్గతులు కూర్చుత.

శ్రీకృష్ణుని దయ అర్జునుని సహాయం నాకు ఉంటే నీ అనుగ్రహంతో లోకద్రోహి మహాసాహసుడైన జరాసంధుణ్ణి భీకర సంగ్రామంలో సంహరిస్తాను. అనగా జరాసంధుని పుట్టు పూర్వత్రాలు శ్రీకృష్ణుని చేవిన్న ధర్మరాజు, ఓ ధరణీధర సర్వసుగుణాకర కరుణా నిరత సర్వకార్యేక దురంధర హరివిక్రమ, నీవు మావాడివై ఉండగా మాకు పొందలేనివి ఏమైనా ఉంటాయా అని, మీకు కార్యసిద్ధి అవుతుంది వెళ్ళిరండనగా ప్రయాణమైనారు గోరథం, వృషభం, వైహారం, ఋషిగిరి, చైత్యకాద్రి అనే పేర్లున్న ఐదు పెద్ద పర్వతాలు, గిరివ్రజమనే ఈ పట్టణానికి వీరభటుల్లా ఉండి రక్షణ కల్పిస్తున్నాయి. చైత్యకాచలం మీద ఉన్న మూడు భేరీలను పగలమోది ద్వారానికి ద్వారమ్మున అద్వారమ్మున గిరివ్రజపురాన్ని ప్రవేశించి బలవంతంగా గంధ పుష్పాక్షతలు ధరించి కేసరిత్రయము గ్రోవాసము సొచ్చు మాదిరి జరాసంధు మందిరము ప్రవేశించారు కృష్ణ భీమార్జునులు. అర్ధరాత్రైనా అభ్యాగత బ్రాహ్మణ స్నాతక వ్రతులను ఆహ్వానించి అమిత భక్తితో అర్చనలు చేసే ఆ జరాసంధుడు స్నాతక వ్రతుల్లో అప్పుడు వచ్చిన ఆ శ్రీకృష్ణ భీమార్జునులకు ఎదురు వెళ్ళాడు. వాళ్లకు ప్రీతిగా మధుపర్కములు ఇవ్వబోగా అవి తీసుకోవడానికి ఇష్టపడని వారిని చూచి ఇలా అంటున్నాడు, ఎవరు మీరు

ఇంతకీ నేనెవరమో అర్థమైందా? వాయు సుతుండితడు, నగవైరి సుతుండితడు, ఏను కృష్ణుడం. ఈ భూమి మీద ఉత్తమ క్షత్రియులు నీవలే క్రూరులై రాజులను చెరబట్టి బలిస్తూ ఇంతకు ముందెన్నడైనా శివుణ్ణి పూజించారా? కళ్యాణ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుని పరమేశ్వరుడు బలి కోరుతాడా? నీవు మా చేతిలో మరణించకుండా ఉండాలంటే నేను చెప్పినట్లు చెయ్యి. వెంటనే చెరలో ఉన్న రాజుల్ని విడిచిపెట్టు అని నవి జరాసంధుడు సటాసముత్పాటన కుపిత కుంజర వైర్యం బోలి నలిగి పటుకుటిల భ్రూకుటి ఘటిత నిటలుండగుచు పురుషోత్తమునికిట్లనే, ఓ కృష్ణ.

తలకి ఎందుకు ఆనాడు త్రాగుబోతునకు తెలియకుండా దొంగ సన్యాసి కట్లు చెలియలను సంగి పెళ్లి చేసి ప్రియమారా గలుపుకుంటివి చుట్టరికము కృష్ణ అని పలుకుచు జరాసంధుడు భీమసేనునితో మల్లయుద్ధము చేయ నిశ్చయించి నిజనందనుడైన సహదేవు రాజ్యాభిషిక్తం గావించి యుద్ధావనిన్ ప్రతిఘటించాడు. ఇరువురు కూడా భీమ జరాసంధులు ఇరువురు మల్ల యుద్ధం చేస్తున్నారు. సమసత్వాతిశయో వృకోదర జరాసంధు మహో

వచ్చిన భీమ జరాసంధులిద్దరు పెళ్లు వికిల పరాక్రమంతో పరస్పరం అణత సాధ్యం కాని తమ బాహుదండాల తీవ్ర దెబ్బల ధ్వని బ్రహ్మాండ భాండమంతా నిండగా ప్రజలంతా అది ప్రళయకాల యముని వల్ల ఏర్పడిన అల్లకల్లోలమాని అనుకునేటట్లుగా మితిమీరిన కోపంతో వ్యాయామ కర్కస దేహులై ఒకరినొకరు అవలీలగా ఎదుర్కొన్నారు. కార్తీక శుద్ధ పాడ్యమి నాడు మొదలైనటువంటి ఆ వృకోదర జరాసంధులిరువురూ కూడా వాసవ వృత్రాసురుల వలె అన్యోన్య దుర్దండ ప్రహార సంజనిత ధ్వానంబు బ్రహ్మాండ భాండం బిల్ల నిండ పదపరాగంబు భూమ్యాకాశంబులు గప్పికున ఆహోహర్షంబున పరస్పరాకర్షణ సంకర్షణాపకర్షణముల పెనగి పరిమాయిత కఠిన తర భుజాదండ దారుణాఘాతమ్ములు అతి భయానకమ్ములైతోప మహాయుద్ధంబు సేయుతో చతుర్దశి నాటిది జరాసంధుడు అతి క్షీణ బలుండగుట ఉపలక్షించి యదోక్షజ ప్రేరణంబున శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రేరణతో అప్పావని మాఘదు బట్టి ఎత్తి నాసికాకర్ణరంధ్రము రక్తధారలులుక 100 సార్లు వీచి వీచి విసిరి పారేవేశాడు. అటువంటి ఆ జరాసంధుని వధించి తత్కళేవరమును గృహద్వార తోరణ సమీపమున వేచి అంత వాసుదేవుడు మగధ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అభయమిచ్చి వెంటనే అక్కడ ఉన్నటువంటి చెరలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా విడిపించాడు. తరువాత జరాసంధుని దివ్య రథములో వైనతేయ సారథ్యములో వాయువేగంతో కృష్ణ భీమార్జునులు ఇంద్రప్రస్థపురం చేరగా అంత ధర్మజుడు శ్రీకృష్ణునికి నమస్కరించాడు. 4 తమ్ములను 4 దిక్కులకు పంపగా వారు అందరినీ జయించి అపరిమిత రత్నాభరణ ద్రవ్యములంది భాండాగారం సమృద్ధిముగా చేశారు. కృష్ణుని నియోగమున నానాదేశాధిపుల నెల్ల బంధువులు ఆహ్వానించిన ధౌమ్యుండు హోతగా, యాజ్ఞవల్క్యుండు అధ్వర్యుండుగా, వ్యాసుడు బ్రహ్మగా, సుసాముడు ఉద్గాతగా, నారదాది బ్రహ్మర్షులు సదస్యులుగా, భీష్మాది రాజర్షులు సహాయులుగా, జగన్నాథ రక్షితంబుగా రాజసూయాగమున ధర్మరాజు యజ్ఞదీక్షితుడయ్యుండగా అక్కడకు వచ్చినటువంటి అనేక మంది రాజులకు విడిది ఏ లోటు లేకుండా వారికి అన్ని సౌకర్యములు ఏర్పాటు చేశారు.

వేద మంత్రాలతో మారుమోగుతూ రాజసూయ మహాయాగం అద్భుతంగా జరుగుతూ ఉండగా, ఎంతో శాంత స్వభావం కలవాడు శంతను కుమారుడు భీష్ముడు రాజసూయ యాగమును చూచి సంతృప్తి పొంది ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, ప్రథమ తాంబూలము శ్రీకృష్ణునికిచ్చి పూజింపుమన భీష్ముని మాటలతో వెంటనే ధర్మరాజు సహదేవుడు తెచ్చిన అర్ఘ్యాన్ని పూజార్హుడైన శ్రీకృష్ణునికి శాస్త్రోక్త పద్ధతి ప్రకారం సమర్పించాడు. దాన్ని చూచి సహింపలేక శిశుపాలుడు శ్రీకృష్ణుని నిందిస్తూ ధర్మరాజుతో ఇలా అన్నాడు.

పోయీ ధర్మరాజ. ఆ ప్రథమ తాంబూలాన్ని శ్రీకృష్ణునికి ఇవ్వడాన్ని చూచినటువంటి శిశుపాలుడు ఆవేశంతో, ఓయీ ధర్మరాజ, ఎందరో మహారాజులుండగా విశేషంగా పూజింపదగిన పెద్దలు బ్రాహ్మణులుండగా భీష్ముని చెడు నిర్ణయాన్ని అనుసరించి శ్రీకృష్ణుని పూజించి నీ తెలివి తక్కువతనాన్ని ఇంతమందికి తెలియజేశావు. దాసార్హుడు పూజార్హుడా, ఈ

ధర్మరాజ శ్రీకృష్ణుడు వృద్ధుడని గుర్తించి పూజించావా? సభలో ఆయన తండ్రి వసుదేవుడున్నాడు కదా, ఋత్విజుడని ఆలోచించి పూజించావా? గురువుగారిని వినయంతో పూజించావా? సభలో మహామేధావులైన ద్రోణాచార్య కృపాచార్యులే ఉన్నారు కదా, మహారాజు అని పూజించావా? భూమి మీద యాదవులు రాజులా? ఈ విధంగా పూజించదగిన పురుషుల్లో శ్రీకృష్ణుడు ఎవడని పూజించావు? పూజించవలసిన వాళ్ళను పూజించక భీష్ముడు చెప్పిన మాటలు విని శ్రీకృష్ణుని పూజించి మూఢుడు అనిపించుకున్నావు. నీవు అజ్ఞానంతో ఇచ్చిన ఇందుకు నేను తగుదునా అని ఆలోచించకుండా ఇతను ఎలా స్వీకరించాడు? తన బేడికి దారక్రియం, చెవిటికి మధురగీతయం, చీకునకు అత్యనుపమ స్వరూప దర్శనమును చేయుట బోలు కృష్ణుని పూజించుటెలను. ధర్మరాజు శిశుపాలుని వద్దకు వెళ్ళి ప్రియమైన మాటలతో బుజ్జగిస్తూ ఇలా అన్నాడు. ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబునకు ఆస్పదమైన వాడు శిశుపాల.

ఇటువంటి శ్రీకృష్ణుని పూజార్హుడని పితామహుడిని పితామహుడు చెప్పగా దోషమెలా అవుతుంది? నీ వంటి గుణవంతునికి పారుష్యము తగునా అని అంటుండగా భీష్ముడు శిశుపాలను చూచి, శిశుపాల, అహంకరించి మాట్లాడుతున్నావు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణునికి అర్ఘ్యమివ్వడం తగదంటున్నావు. ఈ సభలో ఉండే రాజులంతా ఆయన దయచేత జరాసంధుని చెర నుండి విడిపింపబడిన వారే, లేదా ఆయన దయచేత యుద్ధములో ఓడింపబడిన వాళ్లే, లేదా ఆయనను శరణు వేడిన వాళ్లే. అలా కాకుండా ఇతరులెవరు ఉన్నారో చెప్పు. అనగా సహదేవుడు ఆ సమయంలో యజ్ఞపురుషు, అఖిల దేవాగ్రగణ్యు, ఆదినారాయణు, అనంతు, అప్రమేయు, పతిత పావను నిందింతు అని శిరమునన్న పాదము తన్నువాడ ఇప్పుడే అని తన పాదం పైకెత్తగానే సహదేవునిపై పుష్పవర్షం కురిసింది. ఆకాశమున బాగు బాగు అని దేవతలంతా పలికారు. ఇది చూచి శిశుపాలుని సేనానాయకుడు సువీధుడు సైన్యాన్ని సిద్ధపరచి యుద్ధ సన్నద్ధుడై నిలువ ధర్మరాజు భయ సంభ్రమాక్రాంత హృదయుడై, తాతగారైనటువంటి గంగా నందనునకు ఇట్లనియే, పితామహ, ఊరగుందు వేల తత వారి

పితామహుడైనటువంటి భీష్ముణ్ణి చూచి తాతగారు, నగధరుగారవించు కథం శిశుపాలుడు తెచ్చిపెట్టిని జగడం, కార్యవాదులము శాంతి వహించుట పాడియవు తలంపగా, మనమాతిథేయులము వారు అతిథులు కలహించుకున్నచో నగుదురు లోకులు ఎట్లు సవనంబు సమాప్తము చెందునో కదా అనవిని భీష్ముడు ధర్మరాజుగని మాటల చేత చక్కబడు మానిసిగాడు ఇతడట్లే ప్రేలెడు

శిశుపాలునిపై ఆగ్రహంతో కదాదండంతో ఎప్పుడైతే అలా వచ్చేస్తున్నాడో భీమసేనుని బారించి భీష్ముడిలా చెబుతున్నాడు, మాటల చేత చక్కబడు మానసిగాడు, ఎవరి చేతిలో అంతకుడో వారి చేతిలోనే ఇతను మరణిస్తాడు. ఆ ధమఘోషుడు సాత్వతి అనేటటువంటి వారి ఇరువురికి జన్మించినవాడు, పుట్టగానే నాలుగు చేతులతో మూడు కన్నులతో జన్మించు గాడిద వలె అరుస్తూ పుట్టాడు. ఆ సమయంలో ఆకాశవాణి పలికింది, ఎవరైతే ఇతనిని ఎత్తుకుంటారో ఆ సమయంలో మిగిలిన రెండు చేతులు మూడవ కన్ను పోయి ఆ వికృత రూపం పోయి మామూలు రూపం వస్తుందో అతని చేతిలోనే మరణిస్తాడు అని ఆకాశవాణి పలుకగా తల్లి సాత్వతి ఆనాటి నుంచి ఇంటికి వచ్చిన వారందరికీ కూడా ఈ పిల్లవాడిని ఎత్తుకోమని ఇస్తుంది. ఎవరి చేతుల్లోనూ అతని వికార రూపం పోలేదు. ఒకనాడు బలరామకృష్ణులు వచ్చారు. ముందుగా వారిరువురిని కూడా అర్చించినటువంటి ఆ సాత్వతి బలరామునికి తన కుమారుని అందింపగా మామూలుగానే ఆ వికృత రూపంతోనే ఉన్నాడు. మరలా శ్రీకృష్ణుని చేతికిచ్చింది, వికృత రూపం పోయి మామూలు రూపం వచ్చేసింది. అప్పుడు సాత్వతి ఒకవైపు ఆనందము మరొక వైపు భయము పట్టుకున్నాయి. కృష్ణ, ఆకాశవాణి పలికిన విధంగా ఇతను నీ చేతిలోనే మరణిస్తాడు, అందువలన 100 తప్పుల వరకు ఇతన్ని క్షమించి వదిలిపెట్టు అని ఆ కృష్ణుని మేనత్తైనటువంటి సాత్వతి ఎప్పుడైతే ఇలా అడిగిందో అలాగే ఎత్తాని ఆ సాత్వతికి వరమిచ్చాడు. అయితే శ్రీకృష్ణుని చేతిలోనే ఇతడు మరణిస్తాడు అని భీష్ముడు అతని కథ తెలియజేస్తూ ఉండగా ఆ మాటలు విన్నటువంటి శిశుపాలుడు, ఓహో తాతగారు చెప్పడం, మనుమళ్ళు ఆలించి తలలు ఓపడం సరిపోయి బళా బలి పాతబడినటువంటి వల్మీకం లాంటి పర్వతాన్ని ఎత్తినటువంటి ఇతన్ని నగధరుడని గొప్పగా గౌరవిస్తున్నారు. కులహీనుడు, గుణహీనుడు, గోహత్య చేసినవాడు, స్త్రీ హత్య చేసినవాడు, పాతకి దొంగ, అలా కృష్ణుణ్ణి అనేక విధాలుగా నిందిస్తూ పోని ఇతనికి అర్ఘ్యమిస్తే, అగ్రతాంబూలమిస్తే తీసుకోవడానికి ఇతనికి మాత్రం సిగ్గున్నద్దు. అయినా ఈ భీష్ముడు చెప్పినటువంటి మాటలు విన్నారు. తాను బ్రహ్మచారినని చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు, ఎవరికి తెలియదు ఇతను షండు అని భీష్ముణ్ణి కూడా అనేక విధాలుగా ఎప్పుడైతే నిందిస్తూ ఉన్నాడో ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ లేచి అపరాధశతం అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి వారందరి వైపు చూచి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు.

కనుక సిగ్గును లేదే. సభలో శిశుపాలుని వాక్ పారుష్యం చివరకు రుక్మిణి వరకు ప్రాకింది. అతని పాపం పండింది. ఈ విధంగా ఒకదాని వెంట ఒకటిగా శ్రీకృష్ణుని నిందావాక్యాలతో దూషిస్తుండగా ధనుజాంతక చక్రమైన సుదర్శన చక్రాన్ని స్మరించి శ్రీకృష్ణ పరమాత్మ శిశుపాలునిపై వదలగా అది ప్రయోగింపగా అయ్యది శిశుపాల శిరంబును తరించి నిజధామముంజేరి. చైద్యుని దేహము నుండి ఒక తేజము, ఒక జ్యోతి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైంది. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా హాహాకారాలు చేశారు, భయకంపితులయ్యారు. ధర్మరాజాదులు శ్రీకృష్ణ పరమాత్మను శాంతింపు చేస్తూ తదాహి శ్రీమతే సత్యకామ సత్య సంకల్ప సర్వకామ సర్వరస సర్వగంధ సర్వసంకల్పాది గుణమదే కృతాకృత మాతృమానమేయ భేద భిన్న సకల జగదాధరవభసకయ నిష్ప్రచూహ నిరతిశయానంద.

అని పలుకుచు శిశుపాలుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే ఎలా అంటున్నారో మహాకఠినంగా, శిశుపాలుడు నీ కూర్మియు నీ అలుకయు, నా కవి ఏమిటికి దుర్గుణప్రియ, మొదలన్నాకిచ్చిన ఆ కన్యక చేకుని నీకిట్లు

దుర్మార్గుడైనటువంటి శిశుపాలుడు ఆయన దేహంలో నుండి ఒక జ్యోతి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైంది అంటే సనక సనందన సనత్కుమారాదులనేటటువంటి మహామునులు ఒకనాడు వైకుంఠానికి చేరుకోగా అక్కడ ఉన్నటువంటి ద్వారపాలరు జయ విజయులు. వారు మూర్ఖత్వంతో అహంకారంతో ఈ నలుగురిని కూడా స్వామివారి దర్శనం కానివ్వకుండా ద్వారం దగ్గరనే ఆపివేశారు. అది చూచినటువంటి సనక సనందన సను

మేమెవరమో తెలియక మమ్మల్ని నెట్టివేస్తారా? కాబట్టి ఈరోజు నుండి స్వామివారి దగ్గర ఉంటున్నారనేటటువంటి అహంకారంతో మీరు మమ్మల్ని ఇలా చేశారు కాబట్టి మీరు రాక్షసులైపోతారని శపించి వేశారు. అప్పుడు వారి కాళ్ల మీద పడగా జయ విజయులు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చి కనక సనందాదుల గురించి చెప్పగా, అయ్యా రాక్షసులైపమ్మని మమ్మల్ని శపించారు, ఈ శాపాన్ని మాకు పోగొట్టండి, ఎవరైతే శపించారో వారే మీకు శాప విమోచనం చేస్తారు అని శ్రీ మహావిష్ణువు తెలియచేయగా, అప్పుడు 7 జన్మల వరకు విష్ణువుకు మిత్రులై మీరు వైకుంఠానికి చేరుకుంటారా, లేక 3 జన్మలు విష్ణువుకు శత్రువులై నిరంతరము విష్ణు నామాన్ని స్మరిస్తూ ఈ లోకానికి చేరుకుంటారా అని అంటే, అప్పుడు ఆ జయవిజయులు అన్నారు, 7 జన్మలు స్వామివారి వియోగాన్ని మేము తట్టుకోలేం, కాబట్టి శత్రువులైనా సరే ఆ శ్రీహరికి శత్రువులై ఉంటూ 3 జన్మలు ఉండి తర్వాత మేము వైకుంఠానికి చేరుకుంటామని వారు చెప్పగా, ఆ సనక సనత్కుమారాదుల శాపంతోనే జయ విజయులు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులై జన్మించారు. నిరంతరం శ్రీహరి శ్రీహరి శ్రీహరిని శత్రువు నామాన్నే జపిస్తూ వాళ్ళు అనేక దుర్మార్గాలు చేశారు. అప్పుడు వరాహ నరసింహావతారాలు ధరించి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు వారి ఇద్దరినీ కూడా సంహరించి ఆ జన్మ ఇక విముక్తి కలగజేశారు. తరువాత మరల త్రేతాయుగములో రావణ కుంభకర్ణులై జన్మించారు, వారి ఆగడాలకు హద్దు లేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నరుడై రామావతారాన్నెత్తి ఆ రావణ కుంభకర్ణులను సంహరించాడు, ఆ జన్మకు విముక్తి ప్రసాదించాడు. మరల ద్వాపర యుగంలో శిశుపాల దంతభక్తులై జన్మించారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ శిశుపాలనుకు ముందే ఒకనాటి యుద్ధంలో దంతభక్తుణ్ణి సంహరించారు. తరువాత మరల ఇప్పుడు ఈ రాజసూయ సందర్భంలో ఆ శిశుపాలుణ్ణి సంహరించగా 3 జన్మలు తీరిపోయాయి. అందుకే శిశుపాలుని లో నుండి ఒక వెలుగు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైంది. ఆ యొక్క శిశుపాలుని వృత్తాంతం ఇది. జయ విజయులు వైకుంఠానికి చేరుకున్నారు.

ధర్మరాజు యొక్క వైభవాన్ని చూచినటువంటి దుర్యోధనుడు అసూయతో సామంతరాజులంతా తెచ్చినటువంటి ఆ కానుకలు ఇవన్నీ కూడా చూచి అసూయాగ్రస్తుడైనాడు. అటువంటి సమయంలో వారి తెచ్చినటువంటి ఆ సంపదలన్నీ నేను దానం చేస్తాను అని శ్రీకృష్ణునికి చెప్పగా దుర్యోధను యొక్క మనసులోని ఆ దురాలోచనను గ్రహించినటువంటి పరమాత్మ దానం చేయడానికి కాదు సుయోధన, వారు తీసుకువచ్చినటువంటి ఆ అపూర్వమైనటువంటి సంపదని ఆ కానుకలను అందుకొని ప్రక్కన పెట్టు. అలా దుర్యోధనుడు తన దురాలోచనను అక్కడ తెచ్చుకోలేకపోయాడు. ఆ సంపదలన్నీ కూడా సామంతరాజులు తెచ్చినటువంటి ఆ బహుమానాలన్నీ కూడా అందుకొని ప్రక్కన పెట్టాడు. అయితే అసలు రాజసూయ మహాయాగం శుభంగా పూర్తయిందా, శిశుపాలుని వధ జరిగింది కదా అని చెప్పి ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మను ఉద్దేశించి ఎప్పుడైతే ఇలా అంటున్నాడో, ఇంకా రావలసిన వాళ్ళు ఉన్నారయ్యా ఇలా రా అని ధర్మరాజుని వంట చేసే చోటికి తీసుకువెళ్ళాయట. అక్కడ గంజి వారుస్తున్నటువంటి ఆ ప్రదేశంలో ఒక చిలుక వచ్చి ఆ గంజిని స్వీకరిస్తున్నది. అప్పుడు ఏమిటి శ్రీకృష్ణ దీనికి అర్థము అంటే, వ్యాస మహర్షి ప్రాంశుపయోద నీల తనుభాసితుడు ఉజ్వల దండధారి పింగాంశు జటాక్షటాభరణు ఆగమపుంజ పదార్థతత్వ నిశ్శంశయకారు కృష్ణ మృగచర్మ కృతాంబర కృచ్చు భారతీ వంశ వివత్తును సత్యవతేయుగొలిచేదని. వ్యాసుడు అంతటి గొప్పవాడు, అటువంటి వ్యాస మహర్షి కుమారుడైనటువంటి శుకయోగి ఆ చులుక రూపంతో వచ్చి నీ రాజసూయాగం సఫలీకృతమైంది అని చెప్పని సూచించడానికే ఆ గంజని స్వీకరిస్తున్నాడయ్యా అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగా ధర్మరాజన్నాడు, నీ యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో రాజసూయ యాగం నిర్విఘ్నంగా మరి సఫలీకృతమైంది, మరి ఈ ఫలితం నా తండ్రికి చేరిందా అని అడగగా, నా తండ్రి యమలోకం నుండి దేవలోకానికి చేరి ఇంద్రసభలో హరిశ్చంద్రాది చక్రవర్తులతో కూర్చుని ఉన్నాడా అని చెప్పగా అని అడుగగా ఆ మాటలు విన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ శుకయోగే వచ్చి వైరాగ్యం నిండి ఉన్నటువంటి వాడు, వ్యాసుని కన్నా గొప్పవాడు అటువంటి శుకయోగే వచ్చి నీ రాజసుయాగం సఫలీకృతమైందని సూచిస్తున్నాడయ్యా, నీ తండ్రి స్వర్గానికి చేరాడు అని ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ తెలియచేశాడో

అలా శ్రీకృష్ణ పరమాత్మను అనేక విధాలుగా ప్రార్థించారు. దేవతలను, గురువులను, బ్రాహ్మణ సమూహాలను తృప్తి నొందించిన వాడు రాజసూయ మహాయాగం ముగిసిన సందర్భములో చేసిన అవబృధ స్నానంతో పవిత్రమైన శరీరం కలవాడు, నిర్మలమైన కీర్తికి నిధి వంటివాడు, లోకాన్ని పవిత్రం చేసేవాడైన ధర్మరాజును చూచి శ్రీకృష్ణాది మిత్రులంతా సంతోషించారు. శ్రీకృష్ణ పరమాత్మకు ఇలా నీరాజనాలు సమర్పించారు.

0: మీరింతవరకు శ్రీమతి మొగిలిచెర్ల నాగమణి భాగవతారిణి గారిచే పాండవుల రాజసూయ యాగం హరికథా కాలక్షేపం విన్నారు. ఈనాటి హరికథా కాలక్షేపం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం రేపటి ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ప్రణమామి గణనాయకం, 6:30 వినదగుమాట వ్యాఖ్యాత శ్రీ మొహీబుల్లా ఖాన్, 6:35 సేద్యపు శుద్ధులు అంశం ఉద్యాన పంటలలో ఎరువుల యాజమాన్యం తెలియజేస్తున్నవారు రేకులకుంట వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకటరమణ, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక చావడి సంభాషణ అంశం తెలుగు భాషా దినోత్సవం, సంభాషకులు శ్రీ బి మధుసూదన్ రెడ్డి, శ్రీ వి చలపతి. అనంతరం న్యాయ సలహాలు శీర్షికన సహజీవనం న్యాయపరమైన అంశాలు, న్యాయవాది శ్రీ నీలం ఆంజనేయులు గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎం మనోహర్. 8:35 చిత్రసీమ. 9:00 మిలాద్ ఉన్ నబీ ప్రాశస్త్యం తెలియజేస్తున్నవారు శ్రీ షేక్ అబ్దుల్ అలీం ఆజ్మీ. అనంతరం నాతియా కలాం. 9:30 అభిలాష. శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ సమావేశాలపై ప్రత్యేక కార్యక్రమం, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. ఇక 12:30 తెలుగులో జాతీయ వార్తలు,

1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి 2:30 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి. రేపటి సాయం ప్రసారంలో 5:00 లేపాక్షి, 5:00 చిత్రసీమ, 5:30 లేపాక్షి. శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 6:00 లలిత గీతం, 6:20 ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు, 6:30 చిత్రసీమ. రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన చెక్క భజన కళాకారులు నల్లమాడ మండలం గోపేపల్లి నివాసి శ్రీ పి ఉత్తప్పగారితో పరిచయం, పరిచయకర్త శ్రీ హేమంతరాజు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 రసధ్వని పాత సినిమా పాటలు, 8:40 సినీ గీతం, 8:45 పెన్నోబిళ్ళ నరసింహక్షేత్రం రూపకం, నిర్వహణ డాక్టర్ వి వెంకటరాణి, 9:30 నాటిక, 10:00 రాగం తానం పల్లవి శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి, 10:45 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:03. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 101.7 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు శ్రోతలకు శుభరాత్రి. మీ సేవలో అనురాధ. నమస్తే. జై హింద్.